శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 6వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5 గంటల 59 నిమిషాల 7 సెకండ్లు. శుభోదయం.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆర్థిక అసమానతలు తొలగించడం, సంపద సృష్టి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే P4 ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా P4 మార్గదర్శులు బంగారు కుటుంబాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ప్రవాసాంధ్రులు విదేశాల్లో రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో తెలుగు డయాస్పోరా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఏ రంగంలో నిన్న పెట్టుబడిదారులతో కలిసి పనిచేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విశాఖపట్నం తీరంలో గలంతైన మత్స్యకారుల కోసం యుద్ద ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు.

బోటు యజమాని సమాచారం అందించిన వెంటనే కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసు, మత్స్యశాఖను అప్రమత్తం చేశామని చెప్పారు. రాజధాని అమరావతిలో హెల్త్ టూరిజం అభివృద్ధికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. సేవాభావం కలిగిన 11 మంది వైద్యులకు అవార్డులు అందజేస్తూ ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదరం ధృవీకరణ పత్రాలు పొందడంలో దివ్యాంగులు ఏ ప్రయాసలకు గురికాకుండా స్లాట్ బుకింగ్లో రాష్ట్రాన్ని యూనిట్గా కాకుండా జోన్ల వారీగా వీలు కల్పించాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సెల్ఫ్ డిక్లరేషన్ పద్ధతిని తీసుకురాబోతున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రానికి వీబీజీ రామ్జీ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 1,414.16 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు శ్రామికుల వేతనాల చెల్లింపులో తొలి విడతగా వీటిని అందించింది. రాష్ట్ర వాటా కింద మరో 565.66 కోట్లు 40% నిధులు సమకూర్చాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా 7వ సరి ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వాయుగుండం కేంద్రీకృతమైందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై. సమయం 6:38 ఇప్పుడు వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

తెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్టబాణము తనువక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే గురి చూసినంతనే వేసినంతనే తలలు రెండుగా బిలబిలలాడుతూ తనుగు కొండగా గిలగిల తిరుగుతూ అటు నిటు తగిలిన రెండు బాణముల

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు: ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యవల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు: ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1,000 ఎకరాల్లో నియంత్రిత వాతావరణంలో టమాటా సాగుకు ఐటీసీ ముందుకు వచ్చిందని, ఇందుకోసం 8 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రకృతి సేద్యానికి రైతులు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికి ఒక నమూనాగా అందజేద్దాం. ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్.

0: రైతులు చేయబోతున్నారు. ఇది నా గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ జై హింద్.
1: రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బుడిగుమ్మ రామసాగర్ మధ్య పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి పయ్యావుల కేశవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: ఉరవకొండ నేషనల్ హైవే చేస్తే కూడేరు దగ్గర నుంచి ఉరవకొండ వరకు భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుకు ఒక నమ్మకం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నాం. బెలుగుప్ప మండలంలోనే 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం తొందరలోనే. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా,
1: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో ఆయన నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయని పేర్లు, సాంకేతిక లోపాలు, ఇంటి పేర్ల మార్పులు, అక్షర దోషాలు లేకుండా డివిజన్ స్థాయి నాయకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు అధికారులతో చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడ్లు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ వివిధ శాఖల అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, మునికోడ్లి ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ది పనుల శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించి స్వయం సమృద్ధి బస్ షెల్టర్ నమూనాను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం గ్రామ అభివృద్ది, పారిశుధ్య కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పరిశీలించనున్నారని తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రవాసాందులకు సూచించారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. ఏ రంగంలోనైనా పెట్టుబడులను స్వాగతించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి నిన్న వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే 4 క్రితం ఒడిశా తీరంలో సాంకేతిక లోపంతో చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన మోటార్ చేపల బోట్లో ఉన్న 10 మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసు, మత్స్యశాఖ అధికారులు సురక్షితంగా రక్షించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
3: 65 కోట్లతో అమృత నగర్ డ్రైన్స్ ఏదైతే ఉండయో ఆ డ్రైన్స్ కూడా టేకప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎన్ టు ఎన్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు, ఇంకా కొన్ని ఉండే అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మొన్నే యాక్చువల్ గా కమిషన్ చెప్పా, రాబోయే 2 నెలల్లో పని పూర్తి చేయండి. 28 డివిజన్లు ఉంటే 45 పార్కులు కట్టాం. స్కూల్స్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు విఆర్ఐ స్కూల్ అయితే పూర్తయిపోయింది, డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి, ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు.
1: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన నిన్న స్పందిస్తూ, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్టంలో ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, రాష్టంలో ప్రజలకు భద్రతపై మరింత విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. మంగళంపల్లి బాలమురళి.

కృష్ణ 1930 జులై 6న ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000కు పైగా సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు. తన గానంతో అలరించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22న తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బాలమురళీకృష్ణ గళాన్ని ఒకసారి విందాం.

0: వాతావరణం. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానములు మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానములు మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ, దేశానికి అవసరమయ్యే నూతన తరం రైల్వే కోచ్ల తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: సమయం 7:05కి వస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మొదటిగా ఇండోనేషియా చేరుకుని జకర్తాలో ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2018 మేలో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే చారిత్రక నగరమైన యోగ్యకర్తాలో ప్రంభనన్ ఆలయ సముదాయం సందర్శిస్తారు. భారత్కు రక్షణ పరంగా ఎంతో కీలక మలక్కా జలసంధి భద్రతపై ఇరుదేశాలు చర్చించనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 8న మోదీ మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇరుదేశాల మధ్య కీలక ఖనిజాలు, సైబర్ సెక్యూరిటీ, కొత్త సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. చివరిగా

0: జూలై 10-11 తేదీల్లో మోదీ న్యూజిలాండ్లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయి వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు సమీక్షిస్తారు. ఈ 3 దేశాల్లోనూ మోదీ అక్కడ భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వశాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్ మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, ఎన్డీడీబీ మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈప్యాక్స్గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ఐసీఏఆర్ మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమెన్ దేశాల పర్యటనలో భాగంగా దోహా చేరుకున్నారు. దోహాలో ఖతార్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్దానీతో సమావేశమై ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, భద్రత వంటి ద్వైపాక్షిక సహకార అంశాలపై సమీక్ష జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా ఈ సమావేశం జరిగిందని సోషల్ మీడియా వేదికగా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి భారతదేశ అధికారిక ప్రచారం ప్రారంభించేందుకు జైశంకర్ 13న అమెరికాలో న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 14-15 తేదీల్లో బ్రసెల్స్లో జరిగే 3వ ఇండియా EU ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరై EU బెల్జియం దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్ముజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఓడల్లో ఎల్ఎంటీ యూరియాతో 8 ఓడలు, ఎల్ఎంటీ డీఏపీతో 4 ఓడలు, ఎల్ఎంటీ సల్ఫర్తో 3 ఓడలు భారత్కు వస్తున్నాయని, మరో 5 ఓడలు త్వరలో బయలుదేరతాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. పశ్చిమాస వివాదంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, దీనివల్ల ఎరువుల ధరలు పెరిగి రవాణా సమయం ఎక్కువైందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పారు. ఎరువుల కర్మాగారాలకు సహజవయవ సరఫరా తిరిగి 100% పునరుద్ధరించడంతో పాటుగా దేశ వార్షిక అవసరమైన ఎల్ఎంటీల్లో 51% పైగా ఎరువుల నిల్వలు ప్రభుత్వం ఇప్పటికే సురక్షితం చేసిందని మంత్రిత్వశాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ విబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులు విడుదల చేసిన మంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 2,86,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యం వేగవంతం చేయనట్టుగా తెలిపారు. మొదటి వారంలో అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై 100,000 మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టుగా వెల్లడించారు.
1: మన్రేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహలే దిన హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ. 100 దిన నహీ అబ్ 125 దిన రోజగార్, 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే, సమృద్ధ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురు శ్రీ సత్య

సాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ ర్యాన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం ఒక గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈరోజు తన సభ్యుల సమావేశం ఏర్పాటు చేసింది. విరాళాల లెక్కింపుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికతో పాటు పలు ముఖ్యమైన పరిపాలన, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు. ముందుగా ఈ సమావేశం మణిరామ్ తామ్లీలో జరగాల్సి ఉండగా ఇప్పుడు వేదికను రామాలయ ప్రాంగణానికే మార్చారు. జనరల్ సెక్రటరీ చంపతిరాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామా లేఖల పరిశీలనతో సహా సిట్ ఇచ్చిన తాత్కాలిక నివేదికను సభ్యులకు వివరించనున్నారు. అలాగే రామాలయ భవిష్యత్ నిర్వహణ ఏర్పాట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల నివేదిక, బ్యాలెన్స్ షీట్ ఆమోదంపై చర్చించనున్నారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో జరగనున్న వినియోగదారుల రక్షణ చట్టం విధానంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ది మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముంబైలో మన్కుర్ద్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రాత్రి 3 అంతస్తుల ఇల్లు కూలిపోవడంతో 6 మరణించగా 1 గాయపడ్డారు. శిథిరాల కింద మరొకరు చిక్కుకున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, లడక్, ఒడిశా, సౌరాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా లండన్లో లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలిదిగిన ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో 3 కోల్పోయి 153 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 వాడలు హర్ముజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టుగా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 7:15. ఇప్పుడు భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 63వ శ్లోకం.

రహస్యాలన్నిటికంటే గుహ్యతరం, అత్యంత రహస్యమైనట్టి జ్ఞానం. తత్వజ్ఞానము, దానిని సాధించే ఉపాయము కూడా ఆఖ్యాతం చెప్పబడింది. ఏతత్, ఈ చెప్పబడిన విషయాన్ని అశేషేణ సంపూర్ణంగా విమర్శ చేసి యథా ఏ విధంగా ఇచ్చేసి కోరుకుంటావో తథా కురు, ఆ విధంగా చేయి.

యథేచ్ఛసి తథా కురు. అర్జున, లోకంలో గల జ్ఞానాలన్నిటిలోకి రహస్యాతి రహస్యమైన తత్వజ్ఞానాన్ని, దాన్ని సాధించే జ్ఞానోపాయాలను కూడా నేను నీకు ఉపదేశించాను. ఈ చెప్పిన దానిని గురించి విమర్శపూర్వకంగా పునరాలోచన చేసుకో. అయితే ఆ పర్యాలోచన పాక్షికంగా కాకుండా పరిపూర్ణంగా ఉండేటట్లు చూసుకో. అలాంటి పర్యాలోచన చేసిన తర్వాత నీ నిర్ణయం నీవు తీసుకో, దాని ప్రకారమే నడుచుకో. అందుకోసమే భగవానుడు చెప్పింది జాగ్రత్తగా విను, విన్నది విమర్శించుకో, నిర్ణయం మాత్రం నీదే అని విస్పష్టంగా చెప్తున్నాడు. ఇది అసలైన గురువు యొక్క లక్షణం. బలవంతపెట్టి చేయించేది ఆధ్యాత్మిక సాధన కాదు. శిష్యుడు ఇష్టపూర్వకంగా చేసేది మాత్రమే సాధన అవుతుంది. అందుకే భగవానుడు తన ఉపదేశాన్ని యథేచ్ఛసి తథాకురు అంటే నిర్ణయం నీదే అంటున్నాడు.

0: యథేచ్ఛసి తథా కురు.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై విత్ యూ ఆర్జే సమత. మరి సమయం చూసుకుంటే 7:25:50 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్లో. అండ్ మరి మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రాంలో. మరి ఈ రోజు మన కాఫీ టైం ప్రోగ్రామ్ లో బోల్డెని డే స్పెషాలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈరోజు వరల్డ్ జూనోసిస్ డేని జరుపుకుంటున్నారన్నమాట. అంటే ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించేటువంటి వ్యాధులు, అంటే రేబీస్ కానివ్వండి, బర్డ్ ఫ్లూ, నిఫా వైరస్, సో ఇవి అంటే ఇలాంటి వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈరోజు యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. అండ్ ఈరోజే ఎందుకు నిర్వహిస్తారు అంటే రేబీస్ లాంటి వ్యాధుల నివారణలో టీకాల ప్రాముఖ్యతను కూడా ఈరోజు గుర్తు చేస్తూ, అలాగే 1985లో జూలై 6న తొలిసారిగా ఒక బాలుడికి విజయవంతంగా రేబీస్ వ్యాక్సిన్ని అందించారన్నమాట. సో ఇలా ఈ చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకునేందుకు ఈరోజు వరల్డ్ జూనోసిస్ డేని నిర్వహిస్తున్నారు. అండ్ రేబీస్ లాంటివే కాదండి, యాక్చువల్గా చెప్పాలి అంటే కరోనా వంటి వ్యాధులు కూడా కొన్ని జంతువుల మూలాలపై వాటి పరిశోధనలకు ఇలా కారణమై మనకి వ్యాపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే జంతువుల ఆరోగ్యంపై మనకు అవగాహన పెంపొందించడమే కాకుండా పెంపుడు జంతువులకు తప్పనిసరి

సరిగా టీకాలు వేయించడం, అలాగే మనుషులు జంతువులు పర్యావరణ పరస్పర సంబంధాన్ని గుర్తు చేసుకునేందుకు వన్ హెల్త్ భావనను ప్రోత్సహించడమే ఈరోజు యొక్క ముఖ్య లక్ష్యం. అండ్ ఇంకా మరిన్ని డే స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి, సో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్, కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే

0: చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
1: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
3: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, ఇంకా మరిన్ని డే స్పెషాలిటీస్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనుషులు బాగా బిజీ అయిపోయారండి. ఎంత బిజీ అంటే జీవితంలో వాళ్ళ భావోద్వేగాలను వ్యక్తపరచడానికి సమయం కేటాయించడం కూడా తగ్గిపోతుంది. అందుకే ఒక చిన్న మొద్దు కూడా ప్రేమ, గౌరవం, కృతజ్ఞత లేదా ఆప్యాయతను తెలిపేటువంటి విలువైన సంకేతంగా గుర్తు చేస్తూ ఈరోజు ఇంటర్నేషనల్ కిస్సింగ్ డేని జరుపుకుంటున్నారన్నమాట. అండ్ ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముద్దు అనేది కేవలం ప్రేమికుల మధ్యే కాదండి, ప్రపంచంలో వివిధ సంస్కృతుల్లో ముద్దుకు అనేక అర్థాలున్నాయి. తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమగా ఇచ్చేది, తాతయ్య అమ్మమ్మలు మనుమలకు ఇచ్చేటువంటి ఆప్యాయమైనటువంటి ముద్దులు, అలాగే కొన్ని దేశాల్లో స్నేహితులు లేదా బంధువులు బుగ్గపై ముద్దుతో పలకరించుకోవడం, భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య ప్రేమకు ప్రతీకగా ఈ ముద్దు నిలుస్తుంది. సో ముద్దు అనేది సందర్భాన్ని బట్టి ప్రేమ, ఆప్యాయత, గౌరవం, స్నేహాన్ని వ్యక్తపరిచేటువంటి ఒక మానవీయ భావ ప్రకటన అంటూ గుర్తు చేస్తూ ఈ రోజును జరుపుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఆప్యాయతతో ఇచ్చేటువంటి ముద్దు వల్ల కొన్ని మానసిక ప్రయోజనాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇది ఒత్తిడి తగ్గించడానికి తోడ్పడుతుంది, అలాగే సంతోషాన్ని కలిగించేటువంటి హార్మోన్స్ను విడుదల చేయడానికి సహాయపడుతుందట. సో కుటుంబ సభ్యులు, దంపతుల సాన్నిహిత్యం, సో వీరి మధ్య భావోద్వేగ బంధాన్ని బలపరుస్తుంది ఈ ముద్దు. ప్రేమ, విశ్వాసం, అనుబంధాన్ని వ్యక్తపరచడానికి సులభమైనటువంటి మార్గంగా పనిచేస్తుంది. సో ఇది ఇవాళ స్పెషాలిటీ. అండ్ ఇంకా బోల్డ్ అన్ని స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కూడా తెలుసుకునే ముందు మరొక చక్కటి పాట అయితే వినేద్దాం, ఫ్రమ్ ద మూవీ తెలుసు కదా. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ కాఫీ టైం ప్రోగ్రామ్లో మనమైతే ఉన్నాం.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
4: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
5: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
4: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
5: सच?
4: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
5: समझ गया.

0: ఎస్, కాఫీ టైం ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. మరి ఇంకా డే స్పెషాలిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సంగీత ప్రపంచంలో ధృవతారగా వెలిగినటువంటి మన తెలుగు నేల గర్వించదగ్గ అరుదైన గాన గంధర్వుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, వారి జయంతి ఈరోజు అన్నమాట. సో బాలమురళీకృష్ణ గారు 1930 జులై 6న ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా శంకర్గుప్తం గ్రామంలో ఒక సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మురళీకృష్ణ. ఆయన పుట్టిన కొన్ని రోజులకే తల్లి చనిపోవడంతో తండ్రి మంగళంపల్లి పట్టాభిరామయ్య గారి పర్యవేక్షణలోనే పెరిగారు. ఆయన తండ్రి గారు కూడా పెద్ద వయలిన్ విద్వాంసులు. అండ్ వీరు చిన్నతనం నుంచే అద్భుతమైన సంగీత జ్ఞానం ఉండేది. 8 వయసులో కాకినాడలో తన మొదటి పూర్తి స్థాయి కచేరీని ఇచ్చారు. అండ్ వీరి అసాధారణ ప్రతిభను చూసి ముగ్ధుడైనటువంటి హరికథా విద్వాంసులు ముసునూరి సూర్యనారాయణ భగవతార్ గారు మురళీకృష్ణ అనే పేరుకు ముందు బాల అనే పదాన్ని చేర్చారు. అలా ఆయన బాల మురళీకృష్ణగా ప్రసిద్ధి చెందారు. ఎలాంటి అధికారిక పాఠశాల విద్యను అభ్యసించకపోయినప్పటికీ కేవలం 15 వయసు నాటికే కర్ణాటక సంగీతంలో 72 మేళకర్త రాగాలను ఔపోసన పట్టడమే కాకుండా వాటిలో కీర్తనలు కూడా స్వరపరిచినటువంటి మహానుభావుడు వీరు. కేవలం గాయకుడే కాదు, వయలిన్, వయోలా, మృదంగం, కంజీరా వంటి ఎన్నో వాయిద్యాలను అవలీలగా వీరు వాయించేవారు. ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో వయోల వాయిద్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది కూడా వీరే. అంతేకాదు మహతి, సుముఖం, లవంగి వంటి సరికొత్త రాగాలను ఆయనే స్వయంగా సృష్టించి సంగీత ప్రపంచానికి కానుకగా ఇచ్చారు. అండ్ క్లాసికల్ సంగీతానికి మాత్రమే వీరు పరిమితం కాలేదు. భక్త ప్రహ్లాద చిత్రంలో నారదుడిగా నటించడంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో మధురమైన చలనచిత్ర గీతాలను పాడారు. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డులు అందుకున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 25,000 పైగా కచేరీలు చేసిన ఆయనను భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైనటువంటి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో సత్కరించింది. ఫ్రాన్స్ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక షెవాలియర్ అవార్డును ఇచ్చింది. తమ గాత్రంతో సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఓలలాడించినటువంటి బాల మురళీకృష్ణ గారు 2016 నవంబర్ 22న చెన్నైలో కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన స్వరపరిచిన రాగాలు, పాడిన కీర్తనలు ఎప్పటికీ అమరంగా నిలిచిపోతాయి అనేది అతిశయోక్తి కాదు. అలా వారి గళ నుంచి జాలువారినటువంటి అద్భుతమైనటువంటి పాటల్లో
1: సలలిత రాగ సుధారసారం
0: అంటూ నర్తనశాల ఈ చిత్రం నుంచి ఒక అద్భుతమైనటువంటి పాటనైతే ఇప్పుడు విందాము.

ఎస్, మరి ఇంకా డే స్పెషాలిటీస్ అయితే తెలుసుకుందాం. టిబెటన్ల అత్యున్నత మత గురువు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినటువంటి 14వ దలైలమా, వీరి అసలు పేరు టెన్జిన్ గ్యాత్సు. సో వీరు 1935 జూలై 6న జన్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధులు ఈ రోజును పండుగలా జరుపుకుంటారు. అలాగే భారత మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, దళిత నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు 1986 జూలై 6న పరమపదించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన

నీకు నేను నీ వాళ్ళు అర్పిస్తూ ఈరోజు నువ్వు చెప్తారు. అలాగే 1944 జూలై 6న నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్ నుండి ఆజాద్ హింద్ రేడియో ద్వారా ప్రసంగిస్తూ మహాత్మా గాంధీని మొదటిసారిగా జాతిపిత, ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని సంబోధించినటువంటి రోజు ఈరోజు. సో ఇవి ఈరోజు మన డే స్పెషాలిటీస్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బైకర్. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రకృతి సేద్యానికి రైతులు ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా సూచించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడ్లి గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. మునికోడ్లి ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ది పనుల శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించి స్వయం సమృద్ది బస్ షెల్టర్ నమూనాను పరిశీలిస్తారని అధికారులు చెప్పారు. రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా బెళ్లగుప్ప మండలం బుడిగుమ్మ రామసాగరం మధ్య పెనా నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 183 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నుంచి వేటకు వెళ్లి గలంతైన నలుగురు మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపచర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే ఒడిశా తీరంలో సాంకేతిక లోపంతో చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన మోటార్ చేపల బోట్లో ఉన్న 10 మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసు, మత్స్యశాఖ అధికారులు సురక్షితంగా రక్షించినట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వర దురస్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మవిభూషణ్, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. బాలమురళీకృష్ణ 1930 జూలై 6 అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటిని మెచ్చుకున్న బాలమురళి సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000 సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృత ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: Bharti FM 101.3.

ఎనిమిది గంటల 11 నిమిషాలు అయిందనమాట మన స్టూడియోస్ టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలోకి. మరి ఈరోజు విజయవాడ ప్రోగ్రాంలో ఫస్ట్ అయితే ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మరి గ్రాము బంగారం ధర వచ్చేసి 24 క్యారెట్ 14,672 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము ధర 13,449 రూపాయలుగా ఉంది. అలాగే మరి వెండి ధర చూసుకుంటే గ్రాము వెండి ధర 259 రూపాయల 90 పైసలుగా ఉంది.

0: అంటే కేజీ వెండి వచ్చేసి 2,59,900గా ఉందన్నమాట. అలాగే మరి ఈరోజు పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ చూసుకుంటే కనుక పెట్రోల్ ప్రైస్ లీటర్ ధర 117.25 రూపాయల నుండి 117.78 రూపాయల వరకు ఉండొచ్చు. అలాగే డీజిల్ ధర కూడా వచ్చేసి లీటర్ ధర 109.96 రూపాయల నుంచి 105.40 రూపాయల వరకు ఉండొచ్చు. సో ఇవన్నమాట ప్రైస్ అప్డేట్స్ అయితే. అండ్ అలాగే మరి ఈరోజు టెంపరేచర్ ఎలా ఉండిపోతుంది, క్లైమేట్ ఎలా ఉండిపోతుంది, అలాగే మరి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే నేను మీతో షేర్ చేస్తాను. అండ్ అది తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ్ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, గుడ్ మార్నింగ్. విజయవాడ ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. మరి ఈ రోజు క్లైమేట్ ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం. సో మరి ఈ రోజు విజయవాడ అండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రధానంగా ఆకాశం మేఘావృతమై ఉందన్నమాట. సో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ నుంచి కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే గాలిలో హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల సాధారణ ఉష్ణోగ్రత కంటే వేడి ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అండ్ అలాగే నైరుతి దిశ నుండి గంటకు 13 నుంచి 16 మైళ్ళ వేగంతో స్థిరంగా గాలులు వీస్తున్నాయి. పగలు లేదా సాయంత్ర సమయంలో అక్కడక్కడ చిరుజల్లులు లేదా తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం ఉంది. సో కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకా రాబోయే 2 రోజుల్లో కూడా ఇదే విధంగా మేఘావృతమైనటువంటి వాతావరణ కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకా మరి ఈరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి కూడా తెలుసుకుందాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ RRB సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ ఎన్ని పోస్టులకి అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1, అలాగే సిగ్నల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3. సో ఈ పోస్టులకు కాను మొత్తం 24 కేటగిరీస్లో వేకెన్సీస్ కోసం జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ అలాగే గ్రేడ్ 3 అలాగే సిగ్నల్ అండ్ టెక్నీషియన్, సో వీటికి సంబంధించి మొత్తం 24 కేటగిరీస్లో RRB సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం వచ్చేసి 6,557 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ వీటికి సంబంధించినటువంటి పోస్టింగ్ అక్రాస్ ఇండియా ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ దీనికి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జూన్ 30వ తారీఖున రిలీజ్ చేశారు. అండ్ జూలై 29వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట మీరు అప్లై చేసుకోవడానికి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి, సో గ్రేడ్ 1 పోస్టులకి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులకు 18 నుంచి 33 ఏళ్ల వయో పరిమితి అయితే ఉండాలి. అలాగే గ్రేడ్ 3 పోస్టుకి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులకు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. అలాగే మరి ఈ పోస్ట్కి సంబంధించినటువంటి మీరు ఎడ్యుకేషన్ ఏమి ఉండాలి అంటే డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసి ఉండాలి ఇంజనీరింగ్లో గ్రేడ్ 1 పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళకి. అలాగే గ్రేడ్ 3లో అప్లై చేసుకునే వాళ్ళకి ITI కానీ మెట్రికులేషన్ కానీ చేసి ఉండాలి. సో మరిన్ని వివరాల కోసం RRB.IndianRailways.gov.in, సో ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు విజిట్ చేయొచ్చు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో మనమైతున్నాం. మరి ఈరోజు ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి ఒక మంచి మాటని మనం గుర్తుంచుకుందాం. అదేంటంటే, స్ట్రైవ్ నాట్ టు బి ఎ సక్సెస్ బట్ రాదర్ టు బి అ వాల్యూ. అంటే విజయవంతమైనటువంటి వ్యక్తిగా మారడం కంటే సమాజానికి ఉపయోగపడే విలువైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించు అని చెప్పారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. అండ్ ఎందుకు ఇలా చెప్పారు అంటే, ఒక వ్యక్తి కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంటే అది విజయం అవుతుంది, కానీ అదే వ్యక్తి తన పని ద్వారా 10 మంది జీవితాలను బాగు చేస్తే అతను సమాజానికి విలువైన వాడు అవుతాడు. ఈ రోజుల్లో అందరం కూడా సక్సెస్ కావాలి అంటూ ఒకరితో ఒకరు పోటీ అయితే పడుతున్నాం. అండ్ ఎక్కువ డబ్బు సంపాదించడం, పెద్ద పదవిలోకి రావడం మాత్రమే విజయం అనుకుంటున్నాం. కానీ మన వల్ల నలుగురికి మంచి జరిగితే అది మన విలువ అవుతుంది. కేవలం గెలవడం మాత్రమే కాదండి, మన పని ద్వారా సమాజంలో మంచి మార్పును తీసుకురావాలి. డబ్బు, పదవి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ మనం నలుగురికి చేసినటువంటి సహాయం, మనకున్న మంచి వ్యక్తిత్వం ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకే సక్సెస్ఫుల్గా మారడం కాదు, విలువలతో కూడినటువంటి ఒక మంచి వ్యక్తిగా మారడానికి ప్రయత్నిద్దాం. సో ఇది అన్నమాట ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పినటువంటి మాట. మరి నిజమే కదా, మీరేమంటారు? సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ఆదిపురుష్. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం అండ్ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో మనం ఉన్నాం విత్ యువర్ ఆర్జే సమత.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: विनंदी विनंदी विनंदी ग्रामस्तुलारा, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: నాణ్యతలో రాజీ లేదు,
7: ధరలో సాటి

0: రాదు.
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
0: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
2: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. సెమీకండక్టర్ మిషన్ ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0కు అనుగుణంగా కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు చిప్ దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సహకరించాలని దక్షిణ కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్ దాస్ను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. కొరియా పర్యటనలో భాగంగా ఆయనతో మర్యాదపూర్వకంగా మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా నిర్మాణానికి నోచుకొని అసంపూర్తిగా ఉన్న 14 వంతెనల పనులను 90.20 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు నిధులు మంజూరు చేసినట్టు రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వంతెనల్లో జిల్లా ప్రధాన రహదారుల పరిధిలో 12 ఉండగా మిగిలిన 2 రాష్ట్ర హైవే పరిధిలో ఉన్నాయని వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సరుకు సంబంధించి 54.96% మేర ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,27,694 మంది ఓటర్లకు గాను 4,13,46,505 మందికి ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో విద్యుత్ వినియోగం గరిష్ట డిమాండ్లోనూ గణనీయమైన వృద్ధి నమోదైందని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. ఏప్రిల్ జూన్ మధ్య విద్యుత్ వినియోగం గత ఏడాదితో పోలిస్తే 20.19% పెరిగిందని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఈ రోజు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 3 రోజుల పాటు అమరావతి సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు. దీన్ని ఉదయం ఏపీ సచివాలయ సంఘం హాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ ప్రారంభించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో $100,00,000,000 విలువైన ఎగుమతుల లక్ష్యమని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ స్థాయిని చేరుకోవాలంటే వస్తువుల ఎగుమతుల్లో 16-17%, సేవల్లో 11% వృద్ధి సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారుల సమస్యలపై సంప్రదింపులు స్పందనతో కూడిన విధానాల ద్వారా పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. పరిపాలనను మెరుగుపరచడం, విధానాల సరళీకరణ, పాలన సామర్థ్యం పెంచడం వంటి సూచనలను ఎప్పుడూ స్వాగతిస్తామన్నారు. ఏలూరు జిల్లాలో కెన్యా ప్రతినిధుల బృందం ఆదివారం పర్యటించింది. ఇక్కడి ప్రకృతి వ్యవసాయ సాగు విధానాలని అధ్యయనం చేసింది. రైతులు వాతావరణ మార్పులకు అనుగుణంగా చేపడుతున్న కార్యక్రమాలను ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి వెంకటేష్ కన్యా ప్రతినిధులకు వివరించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

8:10 కాబోతుంది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము జోరుగా హుషారుగా ప్రోగ్రాంలోకి. మరి ఈరోజు జోరుగా హుషారుగాలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. ప్రకృతి అంటే మనకు గుర్తొచ్చేది పచ్చని చెట్లు, పారే నదులు, అందమైన కొండలు. కానీ ఇందేనా, ప్రకృతి కేవలం అందమైంది మాత్రమే కాదండి, అంతకు మించి ఒక పెద్ద మాయాజాలం. ఇందులో ఎన్నో వింతలు, విశేషాలు, నమ్మశక్యం కాని అద్భుతాలు దాగి ఉన్నాయి. కొన్నిసార్లు వాటిని చూస్తే ఇది నిజంగా సాధ్యమా, లేకపోతే ఏదైనా మంత్రమా అనిపిస్తుంది. కానీ ప్రతి మాయ వెనుక ఒక విద్య ఉంది. ప్రతి ప్రకృతి వింత వెనుక కూడా ఒక అద్భుతమైనటువంటి సైన్స్, అదేనండి శాస్త్రం దాగి ఉంది. సో ఈరోజు మన షోలో భూమిపై ఉన్న కొన్ని వింతల వెనక దాగి ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి సైన్స్ రహస్యాల గురించి తెలుసుకుందాం. చాలా మందికి తేనె అంటే ఇష్టం. కానీ తేనెటీగని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చూసినప్పుడు తేనె తీగల తొట్టె ఏదైతే ఉందో అది హెగ్జాగాన్ అంటే షడ్భుజి ఆకారంలో ఉంటుంది. ఇది ఎందుకో మీకు తెలుసా? సో తేనెటీగలు చాలా తెలివైనవి. హెగ్జాగాన్ షేప్ వల్ల ఖాళీ స్థలం అనేది వృధా కాకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ తేనె నిల్వ చేయొచ్చు అన్నమాట. అలాగే తక్కువ మైనంతో ఎక్కువ బలం ఉన్న తుట్టెను నిర్మించవచ్చు. అందుకే ప్రకృతి ఈ అద్భుతమైనటువంటి ఆకారాన్ని ఎంచుకుంది. అలాగే మనం ఇంద్రధనస్సును చూస్తాం, అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం. కానీ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఇంద్రధనస్సు అర్ధవలయ రూపంలో మాత్రమే ఎందుకు కనిపిస్తుంది అనే డౌట్ వచ్చిందా మీకు? సో వర్షపు నీటి బిందువుల్లో సూర్యకాంతి వంగి విడిపోయి ఇలా 7 రంగులుగా మారుతుంది. అందుకని రెయిన్బో అలా అర్ధవలయంలా కనిపిస్తుంది. అండ్ అలాగే చెట్లను చూస్తే చెట్లు కాండం ఉంటుంది చూసారా, అది గుండ్రంగా ఉంటుంది. ఎందుకని గుండ్రంగా ఉంటుంది అంటే అన్ని వైపుల నుంచి గాలి సమానంగా తగలడం వలన చెట్టు మొక్కగా ఉన్నప్పటి నుంచి అలా పెరుగుతూ అలా గుండ్రంగా ఎదుగుతూ వస్తుందన్నమాట. అండ్ ఈ గుండ్రటి ఆకారం వల్లనే చెట్టు కూడా బలంగా నిలబడుతుంది. సో ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు నేనైతే ఈరోజు మీతో షేర్ చేస్తుంటాను. అండ్ మీరు కూడా వింటూ ఉండండి మరి వివిధ భారతి FM అండ్ జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాము.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

ఎస్ జోల్గా హుషారుగా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అలాగే మనం ప్రకృతిలో చూసేటువంటి అద్భుతాలు వెనక దాగి ఉన్నటువంటి విజ్ఞాన రహస్యాల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. అండ్ మరి స్నోఫ్లేక్స్, మంచు పడుతున్నప్పుడు మనం కనుక చూస్తే స్నోఫ్లేక్స్ కూడా హెక్సాగాన్ ఆకారంలో మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఇది ఎందుకు అంటే నీటి అణువులు గడ్డకట్టే సమయంలో సహజంగానే షడ్భుజి నిర్మాణంలో అమర్తాయట. అందుకే ప్రతి మంచు రేకు కూడా 6 కోణాలతో ఏర్పడుతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే మనం ఇసుక చూస్తే కనుక ఎడారిలో ఇసుక అది కూడా పర్టికులర్గా పగలు చాలా వేడిగా అనిపిస్తుంది అండ్ రాత్రి చాలా చల్లగా మారిపోతుంది. ఇది ఎందుకో తెలుసా? సో యాక్చువల్గా ఇసుక వేడిని చాలా త్వరగా గ్రహిస్తుందట, అలాగే చాలా త్వరగా విడుదల చేస్తుంది కూడా. అందుకే ఉష్ణోగ్రతలో చాలా పెద్ద తేడా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇసుకలో హీట్ అనేది ఈవెన్గా ఉంటుందన్నమాట. అంటే ఒకచోట ఎక్కువ ఒకచోట తక్కువ. ఇప్పుడు సపోజ్ మనం స్టవ్ కనుక చూస్తున్నాం అనుకోండి, మధ్యలో వేడి ఎక్కువగా అనిపిస్తుంది, సైడ్స్ కొంచెం తక్కువ అనిపిస్తుంది కదా. కానీ ఇసుకలో చూస్తే వేడి అది సమాంతరంగా పరుచుకొని ఉంటుందన్నమాట. సో అందుకనే కేక్ బేకింగ్ చేసేటప్పుడు కూడా ఈ సాల్ట్ కానివ్వండి, శాండ్ కూడా పోసి కేక్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎందుకు అనేది. సో ఇలాంటి మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తుంటాను అండ్ మీరు కూడా మరి వింటూ ఉండండి వివిధ భారతి FM.

ఎస్, జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. మరి ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతాల గురించి, వాటి వెనకలున్నటువంటి రహస్యాల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. మరి మనం ఎవరికైనా ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, ఎలాంటి సిచ్యుయేషన్స్లో అయినా సరే మనం పాజిటివ్గా ఉండాలి, లేకపోతే మనం కరెక్ట్గా ఉండాలి, ఎలా చెప్పాలంటే, బురదలో ఉన్నా సరే కమలానికి ఏ బురద అంటదు, అలా ఉండాలి మనం అంటుంటాం కదా. కానీ ఎందుకు అలా, అసలు ఏమీ అండకుండా కమలం అంత స్వచ్ఛంగా ఎలా ఉంటుంది అంటే, ఆకులపై, అంటే కమలంకు ఉండేటువంటి ఆకులపై ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి గుబ్బలు ఉంటాయట. సో దీనివల్ల ఏంటంటే, నీరు కానీ దుమ్ము కానీ అంటకుండా జారిపోతాయట. అందుకనే కమలం అలా బురదలో పెరిగినా కూడా దాని ఆకులు అండ్ అది కూడా చాలా శుభ్రంగా ఉంటాయి. అండ్ అలాగే కొన్ని చెట్లు ఎన్నో సంవత్సరాలు, వందల వేల ఏళ్ళు నుంచి ఉన్నాయని అనుకుంటున్నాం కదా. అయితే మరి చెట్ల వయస్సును ఎలా తెలుసుకుంటాం? మనంటే మీ ఏజ్ ఎంత అంటే చెప్తారు, లేదంటే మన ఆధార్ కార్డు లేకపోతే ఇంకా ఏదైనా ఐడెంటిఫికేషన్ కార్డు చూసి మన ఏజ్ ఏంటి అనేది చెప్పేసేయచ్చు, ఎందుకంటే అందులో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి. మరి చెట్ల వయస్సును ఎలా తెలుసుకుంటారు అంటే, చెట్టును, ఒక చెట్టును అడ్డంగా కట్ చేసినప్పుడు దాంట్లో వలయాకారంలో మనకి కనిపిస్తాయి కదా. సో ఇలా ప్రతి వలయం సాధారణంగా ఒక సంవత్సరం ఎదుగుదలను సూచిస్తుందట. అలా ఎన్ని వలయాలుంటే వాటిని క్యాలిక్యులేట్ చేస్తూ ఆ చెట్టు యొక్క వయసు ఎంత అనేది తెలుసుకుంటారట. మరి ఇలాంటి మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను. అండ్ మరి వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం అండ్ జోరుగా హుషారుగాలో మనం ఉన్నాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో మనమైతున్నాం. అండ్ అలాగే మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఎన్ని వింతలు, అసలు మన ప్రకృతిలో ఉన్నటువంటి వింతలు ఏంటి, అండ్ వాటికి వెనకాల ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి సైన్స్ కాన్సెప్ట్ ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇంకొకటి ఏంటంటే, ఏదన్నా నది కానివ్వండి, సరస్సు కానీ ఇలా వెళ్తుంది అనుకోండి, కొండల్లోంచి మైదాన ప్రాంతంలోకి రాగానే నేరుగా ప్రవహించకుండా ఒక పాములాగా అంటే వంకర్లు తిరుగుతూ ప్రవహిస్తుంది. సో ఇది ఎందుకు అంటే, దీని వెనకాల ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటే ద్రవాల కదలిక శాస్త్రం దాగి ఉందన్నమాట. సో నది ప్రవాహంలో

ఏదన్నా చిన్న అడ్డొచ్చిన లేదా ఒకవైపు మట్టి కాస్త మెత్తగా ఉన్నా నీరు ఆ వైపే వంగుతుందట. అలా వంగినప్పుడు వంపు లోపలి భాగం కంటే బయటి భాగంలో నీటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా వేగం ఎక్కువగా ఉన్నవైపు మట్టి ఎక్కువగా కొట్టుకుపోతుందట, వేగం తక్కువగా ఉన్నవైపు మట్టి పేరుకుపోతుంది. సో దీన్నే ఎరోషన్ డిపాజిషన్ అంటారు. సో ఇలా ఈ ప్రక్రియ నిరంతరం జరగడం వల్ల కాలక్రమేణా ఆ వంపు కాస్త ఒక ఎస్ ఆకారంలోకి మారిపోతుంది.

0: అండ్ అలాగే ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు మీరు ఎప్పుడన్నా ఆకాశంలో చూసారా? సో ఆకాశంలో ఇలా మెరుపులు వచ్చేటప్పుడు అవి చెట్టు కొమ్మల్లాగా వేర్లలాగా ఇలా చీలిపోయి కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఆ ఆకారాన్ని మ్యాథ్స్లో ఫ్రాక్టల్స్ అంటారు. అంటే ఒక పెద్ద ఆకారంలో ఉండే చిన్న చిన్న భాగాలు కూడా మళ్ళీ అదే పెద్ద ఆకారాన్ని పోలి ఉండడం అన్నమాట. సో ఇది ఎందుకు అంటే మేఘాల్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ విపరీతంగా పెరిగినప్పుడు అది భూమిని చేరుకోవడానికి గాలిలో ప్రయాణిస్తుంది. అయితే గాలిలో అన్ని చోట్ల నిరోధకత అంటే రెసిస్టెన్స్ అనేది ఒకేలా ఉండదు కదా. అండ్ ఎక్కడైతే విద్యుత్ తనకు తక్కువ అడుపడేటువంటి మార్గాన్ని అంటే పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ని ఎంచుకుంటుంది. అలా గాలిలోని అణువులను వెళ్ళగొడుతూ ఎటువైపు సులువుగా ఉంటే అటువైపు చీలిపోతూ ప్రయాణించడం వల్ల మెరుపులకు ఈ చెట్టు కొమ్మల లాంటి ఆకారం అనేది వస్తుందన్నమాట. సో మన శరీరంలో కూడా రక్తనాళాలు చెట్ల కొమ్మలు కూడా ఇదే సూత్రంపై పెరుగుతాయి. సో ఇది సంగతి. అండ్ ఇంకా ఉన్నాయి మరిన్ని ఇలాంటి చక్కటి ఆసక్తికరమైన విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను ఆఫ్టర్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆర్తి, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

101.3 మరి జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి ప్రకృతిలో ఉన్నటువంటి అందాలే కాదు వాటి వెనక ఉన్నటువంటి సైన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా, అండ్ అలాగే మనం చూస్తే చిరుతపుల్లి చర్మం పైన కానివ్వండి, జీబ్రాల పైన ఉన్నటువంటి చారలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఒకే రకమైనటువంటి దూరంలో అందంగా అమర్చబడి ఉంటాయి అన్నమాట. సో దీని వెనక ఉన్నటువంటి అసలు ఏంటి సైన్స్ అని కనిపెట్టింది అలాన్ ట్యూరింగ్ అనేటువంటి శాస్త్రవేత్త అనమాట. సో దీనికి కారణం ఏంటి అంటే రియాక్షన్ డిఫ్యూషన్, ఇదొక కెమిస్ట్రీ సూత్రం. అంటే జంతువులు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే వాటి చర్మంపై రంగును ఇచ్చేటువంటి రెండు వేర్వేరు రసాయనాలు, ఒకటి రంగును పెంచేది మరొకటి రంగును తగ్గించేది అనమాట. సో ఇవి రెండు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ చర్మంపై వ్యాపిస్తాయట. సో ఈ రెండు రసాయనాల పరస్పర చర్యల వల్ల అవి ప్రయాణించేటువంటి వేగాన్ని బట్టి చర్మంపై ఇలాంటి పర్ఫెక్ట్ మచ్చలు లేదా చారలు ఆకారాలు అనేవి సహజంగా అలా వచ్చేస్తాయట. అండ్ అలాగే మనం చూస్తే ఎడార్లో ఇసుక దిబ్బలు ఉంటాయి కదా, సో వాటిపైన కూడా సముద్రపు అలల్లాగా వంపులు తిరిగి ఎంతో అందంగా కనిపిస్తుంటాయి. సో దీని వెనుక కూడా ఒక చక్కటి సూత్రం ఉంది, అదే ఏరోడైనమిక్స్. సో ఇవేంటి అంటే గాలి వేగంగా వీచినప్పుడు ఇసుక రేణువులు పైకి లేపుతాయి, బరువైన రేణువులు కొద్ది దూరంలోకి వెళ్ళి కింద పడతాయి, అవి పడేటప్పుడు అక్కడ ఒక చిన్న ఇసుక దిబ్బను తయారు చేస్తాయట. సో ఆ దిబ్బ పైనుంచి గాలి వీచినప్పుడు గాలి వెనుక వైపు ఉన్న ఒక చిన్న సుడిగుండంలాగా మారుతుంది. సో దీనివల్ల ఇసుక రేణువులు కూడా క్రమ పద్ధతిలో అమరి అలా అలల్లాంటి ఆకారాల్ని సృష్టిస్తాయి.

ఎస్, ఇలాంటి వింతలు అయితే ఇంకా చాలా ఉన్నాయి ప్రకృతిలో. మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఇంకా తరిగిపోనని ఉంటూనే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చూస్తుంటే ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది, ఏంటంటే సైన్స్ అంటే కేవలం ల్యాబొరేటరీలోనూ పుస్తకాల్లో మాత్రమే ఉండేది కాదు, మన చుట్టూ ఉన్న ప్రతి అణువులో ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రక్రియలను కూడా దాగి ఉంది. అండ్ మనం ఎంత సాంకేతికంగా అభివృద్ధి చేసుకున్నా ప్రకృతి సృష్టించేటువంటి ఈ అద్భుతాల ముందు మనం ఎప్పుడు చిన్నపిల్లలమే. ఎందుకంటే ఈ వెనక ఉండేటువంటి అంటే ఈ వింతల వెనక ఉండేటువంటి సైన్స్ రహస్యాలను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, అంతకంటే ఎక్కువగా ఈ అద్భుతమైన ప్రకృతిని మన భూమిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. సో ఈరోజు మరి టాపిక్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ మరి నెక్స్ట్ హరివిల్లు ప్రోగ్రాంలో నేనైతే మంచి మంచి క్వశ్చన్స్ రెడీగా ఉన్నాను. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ సంస్థ షూవాల్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ సీఈఓ లీ చియోంగ్యన్తో విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ సీఓలో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చేసుకున్న అవగాహన ఒప్పందం ఎంఓయూ మేరకు ఆంధ్రప్రదేశ్లో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగంగా ప్రారంభించాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 684 పురాతన ఆలయాలను 808 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తిప్పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో శ్రీ నాగేశ్వర ఆలయం, చిత్తలూరులో చెన్నకేశ్వరస్వామి ఆలయాల పునర్నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆనందంగా ఉంటుందని, కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆ కుటుంబానికి ఆర్థికంగా భారంగా మారుతుందని జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామారెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 145 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,17,00,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ మండలంలో చెక్కవాగు వద్ద 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల భవనాలను మంత్రి ప్రారంభించారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. జంతువులు, ప్రత్యేకించి పెంపుడు జంతువుల నుండి మానవులకు వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి, రైతులకు పెట్టుబడి తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యవసాయాధికారి ఎంవీ రామారావు పేర్కొన్నారు. అమలాపురం మండలం సౌరపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తన శుద్ధి నుండి తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు వివరించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో సర్ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో అదన బాధ్యతలు అప్పగించరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టి నిశాంతి స్పష్టం చేశారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ సర్ 2026లో భాగంగా ఈరోజు జిల్లాలో ఇంతవరకు 11,24,848 ఫారాలు డిజిటలైజ్ చేశామని జిల్లా కలెక్టర్ కెవెట్టి సెల్వి తెలిపారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

0: కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

10:05 అయిపోయింది మన స్టూడెంట్స్లో టైం, అండ్ మనమైతే ఎంటర్ అయిపోయాము హరివిల్లు ప్రోగ్రామ్లోకి. మరి హరివిల్లు ప్రోగ్రామ్లో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. అండ్ సో మీ గుడ్ మార్నింగ్ మెసేజెస్తో పాటు మరి నేను అడగబెట్టువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా పంపించేసింది. మరి ఇప్పుడు దాకా మనమైతే మాట్లాడుకున్నాం కదా, సో ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దృశ్యం వెనకాల కూడా ఒక అద్భుతమైనటువంటి శాస్త్రీయ కారణం, సైన్స్ దాగి ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. అండ్ అలాగే మనం తెలుసుకున్నాం కూడా. మరి అలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి అయితే క్వశ్చన్స్ ఉండబోతున్నాయి అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఈరోజు మన హరివిల్లు అంటే, మనం చూస్తుంటాం నైట్ టైము స్టార్స్ అలా మెరుస్తూ ఉంటాయి కదా, సో ఇలా నక్షత్రాలు రాత్రిపూట మెరవడానికి గల కారణం ఏమిటి? సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, నక్షత్రాలు రాత్రిపూట మెరవడానికి కారణం ఏమిటి? మరి ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ని వాట్సాప్ చేసేయండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్కి. ఒక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ గేమ్ చేంజర్.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు.
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: అరే మోహన్ భాయ్, కాఫీ బిజీ లగ్ రే హో.
3: మే సోచ్ రహా హూ కి బిజినెస్ షురూ కరూ. ఏక్ ఏజెంట్ నే కహా కి ముద్రా లోన్ జల్దీ శాంక్షన్ కర్వా దేగా, బస్ ప్రాసెసింగ్ ఫీస్ ఆర్ లీగల్ ఫీస్ దేనీ హోగి. పేమెంట్ లింక్ భీ భేజా హై.
2: అరే మోహన్ భాయ్, ప్రధానమంత్రి ముద్రా యోజనా మే కోయి ఏజెంట్ నహీ హోతా హై. ధోకేబాజ్ నకలీ వెబ్సైట్, శాంక్షన్ లెటర్స్ ఆర్ దస్తఖత్ సే లోగో కో ఫసాతే హై.
3: సచ్?
2: సీధా బ్యాంక్ యా విత్త సంస్థా మే జావ్ యా సర్కారీ వెబ్సైట్ సే లోన్ అప్లై కరూ. సతర్క్ రహే ఆర్ ఆన్లైన్ ఠగో సే బచే.
3: సమజ్ గయా.

ఎస్, మరి మన హరిబిల్లులో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి నక్షత్రాలు రాత్రిపూట మెరవడానికి గల కారణం ఏమిటి అని. అండ్ చూసేద్దాం, మరి మన లిజనర్స్ అయితే పంపించారు అనమాట ఆన్సర్స్. సో గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. ఓకే, అలాగే గుడ్ మార్నింగ్ అంటూ అబ్దుల్ కలాం గారు పెద్దపరి నుంచి పంపించారు. అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపించారు. ఓకే, రేడియో మిత్రులందరికీ కూడా శుభోదయం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయి ప్రీతం భవానీపురం నుండి పంపించారండి. ఓకే, అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి సూపర్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, అలాగే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఆశా శ్రీనివాస్ గారు, బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీరు తెలియజేసినటువంటి విషయాలు జోరుగా హుషారుగా ప్రోగ్రామ్లో చాలా ఆసక్తికరంగా ఉన్నాయంటూ అదన్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు మొన్న నుంచి మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు అనంతపురం నుండి మస్తాన్ భాషా గారు. హ్యావ్ ఎ గుడ్ డే అంటూ పంపించారనమాట, గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ మరి తెలుసుకుందాం మరి రైట్ ఆన్సర్ ఏంటో.

సో నక్షత్రాలు రాత్రిపూట మెరవడానికి అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ ఇది కారణం అన్నమాట. అయితే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే నక్షత్రాలు భూమికి చాలా దూరంగా ఉండడం వల్ల మనకు చిన్న కాంతి బిందువుల్లాగా కనిపిస్తుంటాయి. అలాగే నక్షత్రాల కాంతి భూమిని చేరే ముందు వాతావరణంలో ఉండేటువంటి వేడి చల్లని గాలి పొరల గుండా ప్రయాణించాల్సి వస్తుంది కాబట్టి, అండ్ ఈ గాలి నిరంతరం కదులుతూ ఉంటుంది కాబట్టి మనకి అలా మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంటాయన్నమాట. అలాగే ఈ కదిలేటువంటి గాలి వల్ల నక్షత్రాల కాంతి కిరణాలు కూడా పదే పదే వాటి దిశను మార్చుకుంటూ ఉంటాయి. సో దాన్నే రిఫ్రాక్షన్, వక్రీభవనం చెందడం అంటారనమాట. సో ఇలా చేరి మన కళ్ళను చేరుతాయి. సో దీనివల్ల ఒక క్షణం కాంతి చాలా ఎక్కువగా, మరో క్షణం తక్కువగా ఇలా కనిపిస్తూ నక్షత్రాలు మెరుస్తున్నట్లు కనిపిస్తాయన్నమాట. సో అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ పంపించిన వాళ్ళది కూడా రైట్ ఆన్సర్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం.

నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ గాలి పీల్చినప్పుడు మనుషుల వాయిస్ అనేది మారిపోతుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఏ గాలి పీల్చడం ద్వారా మనుషుల వాయిస్ అనేది మారిపోతుంది? సో మరి ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ బాగా ఆలోచించి వాట్సాప్ చేయండి 0866244884. అంటే పలానా గాలి పీల్చినప్పుడు, ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడుతున్నాను కదా, చిన్నపిల్లల వాయిస్లా కానీ బొంగురు గొంతులా కానీ ఇలా వాయిస్ అనేది మారిపోతుందన్నమాట. సో మరి బాగా ఆలోచించి వాట్సాప్ చేస్తూ ఉండండి అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బింబిసారా.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
3: మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రం

0: వివరాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు.
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
7: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

ఎస్, మరి మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రాంలో. అండ్ అలాగే క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఏ గాలిని పీల్చినప్పుడు మనుషుల వాయిస్ అనేది మారిపోతుంది అని అడిగాను. అండ్ చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. ప్రభాకర్ రావు గారు చల్లటి గాలి అంటున్నారు. ఓకే, అండ్ ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు కొనకొండ రమణారావు, కవిత జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి. ఓకే అండి, అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అబ్దుల్ కలాం గారు పెద్దపరిం నుంచి రైట్ ఆన్సర్, కేవి రమణమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్, సారీ కాదండి దుమ్ము ధూళితో కూడినటువంటి గాలి అంటున్నారు, అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ఉమాదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెలుగుప్ప నుంచి కరెక్ట్ ఆన్సర్, పోలవరం నుండి భాస్కర్ రాణి గారు కరెక్ట్ ఆన్సర్. కానీ చలిగాలి పీల్చినప్పుడు వెంటనే మన వాయిస్ మారిపోదు కదండి, కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి గాలి పీల్చగానే మారిపోతుంది అనమాట. సో చలిగాలి మనం పీల్స్తే నెక్స్ట్ రోజుకో సాయంత్రానికో మెల్లిగా జలుబు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అది. అండ్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబారం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు రేస్ కరెక్ట్ ఆన్సర్ అమలాపురం నుంచి, మల్లికార్జున గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే రఘువీర్ సింగ్ సుగుణాపాయ్ గారు రాధామున్న ఏలూరు నుంచి పంపించారు. ఓకే, అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారంటూ అదన్ నుంచి రాజేశ్వరి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం.

ఎస్, మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. హీలియం గ్యాస్ అనమాట. సో హీలియం గ్యాస్ని పీల్చినప్పుడు మనుషుల వాయిస్ అయితే మారిపోతుంది, ఎందుకంటే ఇది గాలి కంటే కూడా చాలా తేలిగ్గా ఉంటుందట. సో దీనివల్ల ఏంటంటే మన గొంతులో మనం మాట్లాడాలంటే ధ్వని తరంగాలు ఉంటాయి. సో హీలియం గ్యాస్లో ఏంటంటే ఇది తేలిగ్గా ఉండడం వల్ల ధ్వని తరంగాలు సాధారణం కంటే కూడా 3 రెట్లు వేగంగా ప్రయాణిస్తాయట. అందువల్ల మన వాయిస్ వింతగా చిన్నపిల్లల్లాగా బొంగురు గొంతులాగా ఇలా అయితే మారిపోతుంది. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. ఎడారిలో మనం చూసినప్పుడు అలా చాలా దూరంలో నీరు కనిపిస్తూ ఉంటుంది అనిపిస్తుంది కదా, సో వాటిని ఎండమావులు అంటారు. అయితే మరి ఈ ఎండమావులు ఏర్పడడానికి కాంతి యొక్క ఏ ధర్మం కారణం? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎండమావులు అంటే మిరాజెస్ ఏర్పడడానికి కాంతి యొక్క ఏ ధర్మం కారణం? సో మరి ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248814. ఈ వాట్సాప్ నెంబర్కి మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ

0: boom, ba ga jum boom boom, ba ga jum boom, ba ga jum boom boom, ba ga jum.
1: Ama Brahma devudu, kompa munchina vudu, yanta goppa sogasudu, yada dachina vudu. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

మిస్ మరి ఎండమావులు ఏర్పడడానికి కాంతి యొక్క ఏ ధర్మం కారణమని అడిగారు. అండ్ మరి చూసేద్దాం మరి మన లెసన్స్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే సో ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు రమణారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుండి పంపించారు, ఓకేనండి. అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు, ఎస్ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే స్వరూప గారు రెబ్బన కొమ్మనం భీమ్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారనమాట, ప్రభాకర్ రావు గారు అండ్ స్వరూప గారు, ఓకే. అలాగే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ అండి. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు రాఘవ. అలాగే పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు పంపించారు, ఇసుక త్వరగా వేడెక్కడం వల్ల అంటున్నారు, కాదండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు. అండ్ చిరంజీవి గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శిష్ల వేణుగోపాల దత్త గారు పంపించారు ఆన్సర్, నేల దగ్గర ఉన్న వేడి ఓకే అలా కలిగించేది ఎండమావి అంటున్నారనమాట. ఓకే, గృహప్రవేశం అనే సినిమాలో హీరోగా మోహన్ బాబు గారు డైలాగ్ ఉంది ఇలా చెప్పడం అంటూ పంపించారు, సూపర్, భలే గుర్తుపెట్టుకుని పంపించారు. అలాగే సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు రమణారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. సో మరి ఎండమావులు ఏర్పడడానికి ఏ ధర్మం కారణం, కాంతి యొక్క ఏ ధర్మం కారణం అని అడిగాను. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనమాట, సంపూర్ణాంతర పరావర్తనం. సో ఈ థియరీ వల్ల, ఈ ధర్మం వల్ల మనకి అలా దూరంలో మనకి వాటర్ ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి అన్నమాట. సో అవే ఎండమావులు. అండ్ మరి మన హరివిలలో లాస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. ఒకవేళ మనిషి కనుక కాంతి వేగంతో

ప్రయాణిస్తే అతని చేతికి గడియారం ఉందనుకోండి, సో ఆ గడియారంలో టైం ఎంత తేడా వస్తుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఒకవేళ మనిషి కాంతి వేగంతో ప్రయాణిస్తే అతని చేతికి ఉన్నటువంటి గడియారం ఏమవుతుంది? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వాట్సాప్ చేస్తుండండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ మహారథి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎస్, మరి మన హరివిలలో లాస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, మరి ఒకవేళ మనిషి కాంతి వేగంతో ప్రయాణిస్తే అతని చేతికి ఉన్నటువంటి గడియారం ఏమవుతుందని. అండ్ సో చూసేద్దాం ఆన్సర్స్. భాస్కర్ గారు పెడన్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఆదర్ నుంచి రాజేశ్వరి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఈరోజు ఫిజిక్స్ క్లాస్లో ఉన్నట్టుంది అంటున్నారు. ఓకే. అండ్ అలాగే ప్రభాకర్ రావు స్వరూప కొమరం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూ నుంచి కరెక్ట్ ఆన్సర్. కేవి రమణమూర్తి గారు పంపించారు. ఓకే. అండ్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, మనిషి కనుక కాంతి వేగంతో ప్రయాణిస్తే తన చేతికి ఉన్నటువంటి గడియారం స్లో అయిపోతుంది అనమాట. అంటే టైం యాస్టేజ్ ఉంటుంది, అలా అని సమయం ఆగిపోతుంది అని కాదు, కొన్ని మిల్లీ సెకండ్స్ కదిలి ఉండొచ్చు కానీ అది మనకి కనిపించదు అనమాట. సో ఈ సిద్ధాంతమే ఐన్స్టీన్ టైం డైలేషన్ ప్రకారం ఏంటంటే, మనం ఎంత వేగంగా ప్రయాణిస్తే సమయం అంత నెమ్మదిగా సాగుతుందట. సో మీరు గనక కాంతి వేగంతో ప్రయాణిస్తే మీ సమయం పూర్తిగా ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అండ్ కొన్నకండ్ల రమణారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు, పద్మావతి గారు హాయ్ అంటున్నారు. సో మరి సమయం చూసుకుంటే 10:56 అయితే అయిపోయింది. అండ్ మరి మన హరివిల్లుకి బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది, అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది. కాబట్టి సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మేము ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆర్థిక అసమానతలు తొలగించడం, సంపద సృష్టి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే P4 ఉద్దేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా P4 మార్గదర్శులు బంగారు కుటుంబాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ప్రవాసాంధ్రులు విదేశాల్లో రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో తెలుగు డయాస్పోరా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏ రంగంలోనైనా పెట్టుబడిదారులతో కలిసి పనిచేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో హెల్త్ టూరిజం అభివృద్దికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. సేవాభావం కలిగిన 11 మంది వైద్యులకు అవార్డులు అందజేస్తూ ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదరం ధృవీకరణ పత్రాలు పొందడంలో దివ్యాంగులు ఏ ప్రయాసలకు గురికాకుండా స్లాట్ బుకింగ్లో రాష్ట్రాన్ని యూనిట్గా కాకుండా జోన్ల వారీగా వీలు కల్పించాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సెల్ఫ్ డెక్లరేషన్ పద్ధతిని తీసుకురాబోతున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో వీబీజీ రామ్జీ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 1,414.16 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ ఏడాది జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలకు శ్రామికుల వేతనాల చెల్లింపులో తొలి విడతగా వీటిని అందించింది. రాష్ట్ర వాటా కింద మరో 565.66 కోట్లు 40% నిధులు సమకూర్చాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా 7వ సారి ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన T20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వాయుగుండం కేంద్రీకృతమే ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యి ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 370 పాయింట్లు, నిఫ్టీ 107 పాయింట్లు లాభపడ్డాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 95.26 రూపాయలుగా ఉంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: తాగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, నేను మీ ఆర్జే శృతి అండ్ మన స్టూడియోలో టైం 11:04 అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఈ టైం మన టాలీవుడ్ టైం. సో మరి చాలా చాలా విషయాలు ఉన్నాయి అండ్ ప్రజెంట్ అయితే టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ బాలీవుడ్లోకి అడుగు పెట్టబోతోంది. మరి ఎవరు బ్యూటీ క్వీన్, ఆ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ హీరో ఇవాళ షోలో. సో మరి ఇంతకీ చెప్పాను కదండి చాలా చాలా విషయాలు ఉన్నాయి, మరి మీరేం చేయాలి తెలుసు కదా, జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

శృతి వస్తే నాని పాట రావాల్సిందే కదా. సో మరి బ్యూటిఫుల్ సాంగ్, కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి అయితే వినేశారు కాలభైరవ అండ్ పద్మలత పాడిన పాట. హిప్ హాప్ తమీజా మ్యూజిక్ కంపోజిషన్. 11:08 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ మన వివిధ భారతి స్టూడియోస్లో టైం. సో మరి సైఫ్ అలీ ఖాన్ అంటే మీకు బాలీవుడ్ యాక్టర్ తెలుసు కదా, వాళ్ళ అబ్బాయి ఇబ్రహీం అలీ ఖాన్ ఉన్నారు కదా, తన సెకండ్ ఫిల్మ్ స్టార్ట్ అవుతుందన్నమాట దిల్లర్ అని. ఆ సినిమాలో మన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల యాక్ట్ చేయబోతోందని అయితే టాక్ నడుస్తుంది. మేబీ నవంబర్లో కానీ ఆర్ ఇంకొంచెం లేట్గా కానీ మూవీ రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేసేస్తున్నారట. సో అది మ్యాటర్ ఏదేమైతేనే ఆ సీన్ పూజా హెగ్డే

తమన్నా, రష్మిక, సాయి పల్లవి అండ్ ఇప్పుడు శ్రీలీల టైం అన్నమాట, బాలీవుడ్ టైం. సో మరి చూద్దాం మన శ్రీలీల ఏ రేంజ్లో సక్సెస్ కొట్టేస్తుందో బాలీవుడ్లో. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఓకే, సో మరి ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం మన సినిమాల గురించి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం అర్జున్ సురవరం సినిమా నుంచి అయితే కన్నే కన్నే సాంగ్ వచ్చేస్తుంది, ఎంజాయ్ లిజనింగ్.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి జాతి రత్నాలు సినిమా నుంచి రామ్ మిర్యాల పాడిన పాట. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి అనిరుద్ధ్ రవిచందర్, అసలు మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ పేరు కనపడితే చాలండి, యూత్ఫుల్ జోష్ లోకి వచ్చేస్తారు కదా. ప్రస్తుతం ఈ యంగ్ అండ్ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ 3 కొత్త సినిమాలకి సైన్ చేశాడని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తోంది. ఫస్ట్ ఏమో మన బాలయ్య గారి ఎన్బికే 112 సినిమా, రెండోది అల్లు అర్జున్ 23 ఫిలిం, అండ్ 3 సినిమా త్రివిక్రమ్ గారి గాడ్ ఆఫ్ వార్ మూవీ అట. రే, అసలు ఏమన్నా డిమాండా తన మ్యూజిక్కి. చాలా మందికి అది మ్యూజిక్ ఏమో, బట్ అనిరుద్ధ్ ఫ్యాన్స్కి మాత్రం అదొక మ్యాజిక్ అని చెప్పచ్చు కదా. ఎనీవేస్ మరి నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ కంపోజ్ చేసే, అంటే ఈ కంపోజరే కంపోజ్ చేసిన సాంగ్స్ మీకోసం ప్లే చేస్తున్నాను. ఫస్ట్ అయితే రఘువరన్ బీటెక్ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్న సినిమా కబుర్ల ప్రోగ్రాంలో. సో మరి మీలో ఎంతమందికి తెలుసు అంటే ఇప్పుడు తమిళ్లో ఎక్కువ అంటే దాదాపుగా 100 సినిమాలు చేసిన శ్రీమాన్ అనే ఒక ఆయన మన తెలుగు అతను అని తెలియదు కదా, ష్యూర్గా తెలియదు కదా. ఎస్, ఏంటంటే మ్యాటరు, చాలా ఇయర్స్ తర్వాత మన తెలుగు సినిమా చేస్తున్నారట శ్రీమాన్ గారు. అది కూడా ఎవరి డైరెక్షన్లోనో తెలుసా? అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో. వెంకీ అండ్ కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ సినిమా ఒకటి రెడీ అవుతుంది కదా నెక్స్ట్ పొంగల్కి రిలీజ్ అవ్వడానికి, ఆ సినిమాలో శ్రీమాన్ గారు క్యారెక్టర్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ న్యూస్ విన్న తర్వాత. మళ్ళీ ఇంతకాలానికి మన తెలుగులో శ్రీమాన్ గారు లాంటి ఒక మంచి యాక్టర్ మళ్ళీ చేస్తున్నారంటే నిజంగా. సో

ఈ కాంచనాలో అంటే ఆయన ఎవరు అని గుర్తు చేయడానికి మీకు ఒక సీన్ చెప్తా. కాంచన సినిమా మాక్సిమం చాలా మంది చూసే ఉంటారు కదా, ఆ సినిమాలో లారెన్స్ అన్నయ్యగా శ్రీమాన్ గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా పీక్ లెవెల్లో ఉంటుంది. నా ఫేవరెట్ క్యారెక్టర్ ఆయనని చెప్పొచ్చు. ఇంకా చాలా చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఆయనవి. చెప్పాను కదండి ఆయన తమిళ్లో ఎక్కువ సినిమాలు చేశారనమాట, 100కి పైగా ఫిలిమ్స్. సో మరి నెక్స్ట్ మన తెలుగు సినిమాలో చూడబోతున్నాం ఈ పొంగల్కి, ఐ మీన్ 2027 పొంగల్కి, అది మ్యాటర్. ఓకే సార్, మరి నెక్స్ట్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి విశాల్ దద్లాని పాడిన సాంగ్ అయితే వస్తుంది డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
5: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆదికేశవ సినిమా నుంచి అయితే సాంగ్ విన్నారు. మరి 11:35 క్రాస్ అయిపోయి 4 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి నార్నే నితిన్ హీరోగా నెక్స్ట్ మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ హిట్ అయిపోయిన తర్వాత తనకైతే మంచి పేరు వచ్చింది హీరోగా. అండ్ తన కొత్త సినిమా పూజ షెడ్యూల్ పూజ కూడా ఫినిష్ అయిపోయింది అనమాట. సో మరి పూజ సెరమనీ చేశారు నిన్న, సో అది కూడా అయిపోయింది. అండ్ అంకిత సురేంద్రన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది ఈ సినిమాలో. అండ్ నెక్స్ట్ మన డార్లింగ్ ప్రభాస్. సో మరి మ్యాటర్ ఏంటంటే దురంధర్ డైరెక్టర్ ఉన్నారు కదా, దురంధర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ తో మన డార్లింగ్ ప్రభాస్ సినిమా చేయబోతున్నారు అని టాక్. యాక్చువల్గా కన్ఫర్మ్ అయిపోయింది సినిమా అని కూడా టాక్ వస్తుంది. సో మరి వెయిట్ చేయాలి ఆ ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ న్యూస్ కోసం. సో మరి అక్టోబర్లో షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వినిపిస్తుంది అనమాట. సో మరి అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ మన డార్లింగ్ యాక్ట్ చేస్తున్న స్పిరిట్ సినిమా ఎంతవరకు వచ్చింది దీని గురించి కూడా మాట్లాడుకుందాం బట్ బ్రేక్ తర్వాత. రైట్ నౌ పెద్ద సినిమా నుంచి రై రే రా సాంగ్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. Enjoy listening.

ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా నుంచి అయితే సాంగ్ వినేశారు. సో మరి 11:44 అయిపోయింది మన టైం. సో మరి ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్ అయితే చాలా చాలా ఫాస్ట్గా జరిగిపోతుందట. ప్రజెంట్ ఏవో నైట్ టైం సీక్వెన్సెస్ అవన్నీ కూడా తీస్తున్నారట. అది పక్కన పెడితే దీని నుంచి ఇంకో క్రేజీ అప్డేట్ కూడా వచ్చింది.

సినిమా ఇంటర్వెల్లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ అనేది ఉండబోతోంది, అండ్ అది వేరే లెవెల్ ఉండబోతోంది అని కూడా వినిపిస్తుంది టాక్. అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రేంజ్లో అనమాట, అండ్ 100 మంది అంటే 100 మంది ఫైటర్స్ ఈ సినిమాలో ఆ సీక్వెన్స్లో వర్క్ చేయబోతున్నారు. సో అదన్నమాట మ్యాటర్. దీని డైరెక్టర్ ఒక కొత్తగా చాలా సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారని కూడా టాక్ అనమాట. త్వరలోనే ఆ సీక్వెన్స్ షూట్ కూడా స్టార్ట్ అవుతుంది. అది మ్యాటర్ మై డియర్ డార్లింగ్ ఫ్యాన్స్, ఇంకా మీరు రెడీ అయిపోండి అసలు అంతే ఇక. ఓకే సో మరి నెక్స్ట్ ఇంకా ఏంటి మ్యాటర్? సో మరి ఏంటంటే గాడ్ ఆఫ్ వార్ సినిమా ఉంది కదా, ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఏమన్నా యాక్ట్ అయిపోతున్నారా, దీని గురించి మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఇచ్చట వాహనములు నిలపరాదు ఈ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. ఎంజాయ్ లిస్నింగ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు.
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: జూనియర్ సినిమా నుంచి సూపర్ సాంగ్ విన్న తర్వాత 11:55 క్రాస్ అయిపోయి 44 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ టైం. సో మరి గాడ్ ఆఫ్ వార్ ఈ సినిమాలో, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా వస్తుంది కదా, అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ అయితే అలా అలా అలా చక్కర్లు కొడుతుంది అనమాట. సో మరి ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో ఒక ఆయన గెస్ట్ రోల్లో యాక్ట్ చేస్తారు అనేది ఆ టాక్. ఓకే, నాకు ఈ న్యూస్ విన్న తర్వాత రకరకాల పేర్లు అలా వచ్చాయన్నమాట ఫ్లాష్ అయ్యే, అంటే అమితాబ్ బచ్చన్ గారు అయి ఉండొచ్చా, లేకపోతే షారూఖ్ ఖానా, లేకపోతే ఇంకెవరు ఎవరు అని చెప్పి అనిల్ కపూర్ ఉన్నారు, ఇంకా ఎవరై ఉంటారు ఎవరు అని చెప్పేసి. బట్ అలా మనం గెస్ చేస్తూ ఉండాల్సిందే, ప్రస్తుతానికి న్యూస్ మాత్రమే వచ్చింది కానీ కన్ఫర్మేషన్ లేదు, అది మ్యాటర్. ఓకే, సో మరి ఇంకా ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉంటాయనే టాక్ కూడా నడుస్తోంది. సో మరి చూద్దాం, వెయిట్ చేద్దాం, ఇంకొంతకాలం ఏమన్నా కొంచెం మనకి హింట్ దొరుకుతుందేమో. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మహేష్ బాబు బర్త్డే ఉంది కదా 9th ఆగస్ట్. సో మన ప్రిన్స్ బర్త్డే రోజున వారణాసి సినిమా నుంచి ఏమన్నా అప్డేట్ వస్తుందా అనేది ఒక టాక్. సో అంటే మరి అంటే అలా ప్రస్తుతానికి ఎలాంటి టాక్ పైనుంచి అంటే ఆ టీం నుంచి అయితే రాలేదు, కానీ ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు 9th ఆగస్ట్ మా కోసం కొంచెం రాజమౌళి గారు ప్లీజ్ వారణాసి నుంచి ఒక చిన్న సర్ప్రైజ్ ఏదైనా వదలండి, లేదా అట్లీస్ట్ రుద్ర క్యారెక్టర్కి సంబంధించి ఏదైనా రివీల్ చేయండి అని చెప్పేసి. బట్ చూడాలి, వెయిట్ చేయాలి, మరి రాజమౌళి గారు ఓన్లీ రుద్ర క్యారెక్టర్నే రివీల్ చేస్తారా, లేకపోతే వారణాసికి సంబంధించి ఏమన్నా ఒక పెద్ద సర్ప్రైజింగ్ ప్లాన్ ఏమైనా ప్యాక్ చేశారా మన కోసం అని. సో వెయిట్ చేద్దాం, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. ఓకే, సో మరి ప్రే చేద్దాం యాక్చువల్గా ఆ సినిమా నుంచి మన కోసం హింట్స్ రావాలని. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే సాంగ్ ప్లే చేయాలనుకున్నాను కానీ బట్ టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. ఎగ్జాక్ట్గా 12 o'clock మీకోసం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి, ఆ తర్వాత మీకు తెలుసా ప్రోగ్రామ్లో మళ్ళీ మీ శృతి మిమ్మల్ని కలుస్తుంది. అంటిల్ దెన్ మీరైతే ఏం చేయాలి, జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాయ్ ఆద్యా, ఎలా
2: ఉన్నావు? ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
4: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
4: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
4: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
4: 101.3.
6: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
7: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
8: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
9: నాకైతే నా స్కూల్ డేసే.
6: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గోదావరి డెల్టా ఆధునీకరణ చేసేందుకు 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడర్ సర్వే పూర్తి చేశామని, దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ తయారు చేసుకున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులు మంత్రిని కలిసి తమ సమస్య వివరించిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పందిస్తూ త్వరలో డెల్టా ప్రక్షాళన పనులు చేపడతామని చెప్పారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక మంత్రి పయ్యావల్ కేశవ తెలిపారు. అనంతపురం జిల్లా బెడుగుప్ప మండలం బుడిగుమ్మ రామసాగరం మధ్య పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నుంచి వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన స్పందిస్తూ, కాకినాడ జిల్లా తురి నియోజకవర్గానికి చెందిన జినారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. బాలమురళీకృష్ణ 1930 జులై 6 అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజుల శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతగా కొన్ని రాగాలను కూడా ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000 సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. అనంతపురం జిల్లాలో ఎస్ఏఆర్ 2026 కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 20,05,488 ఎన్యూమరేషన్ ఫలాలను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

భారతి ఎఫ్ఎం 101.3 ఎగ్జాక్ట్లీ. అండ్ మన స్టూడియోలో టైం 12:03 PM క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది. అండ్ నేను మీ ఆర్జే శృతి. అండ్ మనం వెంటపోయాం మీకు తెలుసా ప్రోగ్రాంలోకి. యాక్చువల్గా అండి, మనందరం చిన్నప్పటి నుంచి చదివినది, విన్నది, తెలుసుకున్నది ఏంటి, గొంగళి పురుగులే అందమైన సీతాకోక చిలుకలుగా మారుతాయి అని చెప్పి, అంతే కదా. ఇప్పుడు మనకి తెలిసిన ఒక అందమైన అండ్ అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట ఇది. సో మరి పూర్తిగా ఇది, ఈ గొంగళి పురుగు అనేది ఒక కొత్త జీవిలా మారిపోతుంది కదా. సో మరి అయితే ఇలా జరుగుతుంది కదా, ఈ కొత్తగా జీవిగా మారిపోయిన ఈ సీతాకోక చిలుకకి పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటాయా అని చెప్పేసి టెస్ట్ చేయడం జరిగిందనమాట. అక్కడే ఒక అద్భుతం బయటపడింది. దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నౌ మీ అందరికోసం బాడీ గార్డ్ సినిమా నుంచి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో కార్తిక్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజూ చేస్తూ స్టే ట్యూన్.

అఖిల్ సినిమా నుంచి అను ప్రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో రాహుల్ పాండే అను ప్రూబెన్స్ అండ్ కోరిస్ పాండే సాంగ్ అయితే విన్నారు. కృష్ణ చైతన్య లిరిక్. సో 12:13 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి మూవీస్ లో అనుకోండి, అంటే హీరోకి ఒక సినిమాలో గత జన్మ కొత్త జన్మ ఇలా రెండు పార్ట్స్ ఉన్నాయనుకోండి, తన పాత జన్మ తాలూకు జ్ఞాపకాలు మ్యాక్సిమం గుర్తుండవు. ఎంతో కష్టపడితే తప్ప హీరోయిన్ సినిమా చివరిలో హీరోకి అప్పుడు గుర్తొస్తాయన్నమాట, లైట్ లైట్గా తన పాత జన్మ తాలూకు మెమరీస్ ఏమైనా ఉంటాయి. బట్ మీకు విషయం తెలుసా, మన నేచర్లో ఇలా రెండు జన్మలుగా, అంటే అప్పటి వరకు ఉండేది గొంగళి పురుగుగా అండ్ ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెంది తన కొత్త జన్మ లాంటి దాంట్లో లైక్ సీతాకోకచిలుకగా మారిపోతుంది కదా. సో దీని మెమరీ సంగతి ఏంటి, దీని మెమరీ కెపాసిటీ ఏంటి అని చెప్పేసి సైంటిస్టులు టెస్ట్ చేశారట. అప్పుడు సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సేమ్ టు సేమ్ మెమరీ ఏదైతే గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఉంటుందో ఆ తర్వాత ఇప్పుడు సీతాకోక చిలుకగా మారిపోయినా కూడా సేమ్ మెమరీ ఉంటుందంట, పర్ఫెక్ట్ మెమరీ అనమాట. సో ఇదేదో ఇప్పుడు కొత్తగా 10 ఏళ్ళ జపనీస్ పిల్లాడు కనిపెట్టాడని చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది, కానీ సైంటిస్టులు అయితే ఎప్పుడో కనిపెట్టారనమాట ఈ విషయాన్ని 2000s లోనే. సో అది మ్యాటర్. ఓకే, దాని సంగతి పక్కన పెట్టదు, మన మనుషులకి కూడా మెమరీస్ అనేవి ఉంటాయి కదా, మరి వాటి మిస్టరీస్ ఏంటి, ఎలాగో టాపిక్ వచ్చింది కదా, మాట్లాడుకుందాం కాసేపు. ఓకే, సో బట్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో. అర్జున్ చంది హరిచరణ్ అండ్ జోనిత గాంధీ పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్. లైక్ బ్యూటిఫుల్ సాంగ్ చెలియా సినిమా నుంచి మీ అందరి కోసం అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్నింగ్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎస్ 12:21 క్రాస్ పై 22 కూడా అయిపోయింది. అండ్ మనము మీకు తెలిసే ప్రోగ్రామ్ లో అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ద బ్రెయిన్ ఈజ్ మెమరీ సెంటర్. యాక్చువల్గా ఇదేంటంటే మన బ్రెయిన్లో అండి హిప్పో క్యాంపస్ అనే ఏరియా ఉంటుందని, అదే మన కొత్త జ్ఞాపకాల్ని క్రియేట్ చేయడానికి కీ రోల్ ప్లే చేస్తుందని తెలిసిన ఒక రీసెర్చ్ అనమాట. 1957లో బ్రెండా మిల్లర్ అని చేసిన రీసెర్చ్ వల్ల తెలిసింది ఇది. అప్పటి నుంచి న్యూరో సైన్స్లో ఇదొక రివల్యూషన్ అనమాట. అండ్ నిద్రకి జ్ఞాపకాలకి ఉండే ఒక లింక్ను గుర్తించిన డిస్కవరీ. సో మరి 1924లో నిద్రలో స్టేజెస్ మీద అండ్ 1950 నుంచి 2000 వరకు మెమరీ మీద చేసిన రీసెర్చ్లోను ఇంకా ఎంతోమంది న్యూరో సైంటిస్టులు కనిపెట్టింది ఏంటంటే నిద్రలోనే మన బ్రెయిన్ ఇంపార్టెంట్ జ్ఞాపకాల్ని జాగ్రత్తగా సర్దుకుంటుందంట. అంటే ఇప్పుడు మన కబోర్డ్లో జాగ్రత్తగా బట్టలు సర్దుకుంటాం కదా, ఎక్కడ ఏది పెట్టాలి, ఎటువైపు ఏవి ఉండాలి అని చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా మన కబోర్డ్ని మనం అరేంజ్ చేసుకుంటాం కదా. సో మరి అలా మన బ్రెయిన్లో మనకున్న మెమరీస్ అన్నిటినీ జాగ్రత్తగా సర్దుకుంటుందన్నమాట. సో మరి చాలామంది నిద్రని వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటారు కదా, వాళ్ళకి చెప్పాలి ఇది గట్టిగా నిద్ర బెస్ట్ టైం అని చెప్పేసి. ఎందుకంటే మన స్లీపే మన మెమరీస్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి మనం, ఏది మర్చిపోకుండా ఉంటే మంచి నిద్ర కూడా ఉండాలి. ఇది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే సో మరి ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం మనం కొంచెం డీప్గా. బట్ రైట్ నో మీ అందరి కోసం గ్యాంగ్ మాస్టర్ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో మనో అండ్ చిత్ర పాడిన పాట వేటూరు గారి లిరిక్. సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్.

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:30కి రీచ్ అయిపోతుంది కాబట్టి మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాయి. ఇక వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తున్నట్టు మోదీ తెలిపారు. 2018 నాటి తన పర్యటనలో బలోపేతమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభోవో ముఖ్య అతిథిగా హాజరైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడటంతో పాటుగా ప్రెసిడెంట్తో కలిసి యోగ్యకర్తాలో ప్రాంభనన్ దేవాలయ సముదాయాన్ని సందర్శిస్తానని మోదీ తెలిపారు. అనంతరం ఆస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మెల్బోర్న్ వెళ్లనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, క్రీడలు వంటి అంశాలపై చర్చల ద్వారా భారత్ ఆస్టేలియా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మోదీ పేర్కొన్నారు. చివరిగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఆక్లాండ్ సందర్శిస్తారు. గత ఏడాది మార్చిలో లక్సన్ భారత పర్యటన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ పర్యటన మరింత పెంచుతుందని, ఆర్థిక వాణిజ్య బంధాలపై ప్రధానంగా చర్చిస్తామని మోదీ తెలిపారు. తూర్పు దక్షిణ హిందూ మహాసముద్ర దేశాలైన ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ పర్యటనలు భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్తో పాటు స్వేచ్ఛ, ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల దేశ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారతదేశ అఖండత పట్ల ముఖర్జీకున్న అచంచల నిబద్ధతే ఆయన ప్రజాజీవితాన్ని నిర్వచించిందని, ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపంగా ప్రధాని అభివర్ణించారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 2019 ఆర్టికల్ 370/35(a)ను రద్దు చేయటం ఆయన బలిదానానికి లభించిన నిజమైన నివాళి మోదీ తెలిపారు. ముఖర్జీ కోల్కతా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా విద్యా సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు సరఫరా మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి సంస్థల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతదేశానికి పునాది వేశారన్నారు. అలాగే 1943 బెంగాల్ కరువు సమయంలో సహాయ కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆయన చేసిన మానవతా సేవలు ప్రధానమంత్రి కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక ప్రముఖ విద్యావేత్త, దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాతని, విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రయాణంలో ఆయన చెరగిన ముద్ర వేశారని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశసేవ, జాతీయ ఐక్యత పట్ల అచంచల అంకితభావానికి ముఖర్జీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఓం బిర్లా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నత విద్యారంగానికి విశేష సహకారం అందించారని, అదే సమయంలో ప్రజానాయకుడిగా జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల స్పష్టమైన నిబద్ధత చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక జాతీయవాదాన్ని బలంగా సమర్థించిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. దేశమే ప్రథమం అనే ఆదర్శాన్ని తన జీవిత మార్గదర్శక సూత్రంగా మార్చుకున్నారని, బెంగాల్ విభజన సమయంలో ఆయన చూపిన దూరదృష్టిగల నాయకత్వం, జమ్మూకాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం ఉంచేందుకు ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సిద్దాంతాల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అమిత్ షా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు

చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ వన్ భూమి పూజ, ఉత్తరప్రదేశ్ మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, ఎన్డీడీబి మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్ గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ఐసీఏఆర్ మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. కొమరోస్ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి అంబాయ్ మహమ్మద్తో పాటు అక్కడి ప్రజలకు విదేశాంగ మంత్రి జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అలాగే మలావి దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ జార్జ్ టీ చపోండాతో పాటు మలావి ప్రజలకు విదేశాంగ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం వరకు కొనసాగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత్ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లో బాంకీపూర్, గుజరాత్లో మంజల్పూర్, మధ్యప్రదేశ్లో దతియా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14 నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 30 పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో ప్రస్తుత సభ్యులు నితిన్ నబీన్ రాజీనామా చేయడంతో బాంకీపూర్ స్థానంకు ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే గుజరాత్లో మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు యోగేష్ బాయ్ మరణించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అస్సోంలో గౌహటీలో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమావేశం ఈ రోజు ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రగ్స్, అక్రమ రవాణా, వ్యసనాలకు వ్యతిరేకంగా సహకారం బలోపేతం చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. కేరళలో కొచ్చిలో ఈ రోజు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమావేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయితుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నందుకు భారత్కు ఇరాన్ రాయబారి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో భారతీయ రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, పండితులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్టాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 తేడాతో మెక్సికోపై విజయం సాధించగా నార్వే 2-1 తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. బ్రెజిల్ సీనియర్ ఆటగాడు నయమోర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మనమున్న మీకు తెలిసే ప్రోగ్రామ్ లో అండ్ 12:40 క్రాస్ అయిపోయి 46 seconds అయిపోయింది. మరి ఈ రోజు మన షోలో మన జ్ఞాపకాలకి సంబంధించిన రకరకాల డిస్కవరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి, అప్పుడప్పుడు మనకి కొన్ని స్మెల్స్ అనేవి కొన్ని పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తుంటాయి. లైక్ మనకి క్లోజ్గా ఉండే అంటే ఎవరైనా వ్యక్తుల్ని కానీ వాళ్ళందరినీ గుర్తు చేస్తుంటాయి. లేకపోతే ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ మనకి గుర్తొస్తుంటాయి, అప్పుడు ఇలా జరిగింది కదా, ఇప్పుడు ఇలా జరిగింది కదా. ఇవన్నీ కూడా జస్ట్ స్మెల్స్ వల్లే వస్తుంటాయి తెలుసా. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇది? నేనైతే చాలాసార్లు ఫీల్ అయ్యా. అంటే నాకు కొన్ని స్మెల్స్ వల్ల కొంతమంది నా ఫ్రెండ్స్ ఇలా గుర్తొస్తుంటారు అనమాట. సో మీకు విషయం తెలుసా, 1913లో ఒక ఫ్రెంచ్ రైటర్ మార్సెల్ ప్రాస్ట్ అనే ఒక ఆయన తన నవలలో ఒక కేక్ స్మెల్ వల్ల తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని చెప్పేసి రాశారట. ఆ తర్వాత అది నిజంగానే జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకోవడం వల్ల సైంటిస్టులు తర్వాత ఆ డిస్కవరీకి ప్రాస్ట్ ఎఫెక్ట్ అని పెట్టడం కూడా జరిగిందనమాట. మరి ఎందుకు ఇలా జరుగుతుంది మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే, బట్ రైట్ నౌ మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఉదిత్ నారాయణ్ గారు అండ్ చిత్ర పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను VRJ శృతి.

0: జితిన్ రోషన్ మ్యూజిక్ కంపోజిషన్ లో నరేష్ అయ్యర్ అండ్ శశా త్రిపాఠి పాడిన సాంగ్ ఇది విన్నారు. శ్రీమణి గారి లిరిక్ అనమాట. కొలంబస్ సినిమా నుంచి ఈ సాంగ్ విన్న తర్వాత 12:51 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది. మనం మీకు తెలుసా టైం, యాక్చువల్గా స్మెల్ ఏంటి, మెమరీస్ ఏంటి, అసలు స్మెల్ పీల్చినప్పుడు మెమరీస్ గుర్తు రావడం ఏమిటి, సో దీనికి దానికి లింక్ ఏంటి, ఇదే కదా మన డౌట్. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే మనం ఏదైనా కొన్ని స్మెల్స్ పీల్చినప్పుడు ఆ సిగ్నల్స్ అనేవి వెళ్ళి మన బ్రెయిన్లో ఎమోషన్స్ని మెమరీస్ని కంట్రోల్ చేసే ఏరియాస్ని డైరెక్ట్గా చేరుతాయట. అందుకే ఇన్స్టెంట్గా మనకి పాత మెమరీస్ అనేవి గుర్తొస్తాయన్నమాట కొన్ని స్మెల్స్ పీల్చినప్పుడు. లైక్ కొంతమంది మనుషులు కానీ, లేకపోతే సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా. సో అదొక ట్రిగ్గర్ పాయింట్ లాంటిది అనమాట మనకి, సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇంకో విషయం తెలుసా, మనకి కొన్నిసార్లు ఫాల్స్ మెమరీస్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక విషయం జరగకపోయినా, జరిగినట్టు ఉన్నా లేనట్టు మన బ్రెయిన్ మనల్ని నమ్మిస్తుంది అనమాట. సో దీనే ఫాల్స్ మెమరీస్ అంటారు. 1995లో ఎలిజబెత్ లోఫ్టస్ అనే ఒక సైంటిస్ట్ గుర్తించారు దీన్ని. అండ్ మరి నెక్స్ట్ 2012లో 2014లో కూడా జరిగే డిస్కవరీస్ మెమరీస్ మీద దాని గురించి కూడా మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, బాహుబలి 2 సినిమా నుంచి టైటిల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.
1: భళి భళి భళి రా భళి సాహోరే బాహు.

కందిరీగసన్ మంచి టైటిల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి సైంటిస్టులు మన మెమరీని స్టోర్ చేసే స్పెసిఫిక్ బ్రెయిన్ సెల్స్ని కూడా గుర్తించారు. అండ్ ఆ తర్వాత నోబెల్ ప్రైజ్ వచ్చిన ఎక్స్పెరిమెంట్ కూడా ఒకటి జరిగింది. అందులో ఏంటో తెలుసా అండి, మన బ్రెయిన్లో జీపీఎస్ లాగా పనిచేసే సెల్స్ ఉన్నాయని చెప్పేసి గుర్తించారట. అంటే అందుకే అనమాట మనకి అడ్రస్లు, రోడ్స్, ఇంకా ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా గుర్తుంటాయి. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, అప్పుడప్పుడు మనం కొన్ని మర్చిపోతుంటాం కదా, అది కూడా మంచిదే అంటున్నారు సైంటిస్టులు. అంటే మన బ్రెయిన్ ఏంటంటే అవసరం లేని వాటిని డిలీట్ చేసేసి కొత్త వాటి కోసం స్పేస్ ఉంచుకుంటుందంట. సో వెల్, మన బ్రెయిన్ కూడా సూపర్ కంప్యూటర్. ఇది స్ట్రాంగ్గా ఉండాలి అంటే, మెమరీస్ మనకి చాలా బాగా గుర్తుండిపోవాలి అంటే ఏం చేయాలో తెలుసా, డైలీ 20 to 30 minutes ఎక్సర్సైజ్ చేస్తే మంచిదని కూడా చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది కూడా ఒక రీసెర్చే, మెమరీస్కి సంబంధించిన రీసెర్చ్లో ఈ ఫ్యాక్ట్ కూడా తెలిసిందనమాట. సో సీతాకోక చిలుకలతో మొదలై మన దాకా వచ్చింది మన రీసెర్చ్ ఈరోజు మీకు తెలుసాలో. సో 20 to 30 minutes ఎక్సర్సైజ్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో నిద్ర కూడా చాలా చాలా చాలా అవసరం. మీరు బాగా మర్చిపోతున్నారు అంటే ఏదో జరుగుతుంది బ్రెయిన్లో. సో కొంచెం దానికి రెస్ట్ ఇవ్వండి. ఓకే, ఎప్పుడు దాన్ని అలా టకటక టకటక ఏదో అంటే, నాకు తెలిసి చాలామంది ఏం చేస్తారంటే ఇలా ప్లగ్ కనుక మనం తీసుకెళ్ళి స్విచ్ బోర్డ్లో పెట్టినట్టుగా ఆన్ చేస్తారు బ్రెయిన్ని. ఇక దానికి కొంచెం ప్రాపర్ రెస్ట్ అనేది పక్కన పెట్టండి, అసలు మినిమం రెస్ట్ కూడా ఉండదు. సో అలా చేయకుండా కొంచెం రెస్ట్ ఇవ్వండి అండ్ ఎక్సర్సైజ్ కూడా చేయండి. ఓకే, ఇదే మ్యాటర్. ఇవాళ మీకు తెలిసే ఇక్కడతో కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ ధీరాలో కలుసుకుందాం. రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 1:00 అయిపోయింది కాబట్టి మీకోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉన్నాయి. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో సీఎల్ఓ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, శ్రీ సిటీలో 338 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈవీ ఛార్జర్, పవర్ మాడ్యూల్స్, ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న సోలం సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గణన పత్రాల డిజిటలీకరణ పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 54.96% పత్రాల డిజిటలైజేషన్ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గాను 4,13,46,505 మందికి, అంటే 99.32% మందికి పత్రాలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతెనల నిర్మాణం పూర్తి చేసేందుకు 90,20,00,000 రూపాయల నిధులు మంజూరు చేసినట్టు రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 9 జిల్లాలోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ వంతెనల నిర్మాణాన్ని తీరు ప్రారంభిస్తున్నామని చెప్పారు. దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 8వ తేదీ నుంచి సదరం స్లాట్ బుకింగ్, 13 నుంచి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై జోన్ల విధానంలో స్లాట్ బుకింగ్ ఉంటుందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని నెడదవోలు రైల్వే జంక్షన్ను 27,13,00,000 రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించినట్టు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్లాజ్పురంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12న ఆదివారం 8 గంటల నుంచి ఈ మేళా నిర్వహిస్తామని వివరించారు. విశాఖ చేపల రేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గణతిన్న 6 మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బోట్ డ్రైవర్ కమ్ ఓనర్ కారి చిన్న ప్రాణాలతో బయటపడగా మిగిలిన వారి ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం కోస్ట్ గార్డు, మెరైన్ పోలీసులు, నౌకాదళ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. లూయీ పాశ్చర్ అనే ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త శునకాల నుండి రేబిస్ వ్యాధి వస్తుందని గుర్తించి ఆ వ్యాధిని అరికట్టడానికి 1886 జూలై 6వ తేదీన టీకా కనుగొన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జూలై 6వ తేదీని జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

0: పాటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ఎస్, మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 1:04 PM కూడా అయిపోయింది. సో మరి మ్యాటర్ ఏంటంటే, సక్సెస్కి ఫార్ములా ఏంటి అని ఎవరైనా అడిగారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు, అంతే కదా. బట్ ఎవరు ఎలా చెప్పినా ఫైనల్గా ఆ ఫార్ములా ఉండేది, ఆ ఫార్ములాలో ఉండేది ఒక డ్రీమ్, ఒక డిసిప్లిన్, ఒక హార్డ్ వర్క్, ఒక పేషెన్స్, ఇవన్నీ డెఫినెట్గా ఉంటాయి కదా. సో మరి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, ఇవన్నీ ఉంటేనే ఎవరికైనా సరే సక్సెస్ వస్తుంది. మరి ఇవాళ మనం అలాంటి ఒక సక్సెస్ఫుల్ జర్నీ గురించి, ఆ వెనకాల ఉన్న ఒక అమ్మాయి కష్టం గురించి మాట్లాడుకుందాం. మరి తన బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటి, ఇవన్నీ ఇలా ఎన్నో విషయాలు, అసలు అమ్మాయి ఎవరు, ఇలాంటివి అన్నీ మాట్లాడుకుందాం. ఓకే, బట్ రైట్ నౌ పౌర్ణమి సినిమా నుంచి ఎస్పి బాలు గారు అని చిత్ర పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సిరివెన్లు గారు లిరిక్ ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో.

ఎస్, మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే అమ్మాయి రిచ్ ఫ్యామిలీ నుంచి రాలేదండి, కానీ ఫ్యామిలీ అండ్ ఫేమస్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, జస్ట్ ఒక ట్రైబల్ విలేజ్ నుంచి వచ్చిన ఒక సాదా సీదా అమ్మాయి అనమాట. కానీ తన పట్టుదలతో, తన హార్డ్ వర్క్తో చరిత్రని సృష్టించింది.

అండ్ తను వేరెవ్వరో కాదు, వి శ్రీపతి గారు అనమాట. తమిళనాడుకి ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ సివిల్ జడ్జి తను. 23 ఏళ్ల వయసుకే ఫస్ట్ సివిల్ జడ్జిగా తను హిస్టరీ క్రియేట్ చేసింది. సో తన గురించి ఇవాళ షోలో మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నా మీ అందరికోసం సుమంగళి అండ్ సత్య కిడ్ సత్య పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కలుసుకోవాలని సినిమా నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా ఓన్లీ ఆన్ విత్ భారత్ FM 101.3.

ఎస్, మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. ఈరోజు మనం వి శ్రీపతి గారి గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా, తమిళనాడుకి ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ సివిల్ జడ్జ్. సో వి శ్రీపతి గారి చైల్డ్హుడ్ అంతా కూడా తమిళనాడు దగ్గర అనమాట. మలయాళీ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి తను. సింపుల్ ఫ్యామిలీ, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నారు, పెద్దగా ఫెసిలిటీస్ లేని ఏరియాలో పెరిగారు. కానీ ఇవన్నీ కూడా ఒకవైపు, తన డ్రీమ్ ఇంకొక వైపు, తనకి జడ్జ్ అవ్వాలని కోరిక అనమాట చిన్నప్పటి నుంచి. అసలు ఊహించండి, కొంతమందికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి స్కూల్స్, లైబ్రరీస్, కోచింగ్ సెంటర్స్, ఇంటర్నెట్ అన్నీ కూడా, అంటే నేను ఇప్పుడు సంగతి చెప్తున్నా, బట్ వాళ్ళ ఎఫర్ట్స్ తక్కువ ఉంటాయి. కానీ ఎక్కడో ఒక మారుమూల ప్రదేశంలో ఉంటున్న వి శ్రీపతి లాంటి అమ్మాయిల కళలు ఎలా ఉన్నాయో చూసారా? సో మరి అలాంటి డ్రీమ్ ఉన్న అమ్మాయికి లైఫ్లో తర్వాత నెక్స్ట్ ఏమైంది, బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీకోసం సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మొగుడు సినిమా నుంచి, ఎంజాయ్ లిస్నింగ్.

0: కార్తీక్ పాండే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు. అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20. రీజనల్ న్యూస్ మీకోసం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ సహా

0: లోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో తొలుత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ పనితీరును సమీక్షించడంతో పాటు ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి మూడు ఆర్థిక ప్రాంతాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళికలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక అభివృద్ది, ఉపాధి అవకాశాల విస్తరణకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుండి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై నౌకాదళం, తీర ప్రాంత దళం అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. రక్షించబడిన మత్స్యకారుడు కారీ చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం రెండవ రోజు ప్రత్యేక నౌక, రెస్క్యూ బోట్, హెలికాప్టర్ సహాయంతో నౌకాతీర ప్రాంత దళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న విశాఖపట్నంలో పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఏడుగురిలో మనకి ఒక వ్యక్తి కర్రీ చిన్న దొరకడం జరిగింది. మిగతా ఆరుగురు కోసం కూడా ఈ రోజు వెతకడం జరుగుతుంది. కోస్ట్ గార్డ్ గారు ఉన్నారు, ఆయన ఇచ్చినటువంటి సమాచారం మీద కూడా వీళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఆ ఏడుగురిలో ముగ్గురు బోట్ సింక్ అవుతుందని చెప్పి కొంచెం దూరంగా ఉన్నటువంటి షిప్ దగ్గరికి వీళ్ళందరూ కూడా ఈత కొట్టుకుని రావడం చెప్పడం అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరు ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా ఆయన కొంత గైడెన్స్ ఇస్తున్నారు. ఆ ఇచ్చినటువంటి గైడెన్స్ లో కూడా వీళ్ళు కొంత మానిటరింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ కోస్ట్ గార్డ్ కూడా చేస్తున్నారు, అలాగే నావీతాలకు రెండు బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి, అలాగే రెండు హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్ లో, రెస్క్యూ ఆపరేషన్స్ లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేస్తున్నారు.
0: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో సియోల్లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, శ్రీ సిటీలో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ చార్జర్ పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న సోలం సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. తిరుపతిలో ఇప్పటికే డిస్ప్లే, అసెంబ్లీ సదుపాయాలు ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ షెల్ఫ్ లేబుల్స్తో పాటు డిస్ప్లే ఆధారిత ఇతర ఉత్పత్తుల తయారీని కూడా శ్రీ సిటీలో విస్తరించాలని మంత్రి లోకేష్ సంస్థ ప్రతినిధులను కోరారు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులను త్వరలో ప్రారంభిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. సమావేశంలో రైతులు సముద్ర తీరంలో సహజంగా ఏర్పడిన పర్రా భూముల ఆక్రమణల తొలగింపు, డ్రైన్ల ఆధునీకరణ, కోనసీమలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, డెల్టా ఆధునీకరణ కోసం ఇప్పటికే 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేశామని చెప్పారు. ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని నేలపాడు హైకోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తం కుమార్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నియామకాలతో రాష్ట హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29 నుండి 32 పెరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతుల నిర్మాణం పూర్తి చేసేందుకు 90 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు. వీటిలో 11 వంతెన్లకు అప్రోచ్ రోడ్లు, మరో 3 చోట్ల వంతెన్లతో పాటు రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. భూసేకరణ జాప్యం తదితర కారణాలతో నిలిచిపోయిన ఈ పనులను ప్రత్యేక చొరవతో పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల

8వ తేదీ నుండి సదరం స్లాట్ బుకింగ్, 13 నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై జోనల్ విధానంలోనే స్లాట్ల బుకింగ్ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సేవా పోర్టల్ లేదా సచివాలయాల ద్వారా ఉచితంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, సదరం సేవలన్నీ పూర్తిగా ఉచితమని మంత్రి తెలిపారు. దళారులను ఆశ్రయించి ఎలాంటి నగదు చెల్లించవద్దని దివ్యాంగులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు రైల్వే జంక్షన్ను 27 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించినట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందన్నారు. ఇందులో భాగంగా నిడదవోలు జంక్షన్ ఆధునిక రూపు కల్పించినట్లు చెప్పారు. స్థానిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా స్టేషన్ భవనాన్ని అభివృద్ది చేయడంతో పాటు విశాలమైన పార్కింగ్ సౌకర్యం, పొడిగించిన ప్లాట్ఫారంలు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, వేచి ఉండే గది, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. లూయీ పాశర్ అనే ఫ్రెంచ్ జీవ శాస్త్రవేత్త సునకాల నుండి రేబిస్ వ్యాధి వస్తుందని గుర్తించి, ఆ వ్యాధిని అరికట్టడానికి 1886వ సంవత్సరం జూలై 6వ తేదీన టీకా కనుగొన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జూలై 6వ తేదీని జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జంతువులు, ప్రత్యేకించి పెంపుడు జంతువుల నుండి మానవులకు వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఉద్యోగుల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ, 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఫారాల ఆన్లైన్ సమర్పణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, చిరునామా మార్పు వంటి అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఈ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన 3 అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతెల నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి పీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన స్టూడియోలో టైం 1:31 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి వెల్కమ్ బ్యాక్ టు ధీరా. సో మరి ఈరోజు మనం లేటెస్ట్ సెన్సేషన్ అయిన అమ్మాయి వి శ్రీపతి గారి జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి జడ్జ్ అవ్వాలనేది తన ఆంబిషన్. మరి మొత్తానికి అయితే లా చదివింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అయింది అండ్ కంటిన్యూగా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంది తన లైఫ్లో. తనకి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చింది తెలుసా? 2023 నవంబర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ అది ఆ రోజున. సో మరి ఎగ్జాక్ట్గా 2 రోజుల ముందే తనకి డెలివరీ అయిందిట, బాబు పుట్టాడు. మరి జనరల్గా అలాంటి ఒక సిచ్యువేషన్లో ఎవరైనా ఏం చేస్తారండి? ఆలోచిస్తుండండి, నేను తినేం చేసిందో చెప్తాను. ఓకే, బట్ రైట్ నౌ మీ అందరి కోసం కార్తికేయ 2 సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తాను, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే చేయండి.
2: నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భూమి కృష్ణ నేను శ్వేతా మోహన్ పాడిన సాంగ్ అయితే విన్నారు. వనమాలి గారి లిరిక్ బ్యూటిఫుల్ సాంగ్ రంగం సినిమా నుంచి విన్న తర్వాత 1:43:52 అయిపోయింది మన క్లాక్. ఓకే, మరి మనము నమ్ధీరా ప్రోగ్రాంలో అండ్ ఈరోజు తమిళనాడు ట్రైబల్ ఉమెన్ సివిల్ జడ్జ్, అది కూడా ఫస్ట్ సివిల్ జడ్జ్ అనమాట ట్రైబల్ ఉమెన్ కమ్యూనిటీ నుంచి. సో వి శ్రీపతి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. సో మరి యాక్చువల్గా తను సివిల్ జడ్జ్ ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి ముందే సో తనైతే తనకి మ్యారేజ్ అయిపోయింది అండ్ తనకి ఒక బాబు కూడా పుట్టాడు. ఎగ్జామ్కి 2 రోజుల ముందే ఎగ్జాక్ట్గా డెలివరీ అయిపోయింది అనమాట తనకి. సో మరి డెలివరీ జరిగి చక్కగా బాబు పుట్టాడు. అయితే ఒకప్పుడు తన ఎంతగానో ప్రిపేర్ అయిన సివిల్ జడ్జ్ ఎగ్జామ్ డే కూడా వచ్చేసింది అండ్ ఇంకో పక్కన మదర్గా తనకి వచ్చిన ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ అనమాట. సో మరి ఈ సిచ్యువేషన్లో ఎవరైనా ఏం చేస్తారు, జనరల్గా అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కూడా ఏమి ఇస్తారు, ఎగ్జామ్ వదిలేసేలా ఇప్పుడు ఏమైంది అంటారు, నేను నెక్స్ట్ ఇంకోసారి చూసుకోవచ్చులే అని కూడా చెప్తారు. బట్ అలాగే చెప్పారట శ్రీపతి గారు కూడా. బట్ తను మాత్రం డ్రీమ్కే ఓటేసింది. ఆ బాబుని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పగించి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారట. సో ఎగ్జామ్ సెంటర్ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా కూడా తనకి కొంచెం పెయిన్స్ అవి, అంటే జస్ట్ 2 డేస్ అయింది కాబట్టి, 48 అవర్స్ అయింది కాబట్టి డెలివరీ అయ్యి, మేబీ ఇదంతా మదర్స్కి బాగా తెలుస్తుంది పెయిన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మరి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అంత దూరం ట్రావెల్ చేసి తను సివిల్ జడ్జ్ ఎగ్జామ్కి చక్కగా వెళ్ళి అటెండ్ అయిందనమాట. సో తన కంఫర్ట్ కన్నా తన డ్రీమ్కే ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది. క్విట్ అవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు. కొన్ని మంత్స్ తర్వాత రిజల్ట్ వచ్చింది, తన ఎగ్జామినేషన్ క్లియర్ అయిపోయింది. సో వాళ్ళ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఫస్ట్ సివిల్ జడ్జిగా చరిత్ర సృష్టించింది వి శ్రీపతి గారు. సో మరి వాళ్ళ స్టేట్ టోటల్ తమిళనాడు మొత్తం కూడా తనని సెలబ్రేట్ చేసుకున్నట్టు తన ఈ సక్సెస్ని. అండ్ మరి తర్వాత ఎంత అంటే చీఫ్ మినిస్టర్ కూడా చక్కగా వచ్చేసి ఆయన సైతం మెంచుకున్నారట. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యారట శ్రీపతి గారిని చూసి. మరి ఈ స్టోరీలో నాకు కొన్ని పాయింట్స్ అయితే అర్థమయ్యాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఎస్బి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను రాబోయే చందమామ సినిమా నుంచి వేటూరి గారి లిరిక్లో. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: అర్ధ శతాబ్దం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 156 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ నేను మీ ఆర్జే శృతి, అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో. ఈరోజు మనం వి శ్రీపతి గారి జర్నీ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఉమెన్ సివిల్ జడ్జ్ అనమాట ఆవిడ. సో మరి తమిళనాడుకి, అండ్ ఏ పని చేయటానికైనా పర్ఫెక్ట్ టైం అనేది ఉండదండి, ఇదైతే నాకు అర్థమైంది. అంటే ఎప్పుడైతే మనం ఒక పని చేద్దామని ఫిక్స్ అవుతాం చూసారా, ఆ మూమెంట్ అనేది చాలా చాలా చాలా ముఖ్యం, అంతే కదా. సో అండ్ పెయిన్ అనేది, అంటే బాధ అనేది మనకి టెంపరీ, కానీ అవకాశాలు మాత్రం మళ్ళీ రాకపోవచ్చు, ఇది కూడా గుర్తుంచుకోవాలి కదా. అండ్ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్, మన ఆర్థిక పరిస్థితులు, ఇవేమీ కూడా మన ఫ్యూచర్ని డిసైడ్ చేయవు. మరి ఏం డిసైడ్ చేస్తుంది? మన మైండ్ సెట్, అది మన కంట్రోల్లో ఉండాలి కదా. సో మరి ఆడవాళ్ళు తలుచుకుంటే అటు కుటుంబాన్ని ఇటు లక్ష్యాన్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయగలరు, అంతే కదా. సో అలా ఈ అంటే ఈ పాయింట్ని ప్రూఫ్ చేసిన స్టోరీస్ మనం చాలా మాట్లాడుకున్నాం ధీరా ప్రోగ్రాంలో. సో అదైతే గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి, వచ్చిన అవకాశాన్ని వాడుకుంటారా లేకపోతే పర్ఫెక్ట్ టైం అంటూ ఒక టైం కోసం వెయిట్ చేస్తూనే ఉంటారా. ఓకే, వెల్ మంచి డెసిషన్ అయితే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో మరి ఇది ఇవాటి ధీరా. మళ్ళీ మనం ఎగ్జాక్ట్గా సందడే సందడిలో కలుస్తాం. ఎక్కడ అంటే 2:30కి మా ఇదే ఛానల్లో, వివిధ్ భారతి ఛానల్లోనే. ఓకేనా? మీ శృతి మళ్ళీ అప్పుడు కలుస్తుంది. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మరి నెక్స్ట్ అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎగ్జాక్ట్గా 2:00కి మీకోసం న్యూస్ అయితే వచ్చేస్తాయి ఇంగ్లీష్లో, వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. స్టే ట్యూన్డ్. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్, నేను మీ ఆర్జే శృతి అండ్ మన స్టూడియోలో టైం 2:31 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది. సో మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం వింటైపోయాం సండే సండే గేమ్ షోలోకి. ఎస్, మరి వచ్చేసాం మన టైంలోకి, వచ్చేసాం మొత్తానికి. హ్యాపీగా అలా లంచ్ చేసి ఆరామ్గా రిలాక్స్డ్గా కూర్చున్నారు కదా. శృతి ఏం ప్రశ్నలు వేస్తుంది, మనం ఏం సమాధానాలు చెప్పాలి, తెలుసని చెప్పాలా తెలియదని చెప్పాలా అని వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, వస్తున్నా ఆ పాయింట్కే వస్తున్నా. నాకు తెలిసి మీరందరూ కూడా ఈరోజు కరెక్ట్ ఆన్సర్సే పంపిస్తారని అనుకుంటున్నాను, బట్ ఇక్కడైతే కొన్ని మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారు చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందరే సందరి. హలో, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా అండ్ హార్టీ వెల్కమ్ సందరే సందరి గేమ్ షోలోకి. అండ్ నెక్స్ట్ మెసేజ్, టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి ఫ్రమ్ కాజా, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ శృతి మేడం, ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ నెక్స్ట్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. ఓకే, మీకు కూడా హార్టీ వెల్కమ్ షోలోకి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, వెల్కమ్ అంటూ కాకాని నుంచి పద్మశేఖర్ మెసేజ్ చేశారు. పద్మశేఖరా ఏంటిది. ఓకే, ఎనీవేస్ మరి బ్యూటిఫుల్ సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడి తెలియకపోతే తెలుసుకొని పంపాలి అంటున్నారు. చూద్దాం ఎంతవరకు పంపిస్తారో ఈరోజు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్, సందడే సందడికి స్వాగతం, శుభ మధ్యాహ్నం శృతి మేడం, ఎలా ఉన్నారు, క్షేమమేనా? ఎస్, చక్కగా ఉన్నాను. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కమిత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమినపాడు నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటున్నారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న హాయ్ అంటూ మెసేజ్ చేశారు. హలో, సో మరి అదండి సంగతి, చాలా మెసేజెస్ అయితే వచ్చేసాయి. సో మరి వెయిట్ చేస్తున్నారు కదా, ఫస్ట్ క్వశ్చన్లో కూడా డైరెక్ట్గా వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఒకటి ఉందండి, కడుపు నిండా రాగాలు ఉంటాయి దానికి, కానీ ఒంటి నిండా గాయాలు ఉంటాయి, ఏంటది? అది మనిషా, వస్తువా, ఏమై ఉండొచ్చు, మీరు గెస్ చేసి నాకు చెప్పండి. కడుపు నిండా రాగాలు ఉంటాయి కానీ ఒంటి నిండా గాయాలు ఉండేది ఎవరికి? ఓకే, సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ పంపించండి. అండ్ రైట్ నా నాని పాట, శృతి వస్తే నాని పాట వచ్చేస్తుంది అంతే. సో మరి రైట్ నా భలే భలే మగాడు వై సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కిక్ సినిమా నుంచి కార్తీక్ అండ్ జోస్నా పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 242 క్రాస్ అయిపోయి 49 సెకండ్స్ అయిపోయింది మన సందడి సందడి టైం. సో మరి నేను అడిగాను అనమాట ఒక క్వశ్చన్, కడుపు నిండా రాగాలు ఉంటాయి కానీ ఒంటి నిండా గాయాలు ఉంటాయి ఎవరికి అని. సో మరి క్వశ్చన్స్కి అంటే నా క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చాలా వచ్చాయి. ఎలా ఉన్నారక్క, ఐఎమ్ పర్ష అంటూ నంద్యాల నుంచి ఆన్సర్ పంపించారు. ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. హాయ్ పర్ష, ఐఎమ్ ఫైన్ యాక్చువల్గా. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే టీవీ సుబ్బారావు గారు ఇంకా శ్రీదేవి కాజ మూవ మండలం నుంచి అనమాట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, సందరే సందరికి స్వాగతం, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి మెసేజ్ చేశారు. హలో, ఓకే. సో నెక్స్ట్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి కూడా రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగొండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే, మోహన్ రెడ్డి గారు రోజా శ్రీ సాయి పటమట్ట నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కమతం వెంకట లక్ష్మీ రెడ్డి భీమినిపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి. అండ్ ఆల్సో మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. అండ్ సుధా కొత్తగూడెం నుంచి. అండ్ వేదాంష్ చెన్నై నుంచి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సరే. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు. అండ్ ఆల్సో హాయ్ శృతి మేడం బాగున్నారా అంటూ భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. ఓకే, సో నేను బాగున్నానండి. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం రజియా హసీఫా ఆన్సర్ కరెక్ట్గా పంపించారు. ఓకే, సో నెక్స్ట్ అయితే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ తేజశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘ్నా చాణిక్య శంకర్ కుమారి అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్. ఇంతమందిని చెప్పాక కూడా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ పక్కన వివేక్ అని పంపించారు. ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇందుకే ఆన్సర్ ఎక్కడ ఇంత పెద్ద మెసేజ్లో. సో నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కాకాని నుంచి, ఓకే, పద్మా శేఖర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నేతాజీ గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ పిఎస్ రంగారావు వేస్తాంబరం చెన్నై నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల్ల చినమస్తానరావు గారు, దామల్ల పద్మస్తానరావు గారు. నమస్తే మేడం గారు, మీరు వినిపించిన పాట చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ చౌడేశ్వర కాలనీ అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి నబీషా ఇంకా వాలి రైట్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం నుంచి అనమాట, పెద్దగూడెం విలేజ్ నుంచి, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సీత రైట్ ఆన్సర్ పంపిస్తే పక్కన సీతాఫలం ఏమిటండి, సీతాఫలం పాట పాడుతుందా, అజ్జజ్జో. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఆర్ లక్ష్మీదేవి కందికైపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయితే చంద్రశేఖర్ గారు పద్మ కాకాని నుంచి, మీరు రకరకాల నెంబర్లలోంచి పంపిస్తున్నారా మెసేజ్ని. ఎనీవేస్, కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఇంకా చాలా చాలా రైట్ ఆన్సర్స్ ఉన్నాయి అనుకుంటున్నాను, మెసేజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో మరి నేను అడుగుతున్న క్వశ్చన్, కడుపు నిండా రాగాలు ఉంటాయి కానీ ఒంటి నిండా గాయాలు ఉండేది ఎవరికి. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, అలియాస్ జానకి సినిమా నుంచి నా ఫేవరెట్ సాంగ్. వింటూ ఎంజాయ్ చేస్తాను, స్టే ట్యూన్.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ శ్రావణ్ అండ్ కావ్య పన్న సాంగ్ అయితే విన్నారు. 249 క్రాస్ అయిపోయి 55 సెకండ్స్ మన టైం. సో అనంతపురం నుంచి మస్తాన్ భాషా జాను, హాయ్ నమస్తే శృతి గారు అంటూ ఆన్సర్ కరెక్ట్గా పంపించారు. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెనలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వివి రెడ్డి గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద, జానకిరాజు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి. అండ్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి. అండ్ మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్వేత ఫ్రమ్ తిరుపతి. ఓకే, సో అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డి పల్లి గ్రామం ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ విఖ్యాత్ చిత్తూరు నుంచి రైట్ ఆన్సర్. మేడం మీరు వస్తే స్టూడియోలో టైం అలా గడిచిపోతుంది, థ్యాంక్ యూ మీ అభిమానానికి. అండ్ నెక్స్ట్ నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో ఓకే దద్దుకూరు విలేజ్ కాదు దుద్దుకూరు విలేజ్ నుంచి అనుకుంటా సామ్రాట్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అక్తర్, ఓకే, అండ్ జైనాబ్, ఓకే, సో మరి రైట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అన్నమాట, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, ఇంకా జయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్. కొల్లిపర్రు నుంచి మౌలాలి నుంచి అన్నమాట, మౌలాలి గారు ఐ మీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బ్రహ్మం ఫ్రమ్ కంహం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, సో పుట్టపాకు నుంచి మిరియాల తిరుమలయ్య ఇంకా ఆండాళ్ళు పంపించారు. అండ్ నెక్స్ట్ ఓకే, సో తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండలం నుంచి మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం అని చెప్పేసి అంటూ జామకాయ ఏమిటండి చచ్చో. నెక్స్ట్ పులిపాటి వెంకటేష్, ఇంకా పులిపాటి సత్యవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో అశోక్ గన్నవరం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల, నమస్కారం సార్, నమస్తే మేడం, సార్ కూడా ఉన్నారా ఇక్కడ నా పక్కన, ఓకే నైస్, వెరీ నైస్ ఆన్సర్. యాక్చువల్గా ఆన్సర్ కరెక్ట్గానే పంపించారు. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు హార్డ్ క్వశ్చన్ వేశారు అంటున్నారా, ఇందుకు ఎవరు, నబీషా ఇంకా వలి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి, ఓకే హార్డ్గా అనిపించిందా మీకు, మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు మరి దానికి ఏమంటారో. నెక్స్ట్ షబీనా కూరబాలకోట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే సో ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటంటే ఫ్లూట్ అనమాట, ఓకే ఫ్లూట్ మురళి పిల్లన గ్రోవి. ఓకే సో కడుపు నిండా రాగాలు ఉంటాయి, ఒంటి నిండా గాయాలు ఉంటాయి, అది మ్యాటర్. ఓకే సో మరి నెక్స్ట్ పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో చాలా రోజులైంది కదా శృతి మార్క్ క్వశ్చన్ అడిగి. ఓకే సో మరి ఈరోజు మనం అట్లాంటి ఇట్లాంటి పార్కులో కాదు, ఒక ఫ్రూట్ పార్కులోకి వెళ్తున్నాం, పండ్ల పార్కులోకి, ఓకేనా. సో మరి ఏంటంటే మ్యాటర్ అక్కడ ఏం జరుగుతుందంటే, 4 బెంచులు ఉన్నాయి ఎప్పటిలాగానే, ఆ 4 బెంచుల మీద ఈసారి 4 పళ్ళు ఉన్నాయి. ఆ ఒక్కొక్క పండు పక్కన ఒక్కొక్క కోడ్ ఉందన్నమాట, ఒక నెంబర్ వేసి ఉంటుంది. అయితే ఒక్క పండు పక్కన మాత్రం ఒక నెంబర్ వేసి లేదు. సో అక్కడ ఏ నెంబర్ ఉండాలి అనేది మీరు కనిపెట్టాలి. అర్థమైపోయింది కదా క్వశ్చన్. 4 బెంచుల మీద 4 ఫ్రూట్స్ పెట్టున్నాయి, ఆ ఫ్రూట్ పక్కన ఒక నెంబర్ ఉంటుంది, ఒక్క దాని పక్కన మాత్రం నెంబర్ లేదు. సో దాన్ని మీరు కనిపెట్టి నాకు చెప్పాలి. ఇంతకీ ఏంటా ఫ్రూట్స్, ఏంటా నెంబర్స్ అంటే, ఫస్ట్ బెంచ్ మీద యాపిల్ ఉంది, యాపిల్ పక్కన 50 అని ఉంది. అండ్ సెకండ్ బెంచ్ పక్కన మ్యాంగో ఉంది, మ్యాంగో పక్కన 50 అని ఉంది. గ్రేప్ ఉందన్నమాట, గ్రేప్ పక్కన థర్డ్ బెంచ్లో 47 అని ఉంది. మరి ఫోర్త్ బెంచ్లో బనానా ఉంది, బనానా పక్కన ఏ నెంబర్ ఉండాలి, ఇది నా క్వశ్చన్. యాపిల్ పక్కన 50, మ్యాంగో పక్కన 50, గ్రేప్ పక్కన 47, బనానా పక్కన ఎంత ఉండాలి, మీరు గెస్ చేసి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488 ఈ నెంబర్కి అనమాట. సో రైట్ నో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, సరే నోడు సినిమా నుంచి ప్రైవేట్ పార్టీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ వివిధ్ భారతి FM 101.3.

0: Body. Body.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఎస్, మరి ఈ బ్యూటిఫుల్ షోలోనే మనం ఉన్నాం, సందడి సందడి గేమ్ షోలో. మరి రైట్ నౌ స్టూడియోలో టైం 3:00 అయిపోతుంది కాబట్టి మరి కొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే మీకోసం వచ్చేస్తాయి. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడల్లో గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. మునికోడలి ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించి స్వయం సమృద్ధి బస్సు షెల్టర్ నమూనాను పరిశీలిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుండి నిన్న వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులను పరిశీలించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జూలై 6 ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న మురళీకృష్ణ సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 నిర్మాణం పూర్తి చేసేందుకు 90 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటల ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:02 క్రాస్ అయ్యి 3:03 క్రాస్ అయ్యి 3 సెకండ్స్ అయిపోయింది మన సందడే సందడే గేమ్ షో టైం. సో మరి నేను అడిగిన క్వశ్చన్ పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్కి, సో మరి ఎం కొండారెడ్డి సిద్ధవట్ట మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అరే రే, ఐమ్ సారీ అండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా రాంగ్ ఆన్సర్. ఆల్రెడీ నేను గ్రేప్కి చెప్పాను, ఇది అయినా కూడా వచ్చే ఛాన్స్ ఉంది కానీ, బట్ అదైతే రాంగ్ ఆన్సర్. రాజోల్ నుంచి జేఎన్న కూడా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ బనానా టెన్నా, నో నో రాంగ్ ఆన్సర్. ఇందుకు ఎవరంటే కాకా నుంచి పద్మ ఇంకా శేఖర్. ఓకే, నెక్స్ట్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి, నో రాంగ్ ఆన్సర్ అండి. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఓ మై గాడ్ 175, నో అస్సలు కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నో నో నో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నో రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ 3 లేదా 53 అంటూ గణేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోనాపూర్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ రాజోలి మండలం వీవస్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్, చరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ, ఓకే నో 60 కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపూర్ మస్తాన్ భాషా జాను, నో రాంగ్ ఆన్సర్ అండి. అరే రే, అందరికీ ఏమైంది ఈరోజు? సెకండ్ క్వశ్చన్ ఇందాక ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రూపేష్ ప్రేమ్ కుమార్ అండ్ సత్యవీడు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి, ఓకే రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప ముద్దునూరు కడప జిల్లా నుంచి, ఓకే. నెక్స్ట్ కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కూడా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమిటిది, అయ్యయ్యో 64 అయితే కాదు, ఎక్కడి నుంచి అంటే రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం, రజియా, హసీఫా. ఏమిటో పార్క్ అనగానే పార్క్లోకి వెళ్ళిపోయి అక్కడ అక్కడ ఎక్సర్సైజ్ చేసిన ఫొటోస్ పంపించారు నాకు, ఎమోజీస్ ఐ మీన్. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడను నుంచి, సూపర్, మీరు కంగ్రాచులేషన్స్ రైట్ ఆన్సర్ మీది. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే కొడుమూరు మండలం ముల్లగర్తి విలేజ్ నుంచి తేజశ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. 3 పంపించారు, 3 కూడా రాంగే. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు, అనుకోకర్లేదు, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి అనురాధ గారు, క్లూ ప్లీజా. ఇప్పుడు యాక్చువల్గా యాపిల్, మ్యాంగో, గ్రేప్, బనానా ఇవన్నీ చెప్పాను కదా, యాక్చువల్గా ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఏమిటి ఆలోచించండి. అండ్ ఇంకా డీప్గా చెప్పాలంటే వాటి పక్కన ఒక నెంబర్ ఇచ్చారు, అవన్నీ ఏమిటి, ఆ యాపిల్లో ఉన్నవి ఏమిటి, మ్యాంగోలో. నేను ఇంకా క్లియర్గా చెప్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందని నేను ట్రై చేస్తున్నాను చెప్పకుండా ఉండడానికి. మ్యాంగోలో ఉన్నవి ఏమిటి, ఇంగ్లీష్ అడనమాట, అది మ్యాటరు. సో ఇంతకు మించి క్లూ అయితే ఇవ్వను నేను. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి మెసేజ్ అయితే డిలీట్ చేశారు ఏమిటో. అండ్ నెక్స్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బండారుపల్లి నుంచి అంకయ్య గారు, రాంగ్ ఆన్సర్. అండ్ నంద్య వర్ష, అయ్యయ్యో రాంగ్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి దామల్ల శ్రీమస్థానరావు గారు, పద్మస్థానరావు గారు రైట్ ఆన్సర్. షబానా పెద్దగూడెం విలేజ్ నుంచి రైట్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ, ఆండాళ్ళు రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి 47 కాదు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి రైట్ ఆర్ రాంగ్ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి క్వశ్చన్ రిపీట్ చేసిన ఇప్పుడే చూన్ చేసిన వాళ్ళ కోసం, ఒక ఫ్రూట్ పార్క్ ఉంది, అందులో 4 బెంచెస్ ఉన్నాయి. 4 బెంచెస్ మీద 4 ఫ్రూట్స్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క బెంచ్ మీద ఒక్కొక్క ఫ్రూట్ ఉంది. ఆ ఫ్రూట్ పక్కన ఒక నెంబర్ రాసి ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బెంచ్ మీద యాపిల్ ఉంది, 50 అని ఉంది దాని పక్కన. సెకండ్ బెంచ్ మీద మ్యాంగో ఉంది, మ్యాంగో పక్కన 50 అని ఉంది. థర్డ్ బెంచ్ మీద గ్రేప్ ఉంది, గ్రేప్ పక్కన 47 ఉంది. మరి ఫోర్త్ బెంచ్ మీద ఏమో బనానా ఉంది, పాపం దాని పక్కన నెంబర్ లేదు. సో ఆ నెంబర్ని మనం గెస్ చేయాలి. ఇది నా క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ పంపించండి. 8662488114 ఇది మన వాట్సాప్ నెంబర్. ఓకే, రైట్ నౌ లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ సార్. వచ్చారు, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

హుక్ స్టెప్ సాంగ్ అయితే వినేశారు మన శంకర వరప్రసాద్ సినిమా నుంచి. 314 క్రాస్ అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది మన సందరే సందరి గేమ్ షో టైం. సో మరి నాకైతే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే, నేను అడిగిన పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్కి చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. ఎవరెవరు పంపించారు చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు, హాయ్ శృతి గారు, రేడియో సెట్లో మీ వాయిస్ వినిపించట్లేదు గమనించగలరు. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు సెట్ అయిందని అనుకుంటున్నాను. మరి ఎనీవేస్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ మనకి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగరాజు గారు కోడుపూర్ నుంచి కొండపేట, ఓకే రాంగ్ ఆన్సర్ అండి. కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అని మెసేజ్ చేశారు. హలో కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, 57 కాదండి. అండ్ నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, బనానా పక్కన ఏ నెంబర్ ఉన్నాలో ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. ప్రశ్న ప్లీజ్ అంటున్నారు పిఎస్ రంగారావు గారు, వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. ఓకే ఏం లేదు, పార్కులో 4 బెంచ్లు ఉన్నాయి, 4 బెంచ్ల మీద 4 ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్ పక్కన ప్రతి ఒక్క ఫ్రూట్ పక్కన ఒక కోడ్ ఉంది. అయితే 4వ బెంచ్లో ఉన్న ఫ్రూట్ పక్కన మాత్రం కోడ్ లేదు. అది ఏ నెంబర్ ఉండాలి అనేది మీరు గెస్ చేసి నాకు పంపించమని చెప్పాను. సో ఫస్ట్ బెంచ్ మీద యాపిల్ ఉంది, దాని పక్కన 50 అనే ఒక కోడ్ ఉంది. మ్యాంగో పక్కన సెకండ్ బెంచ్లో 50 అనే కోడ్ ఉంది. అండ్ థర్డ్ బెంచ్లో గ్రేప్ ఫ్రూట్ ఉంది, గ్రేప్ పక్కన 47 అనే ఒక కోడ్ ఉంది. సో మరి ఫోర్త్ బెంచ్లో బనానా ఉంది, బనానా పక్కన కోడ్ అనేది లేదనమాట. సో మీరు అక్కడ ఏ కోడ్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనేది గెస్ చేసి నాకు మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి, అది మ్యాటర్. ఓకే అర్థమైంది కదండి రంగారావు గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే గణేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోనాపూర్ నుంచి 1 నుంచి 100 ఏదో ఒకట. ఆహా అండ్ నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మాకు ఓకే సో మరి విజయవాడ ఓకే వివిధ భారతికి అంటూ ఓకే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ అయితే వచ్చింది చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి, హలో శృతమ్మ ఇప్పుడే ఆన్ చేసా, ఓకే లేట్ అయింది అంటున్నారు. 53 కాదు, 47 కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ జప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్. అండ్ మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతి గారు లెక్క ప్రశ్న బాగానే ఉంది నా ఆన్సర్ అయితే అని చెప్పి ఒక ఆన్సర్ పంపారు, బట్ అది కాదు. కరెక్ట్గా మీరు కౌంట్ చేసి ఉంటే ఎగ్జాక్ట్గా వచ్చిండేది, బట్ కొంచెం మిస్ అయ్యారని అనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమిరిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, లాజిక్ తెలిసింది అంటూ, వెరీ నైస్. నెక్స్ట్ రాజోలి మండలం వీవస్ కాలనీ నుంచి మాదిగుండ్ రాజేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం మస్తాన్ భాషా జాను రాంగ్ ఆన్సర్, 18 కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నేతాజీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సత్యవీడు తిరుపతి నుంచి, మీరు కరెక్ట్గానే పంపారు కానీ అన్నీ బట్ టోటల్ రాంగ్ పంపించేశారు. నంద్యాల హర్ష 4 కాదు 4 కాదు, ఫోర్త్ బెంచ్ అన్నాను 4 అంటున్నారా. నెక్స్ట్ నంద్యాల నుంచి ఇస్మాయిల్ అండ్ దనీష్, 60 కాదండి. అండ్ నెక్స్ట్ బెరడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ప్రాబ్లం అలానే ఉందా, ఓకే చూద్దాం మరి ఏంటో ప్రాబ్లం. ఓకే సో నెక్స్ట్ సుధా కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు 12 అని, 12 అయితే కాదు. ఉరవకుడి నుంచి ఈశ్వర్య గారు కూడా సేమ్ ఆన్సర్ పంపించారు, బట్ కాదండి. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న 47 లేదా 48 కాదండి. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కాదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ 147 అసలు కాదు తేజేశ్వరి గారు. అండ్ ఓకే సో మొత్తానికి బాగా ట్రై చేశారు అందరూ. ఎనీవేస్ ఆన్సర్ ఏంటంటే 33 అనమాట, 33. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ యాపిల్ మ్యాంగో గ్రేప్ బనానా ఇవన్నీ కూడా ఏంటి మనకి ఆల్ఫాబెట్ లెటర్స్ కదా, సో 26 నెంబర్స్. మరి ఒక్కొక్క లెటర్కి ఒక్కో నెంబర్ ఉంటుంది, ఏకి 1, బీకి 2, అలా కౌంట్ చేసుకుంటే యాపిల్కి 50 వస్తుంది, మ్యాంగోకి 50 వస్తుంది, గ్రేప్కి 47 వస్తుంది, మరి బనానాకి 33 అనమాట, అది మ్యాటర్. ఓకే సో 319 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా ఇవాళ మన సందరే సందర్లో ఏంటంటే, ఇప్పుడు నేను 4 సినిమా పేర్లు చెప్తాను, ఆ సినిమాల్లో కామన్గా ఉన్నదేంటో చెప్పాలి, సింపుల్ క్వశ్చన్. ఓకే సో మరి ఈ 4 సినిమాలు ఏమేంటంటే, రైడ్ ఫస్ట్ది, తర్వాతది హిట్ 3, థర్డ్ వన్ జెర్సీ,
ఫోర్త్ వన్ కృష్ణార్జున యుద్ధం. ఓకే, ఈ నాలుగు సినిమాల్లో కామన్గా ఉన్నది యాక్చువల్గా నాని అని అందరూ చెప్పేశారు ఠక్కుమని. నాని కాకుండా కూడా ఇంకో కామన్ థింగ్ ఉంది ఈ సినిమాలో, నాలుగు సినిమాల్లో. అదేంటో మీరు గెస్ చేసి నాకు చెప్పండి. ఓకే, 8662488114 ఈ నెంబర్కి. రైట్ నౌ మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, మాస్ సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

డ్యూడ్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ సాయి అభ్యంకర్ పాడిన సాంగ్ అయితే వినేశారు. 3:29 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనము నమ్ సందడే సందడి గేమ్ షోలో. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. సో మరి ఒక 4 మూవీ నేమ్స్ చెప్పాను, ఆ మూవీ నేమ్స్ లో కామన్ గా ఉన్నది ఏంటి అని క్వశ్చన్ వేశాను. అయితే అందులో యాక్చువల్ గా కామన్ గా నాని హీరో ఉన్నాడు, కానీ అది కాకుండా ఇంకోటి కామన్ గా ఉంది, అదేంటి అని గెస్ చేయండి అని చెప్పాను అనమాట. సో మరి రైడ్, హిట్ 3, జెర్సీ, కృష్ణార్జున యుద్ధం, ఇవి నేను ఇచ్చిన సినిమా పేర్లు. ఓకే, సో మరి కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారు, సంగీత దర్శకుడు ఒకరే అని. కాదు, అసలు కాదు, ఎందుకంటే రైడ్ కి హేమచంద్ర అండ్ హిట్ 3 కి ఇలా మొత్తం అందరు, జెర్సీకే అనిరుద్ధ్ రవిచందర్ అండ్ కృష్ణార్జున యుద్ధానికి కూడా హిప్ హాప్ తమీజా, ఇలా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట. సో మరి అదైతే కాదు. అండ్ నెక్స్ట్ నాని సింగర్ అంటూ తేజేశ్వరి కోడుమూరు మండల్ మల్లుగర్తి విలేజ్ నుంచి మెసేజ్ చేశారు, నాని సింగర్ కృష్ణార్జున యుద్ధం సినిమాలో మాత్రమే, అది కూడా ఒక క్యారెక్టర్. ఓకే, అండ్ జెర్సీలో ఏమో క్రికెటర్, హిట్ 3లో ఏమో పోలీస్, అండ్ రైడ్ లో ఒక కామన్ అబ్బాయి, పక్కింటి అబ్బాయి టైప్ లో. ఓకే, సో మరి నెక్స్ట్ కాళీ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రూపేష్, నేతాజీ రూపేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్ సత్యవీడ్ నుంచి. ఓకే, అనిరుద్ధ్ రవిచంద్ర మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. నో, జెర్సీ సినిమాకి మాత్రమే అనిరుద్ధ్. ఓకే, నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ రైట్ ఆన్సర్ పంపించారు ఎగ్జాక్ట్ గా, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, పెడన జోగానంద్రావు కాల్ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు, షబానా పెద్దగూడెం విలేజ్ నుంచి అనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి, సూపర్ అండి మీరు అసలు, వెరీ వెరీ నైస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్థానరావు, ఇంకా దామర్ల పద్మస్థానరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న, ఇంకో హీరో ఉండడమా, రైడ్లో ఉన్నారు ఓకే, హిట్ 3లో ఎక్కడున్నారు, జెర్సీలో ఎక్కడున్నారు, కృష్ణార్జున యుద్ధంలో ఎక్కడున్నారు? అచ్చో, కృష్ణార్జున యుద్ధంలో ఓన్లీ నానినే డబుల్ రోల్ ప్లే చేస్తారు కదా. ఓకే, భాస్కర్ పెడన సినిమాలో ఓకే రైట్ ఆన్సర్. ఓకే, సో మరి అయితే మొత్తానికి రైట్ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి, కాకపోతే కొంచెం ఫ్లో ఆగింది అనమాట అందరిది, అంటే గెస్ చేస్తున్నారు ఏమై ఉండొచ్చు అని చెప్పేసి. ఈ 4 ఫిలిం స్లోను కామన్గా ఉన్నదనమాట నాని కాకుండా ఏంటి. సో నేను క్లూ కూడా ఇస్తాను, ఈ 4 ఫిలిమ్స్లోనే ఆన్సర్ ఉంది. ఓకే, ఒకసారి సినిమా పేర్లు చూస్తే కూడా తెలిసిపోతుంది మీకు అందులో ఆన్సర్ ఉంది ఎగ్జాక్ట్గా. ఓకే, సో ఇప్పుడు గెస్ చేసి చూడండి, ట్రై చేయండి. ఓకే, రైట్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఒకరికి ఒకరు సినిమా నుంచి ఎంజాయ్ లిసనింగ్.

ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ అండ్ గంగా పన్న సాంగ్ అయితే ప్లే చేసేసాను. మరి చంద్రబోస్ గారు లిరిక్ అనమాట. 3:37 క్రాస్ అయిపోయి 55 seconds అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో. అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎం మురారి గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కానూర్ నుంచి తాతారావు గారు కూడా ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ విష్ అనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్.

And Nagarjuna Lakshmi from Vadiyampeta, Anantapur district. Right answer. And Ganesh and family members, Konapur nunchi, edo undi gurtuku raavadam ledata. పర్వాలేదులేండి, ఇలా మర్చిపోవడం కూడా యాక్చువల్గా మంచిదే అని చెప్పేసి సైంటిస్టులు అంటున్నారు అని చెప్పి వాళ్ళు మీకు తెలిసేలా చెప్పాను కదా. సో నో ప్రాబ్లం, ఏదో కొత్తది మీ బ్రెయిన్లో ఫీడ్ అవ్వడం కోసం ఇది మీరు మర్చిపోయి ఉంటారు. సో నో ప్రాబ్లం, ఆన్సర్ ఎలాగో రివీల్ చేసేస్తాను కాబట్టి తెలుసుకోండి. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్, నేతాజీ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సత్యవేడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, ఆర్ శృతి ఆర్ అఖిల బేతంచర్ల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఈ నాలుగు సినిమాల్లో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారా? ఓ మై గాడ్, పిఎస్ రంగారావు గారు వేస్తాంపురం చెన్నై నుంచి. ఈ కోణంలో నేను ఆలోచించలేదండి. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే ఏంటి, 2018లో వచ్చాయి అంటూ మెసేజ్ చేశారు తేజస్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నో. అండ్ నెక్స్ట్ మెసేజ్, మీరు చెప్పే నాలుగు సినిమాలు నాని నటించిన తెలుగు సినిమాలు, వేరే కామన్ పాయింట్ నాకు తెలియదు అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్. ఓకే, ఏంటి మసక మసక చీకటిలో అని పంపించారు ఏమిటో మరి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ వచ్చింది. ఓకే, సో మరి ఇంతకీ ఏంటంటే, ఈ కామన్ ఫిల్మ్ ఈ నాలుగు ఫిల్మ్స్లో కామన్గా ఉన్నది నాని కాకుండా అర్జున్ అనే సినిమా, అర్జున్ అనే ఒక క్యారెక్టర్ పేరు. ఓకే, సో నానికి నాలుగు సినిమాల్లోనూ అర్జున్ అనే పేరు ఉంటుంది, అదనమాట మ్యాటర్. ఓకే, చాలామంది కరెక్ట్గానే గెస్ చేశారు అండ్ చాలామంది ఇంకా డిఫరెంట్గా కూడా ఆలోచించారు. వెరీ నైస్ యాక్చువల్గా, అది మ్యాటర్. ఓకే, సో మరి అర్జున్ అనేది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. సో ఇప్పుడు మనకి చాలా చాలా వస్తువులు ఉంటాయి, మనం ప్రతిరోజు వాడుకుంటూ ఉంటాం, కానీ ఎన్నున్నా కూడా ఒక్కొక్కసారి అబ్బా ఇంకేదైనా కొత్తది ఉంటే బాగుంటుందిరా బాబు, ఇంకెవరైనా కనిపెడితే బాగుంటుందిరా బాబు దీన్ని అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈరోజు నాకు కూడా అలా అనిపించింది. సో ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు సరదాగా ఏదైనా ఒక వస్తువుని కనిపెట్టాలి ఇప్పటికిప్పుడు, సో దానికి ఒక పేరు కూడా పెట్టి నాకు చెప్పాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అలాంటి ఒక వస్తువు ఇప్పుడు దాకా ఉండకూడదు అనమాట. సో అలాంటిది ఏదైనా మీరు కనిపెట్టి నాకు చెప్పగలరా? ఒకవేళ చెప్పగలను అంటే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి, మన వాట్సాప్ నెంబర్కి. ఒక సరదాగా ఒక కొత్త వస్తువు, ఆ వస్తువుకి ఒక పేరు కూడా, ఒక క్యూట్ పేరు కూడా పెట్టండి. ఓకేనా? సో మరి అదే మ్యాటర్, ఇంకా 20 మినిట్స్ టైం ఉంది మనకి షోలో. చక్కగా ఆలోచించి నాకు మెసేజ్ చేయండి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, డ్యూయట్ సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మరి లవ్లీ సాంగ్ అయితే వినేశారు డ్యూయట్ సినిమా నుంచి. సో మరి నాకైతే మెసేజెస్ అయితే వచ్చాం, చూద్దాం ఎవరెవరు ఏమేమి కనిపెట్టారో. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ అయితే నేను అడిగిన క్వశ్చన్కి, ఓకే హాయ్ శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బాగున్నారా అంటూ సింగవరం నజీర్ నూర్జహాన్ మెసేజ్ చేశారు. హలో అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, నేనైతే బాగున్నాను. అండ్ ఓకే ప్రజ్వల మెసేజ్ చేశారు, ఆటోమేటిక్ జల్లడం మెషిన్ అట, ఆహా మన చేతులతో పళ్ళు లేకుండానా? ఓకే అలా స్విచ్ బోర్డ్లో దానికి కనెక్ట్ చేస్తే చక్కగా దాని అంతటా అదే ఊగిపోయి జల్లించేసి మనకి ఇచ్చేసేయాలనిపండి. ఓకే నాకైతే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటే బాగుండనిపిస్తుంది, ఎందుకంటే అందులో ఒకవేళ ఆ పిండిలో కనుక ఏదైనా పురుగులు అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా అవతల పడేసి ఆ పిండిని తెచ్చి మన డబ్బాలో వేసేసేలా ఉంటే పని అయిపోతుంది. ఆ కొంచెం పని కూడా ఎందుకు మనకి ప్రజ్వల చెప్పు. సో అది మ్యాటర్. ఓకే పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, నెట్ అవసరం లేకుండా సోషల్ మీడియా యాప్స్ అన్నీ మొత్తం పనిచేసే ఒక బొమ్మలు పెట్టి తయారు చేస్తాను మేడం అట. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం చెప్పారండి. ఓకే సో మరి యాక్చువల్గా మీరు బొమ్మలు పెట్ట అనగానే నాకేం గుర్తొచ్చింది తెలుసా, ఠక్కుమని మాయాపేటిక గుర్తొచ్చింది. మాయా బజార్లో ఇలా ఓపెన్ చేయగానే మనకు కావాల్సిన వాళ్ళందరూ కనపడేలాగా. నైస్, యాక్చువల్గా మీరు చెప్పింది బాగుంది, నెట్ అవసరం లేకుండా అన్నారు చూసారా, అక్కడ కొట్టింది ఇంప్రెషన్. ఎనీవేస్ బాగుంది మీ ఐడియా కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల అండ్ శివాన్వి మెసేజ్ చేశారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, నీళ్ల బాటిల్కి దాహం మిత్రుడు అంటూ, అంటే యు మీన్ స్మార్ట్ వాటర్ బాటిల్ లాంటిది ఏమన్నానా? నాకైతే అదే అర్థమైంది. ఓకే సో యాక్చువల్గా ఒకవేళ మీ ఐడియా అదైతే కనుక నేను ఇంకొంచెం దానికి యాడ్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు మనకి నీళ్లు కరెక్ట్గా ఎంత తాగాము అనేది శుభ్రంగా అంతా కౌంటింగ్ లాగా ఇచ్చేసి మీరు ఇంకా ఇన్ని నీళ్లు తాగాలి మీరు అని చెప్పేసి వాటర్ బాటిల్ సిస్టమ్ లాంటిది అయితే ఇంకా బాగుంటుంది ఏమంటారు. ఎనీవేస్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఫైండ్ కీ అట, పోయిన వస్తువుని శబ్దంతో కనిపెట్టే చిన్న పరికరం. ఆహా, ఒకసారి నేను మన ఈ సందడే సందర్ షోలోనే ఎక్కువగా ఏం మర్చిపోతారు అంటే చాలామంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే కీస్. ఈ కీస్ దానికి మీరు సొల్యూషన్ పెట్టేశారు ఈరోజు, వెరీ నైస్ యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు, షూ కనిపెట్టి అవి వేసుకొని దానికి ఒక మిషన్ ఏర్పాటు చేసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేలాగా ఉంటే బాగుంటుంది. అప్పుడు మనం ట్రైన్లోనే బస్సులోని జర్నీ చేసి, ఓకే ట్రైన్లోనూ బస్సులోనూనా, ఓకే ట్రైన్లోనూ బస్సులోనూ జర్నీ చేసే అవసరం ఉండదు కదా అంటున్నారు. ఓహో మీరు మొత్తం చాలా చాలా ఎక్కడికో దూరంగా ఆలోచించారు. అలా తీసుకెళ్ళిపోయే షూస్ కావాలంటారు అంతేనా, ఇప్పటిదాకా అది లేదు కాబట్టి మీరు కనిపెట్టాలి అంటారు. ఓకే మీరు ఆ పని మీద అయితే ఉండండి, మీరు కనబడితే మాకు కూడా చెప్పండి, మేము కూడా కొనుక్కుంటాం మీ దగ్గర తాతారావు గారు. ఎనీవేస్ నెక్స్ట్ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ శృతి గారు అని, హలో అండి. అండ్ నెక్స్ట్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, పక్షుల్లా ఎగిరేలా కావాలట మెషిన్స్, ఏ డ్రెస్ ఆర్ వింగ్స్ డ్రెస్ అని పెట్టుకుంటారట పేరు. ఓకే డ్రెస్ అంటారా మొత్తానికి, అది వేసుకుంటే ఎగురుతాం అంతే కదా. ఓకే సో ఆర్ నెక్స్ట్ మెసేజ్ మాయా 963 అట, ఇది బైక్ లాంటిది, దాని మీద కూర్చుంటే మాయమై నిమిషంలో నిజామాబాద్ నుండి విజయవాడ చేరుకోవాలి. ఓకే గణేష్ కోనాపూర్ నుంచి, మీరు కూడా మాయమైపోయి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అంతేనా? ఓకే సో నెక్స్ట్ సెల్ ఫోన్ ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టుకునే ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్ ఛార్జింగ్ అయ్యేలా కొత్త ఛార్జింగ్ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ రావాలట. అయ్యా బాబోయ్, ఎర్రవెల్లి సీతమహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, మీకు పెద్ద పెద్ద క్యూనే కడతారు మీ ప్రోడక్ట్కి నాకు తెలిసి. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్, మనకు వచ్చిన కళలు కొన్ని గుర్తుండవు కదా, వాటిని రికార్డ్ చేసి మన ఫోన్లో ప్లే చేసే వస్తువు కనపడతానంట. యాక్చువల్గా లత, ఇది ఇలాంటి ఒక టెక్నాలజీ మేబీ ఇంకా మన ఇండియాలో కాదు కానీ కొన్ని చోట్ల వీటి కోసం ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నారు, రికార్డ్ చేసే ఆప్షన్ అయితే వచ్చిందనమాట. మేబీ జపాన్లోనో ఎక్కడో జరుగుతుంది ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్, అన్నీ వద్దాయి అంటే వస్తాయి త్వరలోనే మనకు కూడా వచ్చేస్తాయి, అప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. ఓకేనా? నెక్స్ట్ టీవీ రిమోట్కు రాజదండం ఛానల్ మాస్టర్, ఆడవాళ్ళ చేతులకి టీవీ రిమోట్ పోతే అంతే సంగతులు ఏమిటో, ఇది నాకైతే అర్థం కాలేదు. యాక్చువల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, టీవీ రిమోట్కు రాజదండం ఛానల్ మాస్టర్, ఏమిటి పేరా ఇది, లేకపోతే ఇది ఏమిటో. ఓకే సో నెక్స్ట్ మెసేజ్
భానురక్ష అట. ఆహా సూపర్ అండి. భానుడు అంటే సూర్యుడు, రక్ష అంటే కాపాటం. ఎందుకు ఈ పేరు? ఇది ఇంట్లోకి వచ్చే తీవ్రమైన ఎండ నుండి మనల్ని రక్షిస్తుంది, అదే సమయంలో ఆ ఎండను వాడుకుని ఉచితంగా విద్యుత్తునిస్తుంది. ఆహా, పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం చెన్నై నుంచి అదరగొట్టారండి మీరు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నాకైతే మహిళలకు డెలివరీ టైంలో నొప్పులు లేకుండా ఇంజెక్షన్ కనిపెట్టాలి అనుకుంటున్నాను అంటున్నారు ఆర్ వెంకటేశుబ్బయ్య గారు, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. ఓకే, సో మరి న్యాచురల్గా జరిగే వాటిని మనం అలా చేయలేమేమో కదా. ఎనీవేస్, మాకైతే నెట్ లేకుండా వివిధ భారతి యాప్ రావాలి. ఆ శృతి ఆర్ అఖిల బేతంచల్ల నుంచి, తధాస్తు అని అలా ఉంది నాకు, బట్ ప్రస్తుతం అయితే నా చేతుల్లో లేదనమాట. అండ్ ఎనీవేస్, నెక్స్ట్ ఆల్సో ఆదిత్య 369లో ఉన్న టైం మెషిన్ ఉంటే బాగుంటుంది. నేను ఉన్నదాన్ని అడగలేదు, అందుకే ప్రజ్వల నేనేం అడుగుతున్నా అంటే కొత్తది, కొత్తది నాకు కనిపెట్టండి, దానికి ఒక పేరు పెట్టండి అన్నానమాట. ఓకే, సో మరి నెక్స్ట్ విశాఖపట్నం అక్కాయపాలెం నుంచి జగ్గారావు గారు అండ్ ఓకే బుజ్జియా అనుకుంటా, బుజ్జి ఐఎమ్ రాజు అంటూ మెసేజ్ చేసి, హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ మలాన్బి కనూల్ బాలాజీ నగర్ నుంచి, మైండ్ ఆలోచించిన విషయం మనం రాయకుండానే ప్రింట్ అవ్వాలట. అబ్బా, ఓకే, సో అలాంటి స్మార్ట్ టెక్నాలజీ కావాలన్నమాట మీకు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ జీకే ప్లీజ్, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు రెబ్బన నుంచి మెసేజ్ చేశారు. యాక్చువల్గా ఇలాంటి ఒక మెసేజ్ కంపల్సరీగా సందడి సందడిలో వస్తూ ఉంటుంది నాకు. యాక్చువల్గా ఏంటంటే అండి, మ్యాటర్ ప్రభాకర్ రావు గారు మనకి మార్నింగ్ నుంచి చాలా డిఫరెంట్ డిఫరెంట్ షోస్ ఉన్నాయి మన వివిధ భారతిలో. ఓకే, స్పెషల్లీ హరివిల్లు అని చెప్పి, కాఫీ టైమ్ అని, ఓకే, సో ఇలాంటివన్నీ, వీటన్నిటిలో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కానీ లేకపోతే బోలెడంత ఇన్ఫర్మేషన్, యాక్చువల్గా మధ్యాహ్నం ట్రాన్స్మిషన్లో కూడా మనకి 12:00 మీకు తెలుసాలో కూడా అండ్ ఆల్సో ధీరాలో కూడా బోలెడంత ఇన్ఫర్మేషన్, బోలెడంత జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ ఉన్నాయి. సో కాస్త ఈ 2:30 సందడే సందడి అనేది దీన్ని కొంచెం మనం ఫన్ వేలో వెళ్ళడానికి ట్రై చేస్తుంటాం అనమాట. అండ్ దీని పర్పస్ కూడా అదే, సందడే సందడే ఫన్గా ఉండడం కోసం. సో అందుకే ఫన్నీ క్వశ్చన్స్కి మాత్రమే నేను యాక్చువల్గా ప్రిఫరెన్స్ ఇస్తాను, అప్పుడప్పుడు జనరల్ నాలెడ్జ్ కూడా టచ్ చేస్తుంటాను. ఆఫ్ కోర్స్ మరి ఇంతాక నేను అడిగిన యాపిల్ మ్యాంగో అది కొంచెం ఒక రకంగా జనరల్ నాలెడ్జే కదా, ఏమనిపించలేదా మీకు అది జనరల్ నాలెడ్జ్ అని? అది ఏదో క్వశ్చన్ అనుకున్నారా ఏమిటి? ఓకే, సో అదనమాట కొంచెం దీన్ని జర హట్కే అన్నట్టు చేయడానికి రీజన్. ఓకేనా ప్రభాకర్ రావు గారు, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎప్పుడు ఒకేలా ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం సరదాగా మన మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి ఈ గేమ్ షో, దీని పర్పస్ అది. ఓకే, సో ముజఫర్నగర్ నుంచి కర్నూలు నుంచి దేవేంద్ర బాబు గారు, శృతి గారు టైం మెషిన్ వస్తే బాగుండు, ఇది అందరికీ ఉంది బట్ టైం మెషిన్ వస్తే ఏం బాగుంటుంది, మనం ఇంకేదైనా మెషిన్ కనపడితే బాగుంటుందని నా ఉద్దేశం, ఏమంటారు? ఓకే, ఇంకా 6 మినిట్స్ ఉంది మన టైం, సో మీరు ఏదైనా కనిపెట్టగలిగితే ఈలోపు కనిపెట్టి ఒక కొత్త వస్తువుని దానికి ఒక పేరు పెట్టి, ఇప్పటిదాకా అలాంటి వస్తువు ఉండకూడదు, అది నేను చెప్పిన ఒక కండిషన్ అనమాట. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం గుంటూరు కారం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్, గుంటూరు కారం సినిమా నుంచి సాంగ్ అయితే విన్న తర్వాత మన స్టూడియోలో టైం 357 క్రాస్ అయిపోయి 10 seconds అయిపోయింది. అండ్ మనం ఉన్నాం సందరే సందరి గేమ్ షోలో. సో మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఇంకెవరు ప్రస్తుతానికి వస్తువులు కనిపెట్టే మూడ్లో లేరు అనుకుంటా ఈరోజు. ఎనీవేస్, నాకైతే కొన్ని ఐడియాస్ ఉన్నాయండి. ఏంటంటే ఇప్పుడు మన నిద్రపోతాం కదా, సో మనకి ఒక నిద్రమిత్ర అనే ఒక పిల్ల ఉండాలన్నమాట. దాని పేరు నిద్రమిత్ర, ఎందుకంటే అది మంచిగా మన స్లీప్ క్వాంటిటీని క్వాలిటీని చెక్ చేసి, అసలు మనం కరెక్ట్ టైంకి కరెక్ట్గా నిద్రపోతున్నావా లేదా అని ట్రాక్ చేసి మనకి కరెక్ట్ టైంలో నిద్ర లేపే పిల్లో. ఒకవేళ కరెక్ట్గా నిద్రపోవట్లేదు అనుకోండి, మనం ఫోన్ చూస్తున్నాం అనుకోండి, అది అటు ఇటు కదిలిపోవాలన్నమాట పిల్లు. సో అది కాబట్టి అది నిద్రమిత్ర. ఓకేనా? సో ఇలాంటి ఐడియాస్ అయితే ఉన్నాయి నాకు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మనకి కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు కొంతమందికి ఆ స్మెల్కి కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అలాంటిది వస్తుంటాయి కదా, సో అలా కార్లో కొంచెం ఎయిర్ అంతా కూడా క్లీన్గా ఉండడానికి, ఫ్రెష్ స్మెల్ రావడానికి ఏమైనా మంచి మంచి ప్లాంట్స్, కార్లో మినీ లివింగ్ ప్లాంట్స్ ఏమైనా పెట్టుకోవడానికి, ఎయిర్ ప్యూరిఫైర్ లాగా పనిచేయడానికి, కాన్సెప్ట్ వర్క్ అవ్వడానికి మనకి ఏదైనా ఒక మంచి ప్లాంట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఐడియాస్ ఉన్నాయి. సో మరి ఈ లోపు మనకి మెసేజ్ అయితే వచ్చింది. ఓకే, సో మీరు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేకపోయామంటూ మెసేజ్ చేశారు ఎవరింతకి, కోనాపూర్ నుంచి. ఓకే, నో ప్రాబ్లం. నేను చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అలా వస్తే కనుక నాకు చెప్పండి అని. నో ప్రాబ్లం, పర్లేదు, ఇవాళకి ఇలా అడ్జస్ట్ అయిపోదాం. ఏమంటారు, ఎలాగో మన టైం కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఒకవేళ ఇలా ఏదైనా క్వశ్చన్ వస్తే ఎలాంటి ఆన్సర్ చెప్పొచ్చు అని. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం ఎగ్జాక్ట్గా 4:00 to 2:00 వివిధాలో. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ విత్ భారతి FM 101.3.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.
5: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00. FM న్యూస్ హెడ్లైన్స్.

0: విరుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల అధికారిక పర్యటనను ఈరోజు ప్రారంభించారు. ఈ పర్యటన ద్వారా ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం మరియు రక్షణ రంగాలను బలోపేతం చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల సమస్యలపై సంప్రదింపులు, స్పందనతో కూడిన విధానాల ద్వారా పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. పరిపాలనను మెరుగుపరచడం, విధానాల సరళీకరణ, పాలనా సామర్థ్యం పెంచడం వంటి సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. కేడర్ సంఖ్య నిర్ధారించడం, అమలు మార్గదర్శకాలపై ఉత్తర్వులను వెలువరించింది. ప్రస్తుత ఉద్యోగుల లోకల్ కేడర్ను వివిధ విభాగాధిపతులు నిర్ధారణ చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 26 జిల్లాలకు లోకల్ కేడర్ నిర్ధారణ చేయనున్నారు. విశాఖపట్నం నుండి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై నౌకాదళం, తీర ప్రాంత దళం అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గణన పత్రాల డిజిటలీకరణ పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ ఎస్డిసి బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. అండ్ మన స్టూడియోలో టైం 4:03 క్రాస్ అయిపోయి 4:04 కూడా అయిపోయింది. సో మరి నాకైతే ఈ న్యూస్ గ్యాప్లో మెసేజెస్ అయితే వచ్చాయి. మలాన్ భాయ్ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, ఇంతక నేను సరదాగా ఒక వస్తువు కనిపెట్టండి అని ఒక క్వశ్చన్ వేశాను కదా, దానికనమాట అమ్మ చెప్పిన మాట వినాలి చిన్నపిల్లలు, అలాంటి మెషిన్ కనిపెడతాను అంటున్నారు. అయ్యే బాబోయ్, ఇది అయ్యే పనేనా అండి అసలు? సో ఎనీవేస్, నెక్స్ట్ అయితే మీ కోరిక తీరాలి అనుకుంటున్నాను నేను. బుక్ రీడింగ్ మెషిన్ అంటూ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప రెబ్బన నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, మీరు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేకపోయినా అన్నీ రైట్ అవ్వాలి, అలాంటి మెషిన్ కనపడతారట. ఆహా, గణేష్ కోనాపూర్ నుంచి మెసేజ్ చేశారు, సూపర్ అండి. ఓకే, రైట్ అనాలన్నమాట నేను, అలాంటి మెషిన్. ఓకే, బాగుంది. అండ్ నెక్స్ట్ మెసేజ్, పోలు శివదాస్ రెడ్డి గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, చాలా నచ్చింది మాకు, చాలా చక్కగా కార్యక్రమం నిర్వహించారు అంటూ, మా శ్రోతల పేర్లన్నీ చదివినందుకు సంతోషంగా ఉంది అంటూ పోలు శివదాస్ రెడ్డి గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి అండ్ మీకు నచ్చినందుకు కూడా. సో మరి నెక్స్ట్, ఇప్పుడు మనం వివిధాలోకి వచ్చేసాం కాబట్టి ఇవాళ వివిధాలో స్పెషల్ ఏంటో తెలుసా? గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ అనమాట. సో మరి ఫస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా నుంచి కార్తీక్ అండ్ చిన్మయ శ్రీపాద పాడిన పాట ప్లే చేస్తున్నాను. సాహితీ లిరిక్ ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్ట్రేట్ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ప్రేమం సినిమా నుంచి విజయ్ యేసుదాస్ బాన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్, మరి శ్రీమణి గారి లిరిక్ అనమాట. నెక్స్ట్ నిన్ను కోరి సినిమా నుంచి కార్తీక్ అండ్ చిన్మయ్య పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

గీత గోవిందం సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. 4:24 అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది మన వివిధత. అండ్ నెక్స్ట్ మీకోసం రాజు గారు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. శ్రీకృష్ణ అండ్ రమ్యా బెహ్రా పాడిన పాట, భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్లో ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

కంట్రీస్ మూవీ నుంచి గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్లో సాకేత్ అండ్ ఎస్ వైష్ణవి పాడిన సాంగ్ అయితే విన్నారు. సో మరి శ్రేష్ఠ లిరిక్స్ అనమాట. 4:38 క్రాస్ అయిపోయి 13 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. అండ్ ఈరోజు మనం గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి నెక్స్ట్ అనురాగ్ కులకర్ణి అండ్ రమ్యా బెహ్రా అండ్ మోహన బొగ్రాజ్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను శ్రీమణి గారి లిరిక్లో. ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

హరిచరణ్ పాట బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మజ్ను సినిమా నుంచి. మరి రామజోగి శాస్త్రి గారి లిరిక్ లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:48 అయిపోయింది. సో మరి ఇవాళ వివిధకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మళ్ళీ రేపటి వివిధ మీకోసం సరికొత్తగా తయారై మీ ముందుకు వచ్చేస్తుంది. మరి రైట్ నౌ ఎగ్జాక్ట్గా 4:50 ఆర్జే చేతన్ వెన్నెల ప్రోగ్రామ్తో రెడీగా ఉంటారు. కాబట్టి మీ శృతి టాటా బై బై చెప్పేసి టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం త్వరలోనే కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ మిస్సింగ్ మీ అండ్ మరి జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే చేతన్. మీ ఫేవరెట్ వెన్నెలా ప్రోగ్రాంలు ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, ఈ టాపిక్ పై మాట్లాడుతున్నానండి. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టినా ఎక్కువ మంది ఉండేవారు, కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు, పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినవారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి. కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. పేరెంట్స్ ని కూడా తీసుకు వెళ్ళలేరు. ఒక పార్ట్నర్ అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక వర్క్ చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు. పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది. రోజు కొన్ని

0: అలవాట్లు అయి ఉంటాయి. వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్ గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ లేదా ఈ చిన్న పిల్లలున్న కపుల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది, వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్ డబ్బు కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా గానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది, కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు, దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకు ఉండదు. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి స్కూల్స్ లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు. బట్ జస్ట్ అండర్స్టాండ్ ఇది ఏంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్ తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నానమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే, గానీ చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీస్ అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట, కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది. కానీ కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాలి అనేది. ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎలా ఉంది, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, దట్ యూ హ్యావ్ టు వర్కౌట్. పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది, అంతేకాదు మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. పేరెంట్స్ ఆఫీస్ వర్క్ తో హడావిడిగా ఉంటారు, పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా గానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకు పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏదేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది, ఇంకా ఎక్స్పోజర్ రాలేదు వాళ్ళకు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం, అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు, వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు, అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటే అలా ఉండదు. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు. వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు, గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ తీసుకుని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్ లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ విషయంపై ఇంట్రెస్ట్ పెడుతున్నారో, పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై, ఇంకా ఏమన్నా హాబీస్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతో పాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే, ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్ లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతోపాటు వారిని ఎప్పటికప్పుడు కంటిరెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెబుతూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు, మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం, ఇలా సరదాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బాయ్ ఫర్ టుడే, ఓన్లీ విత్ ద ప్రామిస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ ప్లెజెంట్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్, బాయ్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela, that's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో కొద్దిసేపటి క్రితం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పై సమీక్ష ప్రారంభించారు. కోనసీమ జిల్లాలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా శాస్త్రీయ పద్దతుల్లో అమలు చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రెవెన్యూ సర్వే అధికారులను ఆదేశించారు. రైతుల భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తూ వారి సమక్షంలో వారి ఆమోదంతోనే భూ సరిహద్దులను నిర్ధారించాలన్నారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ సంస్థ షూ ఆల్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ సీఈఓ లీ చియాంగ్ గెన్తో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సీఓల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ షూ ఆల్స్ సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఎంఓయూ మేరకు ఆంధ్రప్రదేశ్లో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగంగా ప్రారంభించాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ వైశాలి అధికారులను ఆదేశించారు. ఈరోజు సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని ఈరోజు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో పారదర్శకత, సులభతరం, వేగవంతమైన సేవలు అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూపొందించిన ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ అవగాహనను పోస్టర్ను విజయనగరం కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. రాష్ట నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్, ఎస్డిసి బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బిఎన్యు సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమే ఉందని అమరావతి

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీరు విన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ నింద అండ్ మర్మనామ్ గీత్ కథచల్ ప్రోగ్రామ్లో. సో ఎస్, మరి ఈరోజు ది పవర్ ప్యాక్ పర్ఫార్మర్ అండ్ ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ కొంచెం సస్పెన్స్లో ఉంచుతాను. సో తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు బాలీవుడ్లో, అండ్ ఎవరు అతను, అసలు తన ఫిల్మ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు విన్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈస్ యువర్ అజల్ నందా. అండ్ మనం ఉన్నాము గీత్ గాతా చల్ ప్రోగ్రాంలో. సో ఎస్, మరి గీత్ గాతా చల్ ప్రోగ్రాంలో ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న ఆ యాక్టర్ ఎవరు అంటే, ఎస్, నన్ అదర్ దాన్ రణ్వీర్ సింగ్. సో రణ్వీర్ సింగ్ 1985 6 జులై మహారాష్ట్రలోని బాంబేలో జన్మించారు. అండ్ ఎస్, సో యాక్చువల్గా చిన్నప్పటి నుంచే ఇలానే పవర్ ప్యాక్గా ఉండేవాళ్ళు. అంటే ఎప్పుడూ ఫుల్ టు ఎనర్జీ. ఎలా అయితే తన రోల్స్ ఉంటాయో ఫిలిమ్స్లో అట్లానే, అండ్ అలా కామర్స్ అండ్ ఎకనామిక్స్లో తన కాలేజ్ అంటే తన స్టడీస్ అంతా ఫినిష్ చేసిన తర్వాత, ఓకే, సో ఈ యాక్టింగ్ అనేది యాక్చువల్గా అంత ఈజీ కాదు, బట్ ఎలాగా మనం దీనిలో రాణించాలి అన్నప్పుడు, ఓకే, వెళ్ళి కష్టాలు పడడం కాదు, జస్ట్ లెట్స్ హ్యావ్ అ ప్రాపర్ డిగ్రీ అని చెప్పి యుఎస్ వెళ్ళి అక్కడ ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఫినిష్ చేశారు. అండ్ అక్కడే థియేటర్స్లో మైనర్స్ అంటే ఒక సైడ్ మనం తీసుకుంటే కదా, జస్ట్ లైక్ మన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అలా యాక్టింగ్ క్లాసెస్ తన మైనర్గా చూస్ చేసుకున్నారు. అండ్ అలా ఓకే, సో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి కష్టాలు పడ్డం కాదు, ముందే అసలు ఒక అవగాహనతో మనమైతే మన లక్ ఎలా ఉందో ట్రై చేద్దాము అని చెప్పి, సో ఫస్ట్ తన కెరీర్ని ఇండియా వచ్చిన తర్వాత 2007లో అంటే లైక్ తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ ఇన్ టెలికమ్యూనికేషన్స్ పూర్తి చేసిన తర్వాత ఫస్ట్ ఒక అడ్వర్టైజింగ్ కంపెనీకి కాపీరైటర్గా పనిచేశారు. అండ్ అలానే కొన్ని రోజులు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. సో పనిచేసిన తర్వాత, ఓకే, చలో నౌ ఇట్స్

ఈ పవర్ ప్యాక్ పర్ఫార్మర్ మన బాలీవుడ్ లో ఉండాలి అని చెప్పి మరి ఎలా మిస్ అవుతుంది చెప్పండి. సో అలా ఫస్ట్ టైం 2010లో మనీష్ శర్మ బ్యాండ్ బాజా భారత్ ఫిలింకి తను ఆడిషన్ చేయడం జరిగింది. అండ్ ఎస్, అలా తొలిసారి వెండి తెరపైన బ్యాండ్ బాజా భారత్ చిత్రం ద్వారా మనకి పరిచయం అయ్యారు రణ్వీర్. సో ఎస్, మరి అప్పటి నుంచి కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో మనకి కనిపిస్తున్నారు అండ్ అలానే అలరిస్తున్నారు రైట్ ఫ్రమ్ బ్యాండ్ బాజా భారత్ టు ధురంధర్. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం పద్మావత్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ RJ అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనము నాము గీత్ కథ చెల్ ప్రోగ్రాంలో అండ్ దిస్ ఈజ్ యువర్ రాజు అల్కనంద. అండ్ ఈరోజు మరి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అలా 2010లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై బాండ్ పాచా

రాత్ చిత్రం ద్వారా. సో అలా తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని ఊహించే ఉండడు. సో అనుష్క శర్మ సరసన ఎంతో కూల్గా ఒక వండర్ఫుల్ రోల్లో, అంటే లైక్ డోర్ నెక్స్ట్ బాయ్ రోల్ అంటారు కదా, సో అలా నటించి అలరించారు అందరినీ. అండ్ ఎస్, సో అసలు ఈ ఫిలిం హిట్ అవుతుందా లేదా అని చెప్పి రిలీజ్ అయిన తొలి రోజుల్లో టాక్ వచ్చినప్పటికీ ఇట్ బికేమ్ అ స్లీపర్ హిట్ అనమాట. సో అలా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అండ్ రాను రాను ఓహో వాట్ ఏ ఫిలిం అన్నట్టుగా, మొత్తానికైతే ఇది ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందంటే కమర్షియల్గా కూడా హిట్ అయింది. అండ్ అలానే ఆ సంవత్సరం రణ్వీర్ సింగ్కి బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డ్ కూడా ఫిలింఫేర్ అవార్డ్స్లో సొంతం చేసుకునేలా చేసింది. అండ్ ఎస్, ఆ తర్వాత లేడీస్ వర్సెస్ రికీ బాయ్ అనే ఇంకొక రొమాంటిక్ కామెడీతో మన ముందుకు వచ్చారు. అయితే అది కమర్షియల్గా అంత పెద్ద హిట్ అవ్వలేదు. అండ్ ఆ తర్వాత సోనాక్షి సిన్హాతోటి లుటేరా, సో ఓ హెన్రీ స్టోరీ ద లాస్ట్ లీఫ్ ఆధారంగా నటించిన తీసిన ఈ లుటేరా చిత్రంలో నటించారు రణ్వీర్ సింగ్. అండ్ ఆ తర్వాత అలా కొన్ని ఫిలిమ్స్లో నటిస్తూ ఉన్నారు. బట్ మళ్ళీ ఈ పవర్ ప్యాక్ట్ అన్న ఈ పేరు ఎప్పుడొచ్చింది ఆర్ ఏ ఫిలిం ద్వారా వచ్చింది అంటే, సో ఎస్, దీపిక పడుకొని నటించిన గర్ల్ యోంకి రాస్ లీలా రామ్ లీలా. సో షేక్స్పియర్ రోమియో జూలియట్ అడాప్షన్, అంటే లైక్ మన ఇండియన్ స్టైల్ ఆఫ్ స్టోరీ అండ్ సంజయ్ లీలా బన్సాలీ అడాప్షన్ ఆఫ్ షేక్స్పియర్ రోమియో అండ్ జూలియట్ గోల్యోంకి రాస్ లీలా రామ్ లీలా. సో దీనిలో పోటా పోటీగా ఇద్దరు కూడా నటించారు. సో అబ్బా ప్రేమ అంటే ఇట్లా ఉంటుందా అన్నట్టుగా అయితే, సో స్టోరీ పక్కన పెట్టేస్తే ఈ పర్ఫార్మెన్స్కి అయితే మాత్రం అందరి నుంచి నిజంగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. సో రణ్వీర్ అండ్ ఇంకా దీపిక. సో అలానే ఆ చిత్రానికి అందుకనే ఆ సంవత్సరం కూడా బెస్ట్ యాక్టర్గా నామినేషన్ రావడం జరిగింది. సో అంత పవర్ ప్యాక్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి, అండ్ అంత పవర్ ప్యాక్ట్ రోల్సే తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్, సో తనకున్న ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆర్ ఫర్ హిస్ షార్ప్ ఫీచర్స్ ఆర్ వాట్ ఎవర్, సో బాజీరావు మస్తానీ ఫిలింలో తన్ని అయితే తీసుకోవడం జరిగింది. అండ్ అందులో ఎంతో హుందాగా ఉండే ఆ రోల్లో మనకి కనిపించారు. అండ్ అలానే ఫాలోడ్ బై పద్మావత్. సో ఈ రోల్స్ అన్నీ కూడా, అంటే లైక్ మిగిలిన రోల్స్లో డైరెక్టర్ చెప్పినా చెప్పకపోయినా లైక్ నార్మల్ స్టోరీస్లో వాళ్ళు ఏదో ఒకటి ఇంప్రొవైజ్ చేసుకుని చేయొచ్చు యాక్టర్స్ అనేది, కానీ ఇలాంటి ఈ హిస్టారిక్ ఈవెంట్స్ ఉన్న ఫిలిమ్స్ తీసినప్పుడు లైక్ బాజీరావు మస్తానీ అండ్ ఇంకా పద్మావత్ అవన్నీ లైక్ చిన్న చిన్న థింగ్స్ కూడా ఇట్ రియల్లీ మ్యాటర్స్. అంటే వాళ్ళ స్మైల్ ఆర్ ద వే దే వాక్, దేర్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా, బికాజ్ వాళ్ళు కేవలం ఏదో ఒక రోల్లో నటించట్లేదు, మన చరిత్రని తెరపైన ఎన్నో లక్షల మంది ముందు ఉంచుతున్నారు. అండ్ దానిలో కూడా 100 of 100 ఇవ్వచ్చు రణ్వీర్ సింగ్కి అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. సీఎస్, మరి ఇంకా తెలుసుకుందాం రణ్వీర్ సింగ్ ఫిలిం జర్నీ గురించి. బట్ అందుకనే ముందు ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను పద్మావత్ ఫిలిం నుంచి. స్టే ట్యూన్డ్ విత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

ప్యూర్ రాజ్యాల మనం గీత్ గాత చల్ ప్రోగ్రాంలో ఎస్ లవ్ ఫిలిం నుంచి వండర్ఫుల్ రెట్రో ట్రాక్. అసలు రెట్రో ట్రాక్ వినిపించకుండా నేనైతే ఉండను. అండ్ ఎస్, అలానే ఈరోజు కూడా ఒక లవ్లీ ట్రాక్ విన్నారు కదా.

ఈరోజు గీత్ కథచల్లో సో ఎస్ రణ్వీర్ సింగ్ ఫిల్మ్ జర్నీ గురించి తెలుసుకుంటున్నాం. సో ఎస్ మరి అలా ఇందాక చెప్పినట్టుగా నాట్ ఓన్లీ నార్మల్ రోల్స్ బట్ ఈ హిస్టారిక్ ఫిల్మ్స్ అంటే మనకి ఈ మన హిస్టరీ నుంచి తీసిన ఈ చిత్రాలు కూడా నటించి 100కి 100 తను ఏంటో ప్రూవ్ చేసుకున్నారు అని చెప్పాలి. ఎస్పెషల్లీ మీరు విన్నారు కదా పద్మావత్ ఫిలింలో ఆ లవ్లీ ట్రాక్. సో అయితే బాజీరావు మస్తాని ఫిలింలోనేమో సో ఫుల్ టు ఆ రాజుల గెటప్ అట్లాగా, మరి అయితే ఈ పద్మావత్లోనేమో అందులో కూడా కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న ఆ రోల్లో నటించారు అండ్ తను ఎంతో ప్రూవ్ చేసుకున్నారు. మరి అందుకే ఆ సంవత్సరం ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ సో అరో ఆ సంవత్సరం ఆయుష్మాన్ ఖురానాతో పాటు షేర్ చేసుకున్నారు. అండ్ ఎస్ ఆ తర్వాత సింబా ఫిలిం అండ్ ఇంకా గలీ బాయ్ అండ్ 83 సో 83లో కపిల్ దేవ్గా నటించారు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఎందరో వావ్ అని, అంటే లైక్ కపిల్ దేవ్కి రణ్వీర్కి ఎట్లా ఆ ఫీచర్స్ మ్యాచ్ చేస్తారు అని చెప్పి, బట్ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ఆ బాడీ లాంగ్వేజ్ వరకు కూడా చాలా వరకు తీసుకురావడం అండ్ మనం వరల్డ్ కప్ సాధించిన ఆ సంఘటనలు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఈ 83 ఫిలింలో మనకి చూపించడం జరిగింది. అండ్ ఎస్ ఇంకా ఆ తర్వాత రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, మళ్ళీ తనకి పేరు తెచ్చిపెట్టిన ఆ జానర్ అంటే ఆ రొమాంటిక్ రామ్ కామ్ రొమాంటిక్ కామెడీస్లో మళ్ళీ మనకి చాలా గ్యాప్ తర్వాత కనిపించారు అలాంగ్ విత్ ఆలియా భట్. సో అందులో కూడా పాటలు కానీ డ్యాన్స్ కానీ ఆ ఎనర్జీ కానీ ఫుల్ టు తన ఒరిజినల్ ఫిలిమ్స్, అంటే ఒరిజినల్ రణ్వీర్ ఇలానే ఉంటారేమో అనిపిస్తుంది లైక్ హిజ్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూస్తే. అలాంటి రోల్తో మళ్ళీ మన ముందుకు వచ్చారు అండ్ సింగం అగైన్ అండ్ ఫైనల్లీ దురంధర్. సో పాన్ ఇండియా అనే కాదు ఎక్కడ చూసినా ఈ దురంధర్ గురించే, దురంధర్ అండ్ దురంధర్ ద రివెంజ్ రెండు కూడా. సో మన ఇండియాలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, సో ఇండియన్ పార్లమెంట్ అటాక్ అండ్ ఇంకా ముంబై అటాక్స్, వీటికి ఈ హైజాకింగ్ వీటన్నిటికి ఆధారంగా తీసిన చిత్రంలో ఎంతో అద్భుతంగా నటించారు అని చెప్పి అందరు ప్రశంసలు అందుకున్నారు. సో ఎస్ స్టార్టింగ్ ఫ్రమ్ 2010 తను బ్యాండ్ బాజా భారత్ ఆడిషన్స్కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నటించిన చిత్రాలు అంటే ఇదివరకు వాళ్ళలాగా వందలు కాదు, దే మేబీ ఇన్ బిట్వీన్ 20 and 30. సో 25-30 మధ్యలో ఉన్న ప్రతి రోల్ కూడా మనకి గుర్తుండిపోయేలా చేశారు అంటే అది ఆయన పెట్టిన ఆ ఎఫర్ట్స్ అనే చెప్పాలి. సో ఎస్ విషింగ్ రణ్వీర్ సింగ్ మోర్ సక్సెస్ అండ్ ఇలానే మంచి మంచి చిత్రాలతో మనల్ని అలరించాలి అని కోరుకుంటూ, సో లాస్ట్లీ తను అందుకున్న అవార్డ్స్, సో ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బెస్ట్ మేల్ డెబ్యూ ఫర్ బ్యాండ్ బాజా భారత్ అండ్ ఇంకా బెస్ట్ యాక్టర్గా బాజీరావు మస్తానీ 2016లో అందుకున్నారు అండ్ ఇంకా క్రిటిక్స్ అవార్డ్ పద్మావత్ ఫిలిం గాను, సో ఇంకా బెస్ట్ యాక్టర్గా 83 అండ్ ఇంకా అలానే గలీబాయ్ ఫిలిమ్స్కి గాను ఆయన అందుకున్నారు. అండ్ ఇంకా అల్ఫా అవార్డ్స్ స్టార్ రెవ్యూ ఆఫ్ ద ఇయర్ మేల్ 2011 అండ్ ఇంకా బాజీరావు మస్తానీ అండ్ ఇంకా పద్మావత్ గాను బెస్ట్ యాక్టర్గా అల్ఫా అవార్డ్స్ అందుకున్నారు. ఇంకా స్టార్ స్క్రీన్ స్టార్డర్స్ ఇట్లా ఎన్నో ఎన్నెన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న రణ్వీర్ సింగ్కి తన ఖాతాలో ఇంకా మరిన్ని ప్రెస్టీజియస్ రోల్స్ అండ్ అవార్డ్స్ రావాలి అని కోరుకుంటూ ఇది మరి ఈనాటి గీత్ గాథా చల్. సో ఎస్ ఐనో అందరూ ఏ పాట కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి, సో ఎస్ పద్మావత్లో తన రోల్ అంటే నెగిటివ్ రోల్ అయినా సరే ఇంత ఇంపాక్ట్ ఉంది అంటే వావ్ అనేయాలి. సో కలీబలి సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ఆ తర్వాత వడ్ జుమ్కా, సో తన స్టైల్ ఆఫ్ కామెడీతో వచ్చిన అండ్ తన డ్యాన్సింగ్ స్టైల్కి సెట్ అయ్యే సాంగ్ ఫ్రమ్ ద ఫిలిం రాకీ ఔర్ రాణికి ఫ్రేమ్ కహానీ చిత్రం నుంచి. సో ఎస్ ఫ్రెండ్స్ మరి ఇది ఈనాటి గీత్ కథ చల్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం జకార్తా చేరుకుంటారు. అక్కడ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. పూరి జగన్నాథ యాత్ర కోసం ఈ ఏడాది 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే పూరి రైల్వే స్టేషన్లో 30,000 మంది ప్రయాణికులకు వసతి కల్పించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం పరిధిలో సుమారు 12 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ది పనులు ఆయన ప్రారంభించారు. సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయో హ్యుంగో లీతో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు సియోల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2026లో భారతదేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 25% గత 24 నెలల్లో $240 బిలియన్ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిందన్నారు. హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఏటా 28వ తేదీన నిర్వహిస్తున్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోస్టర్ను విజయనగరం కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. జిల్లాలోని యువతీ యువకులు క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట స్థాయిలో తమ ప్రతిభను చాటాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 8వ తేదీ నుండి సదరం స్లాట్ బుకింగ్, 13 నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో పారదర్శకత, సులభతరం, వేగవంతమైన సేవలు అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూపొందించిన ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ అవగాహన పోస్టర్ను విజయనగరం కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ విద్ భారతి ఎఫ్ఎం 101.

గుడ్ ఈవినింగ్ ఆదాబ్ సలాం నమస్తే స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ యాజువల్ టు నైన్. మనం ఉన్నాము కృష్ణా తీరంలో. సో ఈరోజు కృష్ణా తీరంలో పిల్లలు పెద్దలు అందరూ మాట్లాడుకునే ఆర్ తెలుసుకోవాల్సిన విషయం గురించి నేనైతే చెప్పబోతున్నాను. బట్ అంతకన్నా ముందు ఒక లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి కృష్ణా తీరం స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: సమయం 6:10 వస్తుంది. మరికొద్దిసేపట్లో వింటారు తెలుగులో ప్రాంతీయ వార్తలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: సిగ్నల్ లేదు.
3: ఇప్పుడేలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
4: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
6: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలకు ఆర్టీజీఎస్ కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్రంలో ఇటీవల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలకు రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం ఆర్టీజీఎస్ నుంచి తక్షణ స్పందన రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఆయన ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గేలా చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, వ్యర్థాల సేకరణకు స్వచ్ఛరథాలు, ఇంటింటికి చెత్త సేకరణ లాంటి అంశాల్లో నిర్దిష్టమైన కార్యాచరణను జారీ చేయాలన్నారు. నెల రోజుల్లోగా అన్ని ప్రభుత్వ శాఖలు ఎవేర్ 2.0 ద్వారా ఏ మేరకు ఫలితాలు వచ్చాయో విశ్లేషించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలో సుమారు 12 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ది పనులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ధనుపురం గ్రామంలో 29 లక్షల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యాంను

0: పాతపట్నంలో 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల భవనాలను కోడూరు గ్రామంలో ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద 2.3 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన వసతి గృహాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాతపట్నం నియోజకవర్గానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిధులు కేటాయించడంతో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు జరుగుతున్నాయని చెప్పారు. తాగునీరు, సాగునీరు, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో గల్లంతైన మత్స్యకారుల కోసం తీర రక్షక దళం, కోస్ట్ గార్డ్ విస్తృతంగా గాలిస్తోందని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపినాథ్ జెట్టి తెలిపారు. విశాఖపట్నంలోని కోస్ట్ గార్డ్ కార్యాలయంలో ప్రాంతీయ ఆపరేషన్ సెంటర్లో ఆయన ఈరోజు సెర్చ్ అండ్ రెస్క్యూ విభాగాల అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే కోస్ట్ గార్డ్కు చెందిన 2 నౌకలు, 2 హెలికాప్టర్లు, నావిక్కు చెందిన మరో నౌక మత్స్యకారుల కోసం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తోందని చెప్పారు. గల్లంతైన 7గురిలో కరిచిన్న అనే ఒక మత్స్యకారుడు పనామా రిజిస్ట్రేషన్ కలిగిన ఓ చైనీస్ మర్చెంట్ నౌకకు చిక్కి ప్రాణాలను కాపాడుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన అదే నౌకలో సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయనను తీరానికి తీసుకురావడం ఆలస్యమవుతోందన్నారు. ఇదిలా ఉండగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ నగరంలోని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయానికి ఈరోజు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఇంకా గల్లంతైన 6గురు మత్స్యకారుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ అత్యంత వేగంగా గాలింపు చర్యలు కొనసాగిస్తోందని, రాబోయే 72 గంటల పాటు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
1: ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కోస్ట్ గార్డ్ ఆ ప్రాంతాలంతా వెళ్ళి ఎక్కడం, దాని తర్వాత వెదర్ సహకరించినప్పుడు 3 హెలికాప్టర్ సార్టీస్ కూడా వెళ్ళి ఎయిర్ సర్వేలెన్స్ కూడా చేశారు. ఎలక్ట్రిక్ సర్వేలెన్స్ లో కూడా ఎక్కడ మనకి 6గురు గురించి సమాచారం రాదు. సో ఆల్రెడీ కుటుంబ సభ్యులు ఏంటి అంటే అనుకునేది అయిపోయిందని భయపడుతున్నారు. పరిస్థితి బ్యాడ్ గానే ఉంది, కానీ మనం పూర్తిగా ఆశ వదులుకోవడం మంచిది కాదు. 72 గంటల దాకా ప్రయత్నం ప్రభుత్వం పెడుతుంది. 72 గంటల తర్వాత మనకి స్పష్టంగా తెలవబోతుంది. కోస్ట్ గార్డ్ కూడా ఒఫీషియల్ గా మనకి స్టేట్మెంట్ ఇస్తారు. ఆ 72 గంటల తర్వాత మన కుటుంబాలని ఎట్లా ఆదుకోబోతున్నాము అనేది ప్రభుత్వం అప్పుడు తప్పకుండా మనం జవాబిస్తాం. ఆయన ఇచ్చిన
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఈరోజు హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ యొకోటా తకేషితో సియోల్ నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2034 నాటికి 15 గిగావాట్ల ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్తో 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సాధన లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాల అవసరం ఉందని, తిరుపతి నగరం సమీపంలో స్విచ్ గేర్లు, ఇతర విద్యుత్ పరికరాల తయారీ లేదా అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యకోట తకేషి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి లోకేష్ సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయ్ హ్యుంగ్లీతో సమావేశమయ్యారు. 2026 సంవత్సరంలో భారతదేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 25% వాటాను, గత 24 నెలల్లో $240 బిలియన్ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిందని ఆయన చెప్పారు. శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో సియోల్ సెమీకండక్టర్ సంస్థ తమ డిస్ప్లే ఫ్యాబ్ను ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామంలో ప్రముఖ విద్యావేత్త, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామప్రసాద ముఖర్జీ 125వ జయంతి వేడుకల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ, శ్యామప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ పూర్తిస్థాయి విలీనం కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో ఉక్కు, భారీ పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆయన చూపిన మార్గంలోనే కేంద్ర ప్రభుత్వం పయనిస్తోందని శ్రీనివాస్ వర్మ చెప్పారు.
2: యావత్ భారత జాతి కూడా గర్వించదగ్గ వ్యక్తి శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ ఆయన్ని గౌరవించడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం కాకుండా ఒక ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి, ప్రత్యేకమైనటువంటి జెండా ఉండాలని నెహ్రూ గారి ఆలోచనకు విరుద్ధంగా ఆనాడు ప్రభుత్వం నుండి రాజీనామా చేసి భారతీయ జనసంఘను స్థాపించారు శ్యామప్రసాద్ ముఖర్జీ.
0: ఆగస్టు 29న నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో

0: జరగనున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోస్టర్ ను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు అమరావతి ఛాంపియన్షిప్ ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు. జిల్లాలోని యువతీ యువకులు, క్రీడాకారులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలకు ఆర్టీజీఎస్ కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్రంలో ఇటీవల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది
5: చేయండి, సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అచే అల్నందా. సో ఎస్, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి చేరుకుని హోంవర్క్స్తో బిజీగా ఉన్నారా? హోంవర్క్స్ ట్యూషన్ సరే, మరి ఈరోజు మీ వర్కౌట్ ఫినిష్ చేశారా? మాకెందుకులే అని అనుకుంటున్నారా? అండ్ అలానే పేరెంట్స్ కూడా చిన్నపిల్లలకి ఎందుకు అలకనందా వర్కౌట్స్ అవన్నీ అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ చిన్నపిల్లలకే ఫిజికల్ యాక్టివిటీ అనేది మనకన్నా ఇంపార్టెంట్, బికాజ్ వాళ్ళకి ఇప్పటి నుండి అలవాటైతేనే వాళ్ళ రొటీన్లో భాగంగా ఇది అయిపోతుంది కనుక. అండ్ ఇన్ కేస్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇప్పటికే వాళ్ళు ఈ ఫోన్లో గేములకి అలవాటు పడిపోయారు, మనం మన చిన్నప్పుడు హ్యాపీగా బయటికి వెళ్ళి అన్ని పరిగెత్తే గేమ్స్ ఇవన్నీ ఆడేవాళ్ళం, లేదా స్కూల్లో కూడా బాస్కెట్బాల్, రన్నింగ్, వాలీబాల్ ఇలాంటివి ఆడుకునేవాళ్ళం కదా. ఆర్ ఇంకొంచెం ముందు జనరేషన్కి వెళ్తే కబడ్డీ, కబడ్డీ, ఖోఖో ఇలాంటివి ఆడేవాళ్ళు. కానీ ఇప్పటి వాళ్ళకి స్కూల్లో కూడా అలాంటివి లేవు, బికాస్ అసలు ముందే అంటే ఒక 2 మంత్స్లోనే యాక్చువల్ సిలబస్ కంప్లీట్ చేసేసి తర్వాత వాళ్ళకి 6th 7th క్లాసెస్ నుంచే ఈ ఐఐటి సిలబస్లు అవి పెట్టేస్తుంటే ఇంకా గేమ్స్ ఆడే టైం ఎక్కడుంటుంది? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ప్లే గ్రౌండ్స్ కూడా ఉండట్లేదు. బట్ స్టిల్ పేరెంట్స్ అలాంటి యాక్టివిటీస్ ఉంటే చాలు మా పిల్లలకి అని అనుకుంటున్నారు. అండ్ పిల్లలు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఫోన్స్లో ఉండే గేమ్స్ వీటికే అలవాటు పడిపోయారు. బట్ యాక్చువల్గా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు పడిపోతే వీళ్ళు చైల్డ్హుడ్ ఒబెసిటీలోకి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంతకీ ఏంటబ్బా చైల్డ్హుడ్ ఒబెసిటీ అని చెప్పి అలా అలా హోంవర్క్తో స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చి ల్యాండ్ అయ్యాను అనుకుంటున్నారా? సో ఎస్, మరి ఏంటి వాళ్ళ స్పెషల్ అదంతా కూడా మీతో షేర్ చేశాను. పిల్లలు మీరు కూడా జాగ్రత్తగా వినండి, మీకోసమే మీ గురించి ఈ టాపిక్. బట్ అంతకన్నా ముందు ఒక్క లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి షో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఎస్, ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా ఈ ఫిలిం నుంచి ఒక్క లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్టందా, అండ్ మనం ఉన్నాము కృష్ణా తీరంలో. సో ఎస్, మరి హోంవర్క్స్ అయిపోయి వర్కౌట్ చేస్తున్నారా, అండ్ లేకపోతే చైల్డ్హుడ్ ఆబ్సిటీలో ల్యాండ్ అవుతారు అన్నాను కదా. ఇందుకు ఏంటిదంతా అంటే, జూలైలో వచ్చే మొదటి సోమవారం నుండి ఒక 1 వీక్ పాటు చైల్డ్హుడ్ ఒబెసిటీ వీక్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఈరోజు కృష్ణ తీరంలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చిన్నప్పుడు బొద్దుగా ముద్దుగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్టే, కానీ పెద్దవారు అయ్యో కొద్దీ అది మారాలి. మారకుండా అలానే కంటిన్యూ అయితే అది ఒబెసిటీ అయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు డాక్టర్స్. మరి అందుకే చైల్డ్హుడ్ ఒబెసిటీ, సో దీన్ని నివారించడానికే ఈ వీక్ అనేది స్టార్ట్ చేశారు. అయితే చాలామంది బిఎంఐ అంటే ఈ బాడీ మాస్ ఇండెక్స్, సో నాలెడ్జ్ అందరికీ ఎక్కువైపోయింది కదా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత.

ఇంటికి వాళ్ళే కాలిక్యులేట్ చేసేసుకుని మా పిల్లలు బిఎంఐ అలా ఉంది ఇలా ఉంది అంటారు. బట్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఈ బిఎంఐ క్యాలిక్యులేట్ చేసే దానిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పి ఒక్కొక్కసారి అంటే సన్నగా ఉన్నా సరే బిఎంఐ ఉందంటే మా వాడు ఒబేసిటీలో ఉన్నాడా అని అనుకోవడం పెద్ద అపోహ. సో ఎస్, మరి వీటన్నిటి గురించి మీకైతే ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. బట్ అందుకన్నా ముందు డాడీ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం స్టూడియో టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయ్ నందామన్ నామ్ కృష్ణ తీరంలో. సో ఎస్, మరి జూలైలో వచ్చే మొదటి మండే నుంచి ఆ 1 వీక్ పాటు మనం సెలబ్రేట్ చేసుకున్నాం చైల్డ్హుడ్ ఒబెసిటీ వీక్. అయితే చిన్నపిల్లలకి చెప్పాను కదండి, పెద్దవాళ్ళలాగా బిఎంఐ ప్రకారం ఒబెసిటీ కిందకి రారా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఇట్లా మనలా క్యాల్కులేట్ చేసే బిఎంఐ కాకుండా వేరే మెథడ్స్ ఉంటాయి. సో ఫస్ట్లీ వాళ్ళకి వచ్చి బిఎంఐ పర్సంటైల్, అంటే ఏజ్ ప్రకారం బిఎంఐ పర్సంటైల్ క్యాల్కులేట్ చేసి, సో ఆ బిఎంఐలో 85th నుంచి 94th పర్సంటైల్స్ మధ్య ఉండేవారందరినీ ఏమో ఓవర్వెయిట్గా అండ్ ఇంకా 95th పర్సంటైల్ దానికన్నా ఎక్కువ ఉన్న వారిని ఒబెసిటీ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇక మీదట అందుకే చిన్నపిల్లలకి వాళ్ళ హైట్ అండ్ వెయిట్ ప్రకారం మీరే క్యాలిక్యులేట్ చేసేసి, లేదా ఆన్లైన్లో దొరికిన ఆ క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేసేసి ఆ వాల్యూస్, ఇదిగో నువ్వు ఇట్లా వెయిట్ ఉన్నావు, ఓవర్ వెయిట్ ఉన్నావు అని అనకండి, బికాస్ దే ఆర్ డిఫరెంట్ అండ్ ఇంకా వాళ్ళకి అది గ్రోయింగ్ ఏజ్. సో అసలు వాళ్ళకి ఏది కరెక్ట్ ఏజ్, వాళ్ళ గ్రోత్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి వాళ్ళ పీడియాట్రిషియన్ మాత్రమే, అంటే పిల్లల డాక్టర్ మాత్రమే కరెక్ట్గా చెప్పగలరు. సో మీరైతే డిసైడ్ చేయకండి. అండ్ ఇంకా వెయిస్ట్ సర్కంఫరెన్స్ అండ్ ఇంకా స్కిన్ ఫోల్డ్ మెజర్మెంట్స్, అంటే లైక్ స్కిన్ కింద ఉన్న ఆ ఫ్యాట్ మెజర్మెంట్ బట్టి వాళ్ళు ఒబెసిటీ కిందకు వస్తారా లేదా ఏంటి అని చెప్పి, ఇవన్నీ కూడా పీడియాట్రిషియన్ పిల్లలు హెల్తీగా ఉన్నారా, ఓవర్ వెయిట్ కేటగిరీలో ఉన్నారా, ఆర్ ఒబీస్గా ఉన్నారా అని చెప్పి డిసైడ్ చేస్తారు. అయితే వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్, ప్రతిరోజు కూడా వర్కౌట్ చేయడం అనేది ఎంతో ఇంపార్టెంట్. అయితే పెద్దవాళ్ళకన్నా పిల్లలకి ఇంకా ఇంపార్టెంట్ అని ఎందుకన్నాను అంటే, చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే కదా వాళ్ళకి పెద్దయాక అది రొటీన్లో భాగం అయిపోతుంది. సో అందుకని చెప్పే పిల్లలకి గేమ్స్ ద్వారా, డ్యాన్స్, యోగా, ఏదో ఒక రకంగా అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా ఆటల రూపంలో ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ ఆటలు అంటే ఫోన్లో ఆటలు అనుకోకండి. సో బయట ఫిజికల్ యాక్టివిటీ ఉండే గేమ్స్ ఆర్ డ్యాన్స్ ఆర్ ఏదన్నా యాక్టివిటీ. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం దీని గురించి. బట్ అందుకన్నా ముందు మీ అందరి కోసం అత్తారింటికి దారేది ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్. అండ్ ఎస్, పిల్లలు చిన్నప్పటి నుంచి ఇట్లా ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఫిట్గా ఉంటే ఇదిగోండి ఈ పాటలో మన హీరోని వర్ణించినట్టుగా తయారవుతారు మీరు కూడా. సో ఎస్, మీకోసం ఈ లవ్లీ ట్రాక్ స్ట్రీట్ ఉంటుంది వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

కృష్ణా తీరంలో. సో ఎస్, ఈరోజు మాట్లాడుకున్నాం దేని గురించి? పిల్లల్లో ఒబెసిటీ గురించి. సో ఎస్, చైల్డ్హుడ్ ఒబెసిటీ వీక్ని మనమైతే సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇదంతా కాదు, సింపుల్గా మా పిల్లలు మా మాట వినేలా ఏదైనా చెప్పు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. సో మీకోసమే మరి డాక్టర్స్ ఒక సూపర్ ఫార్ములాని కనిపెట్టారు. మరి అదేంటో తెలుసా? ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దానికి ఒక కోడ్ కూడా ఇచ్చారు, అదే 5210. ముందైతే ఈ 5210ని బట్టి పట్టేసేయండి. సో ఏంటి ఇంతకీ ఈ 5210 అంటే? 5 అంటే మీ పిల్లలకి రోజులో 5 or more times ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని ఇవ్వాలి. అమ్మో 5 సార్లు అనుకుంటున్నారా? అంటే డిన్నర్ అండ్ లంచ్ 2 అక్కడే అయిపోయినాయి. సో అది కాకుండా ఈవినింగ్ స్నాక్స్లో కానివ్వండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏదో రకంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. సో అది 5 and 2. ఏంటి అంటే 2 hours or less స్క్రీన్ టైం. అంటే వాళ్ళ ఫోన్ కానీ టీవీ కానీ ట్యాబ్ కానీ ఏదన్నా కానీ 2 hours మించి 24 hours లేకుండా చూసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చి 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా 24 hours అట్లీస్ట్ 1 hour అయినా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోండి. అండ్ 0 వచ్చి 0 sugars. సో కట్ డౌన్ సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి. అవన్నీ అంటే ఎప్పుడో నెలకోసారి బయటకు వెళ్ళినప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఓకే, కానీ రొటీన్గా అయితే మాత్రం ఈ 5210 ఫార్ములాని మీరు కనుక పాటిస్తే ఖచ్చితంగా ఒబెసిటీ నుంచి మీ పిల్లల్ని మీరు కాపాడుకోవచ్చు అని చెప్పి డాక్టర్స్ మీకోసమే ఈ ఈజీ ఫార్ములాని కనిపెట్టారు. సో బాగుంది కదా 5210ని మరి గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంకా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు గంగోత్రి ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్. అండ్ ఎస్పెషల్లీ ఈ జర్నీస్లో మనం వద్దనుకున్న మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఎన్నో తినుబండారాలు వస్తాయి, బట్ అవన్నీ కట్ డౌన్ చేస్తేనే ఒబెసిటీ కూడా మనకి దూరంగా వెళ్ళిపోతుంది. సో ఎస్ ఫ్రెండ్స్, మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ ట్రాక్ వినిపిస్తున్నానో. సో రైలు బండి రైలు బండి, ఈ లవ్లీ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం గంగోత్రి. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనందా.

మీరు విన్నారు విమెన్ భారతీయ 101.3 ఎన్ఎం మన కృష్ణా తీరంలో. సో ఎస్, చైల్డ్హుడ్ ఒబెసిటీ వీక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ ఎస్, 5210 ఫార్ములన్ అయితే మంచి పోరు కదా. అండ్ ఇంకా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ ఇంకా చైల్డ్హుడ్ ఒబెసిటీ ఫౌండేషన్ ఇలా ఎన్నో ఆర్గనైజేషన్స్ చైల్డ్హుడ్ ఒబెసిటీ నివారించడానికి ఈ వీక్ అంతా కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ యూనో వాట్, షూస్ కంపెనీస్ అండ్ ఇంకా స్పోర్ట్స్ కంపెనీస్ కూడా పిల్లల యాక్సెసరీస్ మీద ఈ 1 వీక్ పాటు డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారంట. సచ్ ఎ బ్యూటిఫుల్ జెస్టర్ కదా. అండ్ ఇంకా అసలు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ వెనుక ఉన్న ముఖ్య వ్యక్తి ఎవరు అంటే మిషెల్ ఒబామా. సో 2010లో తను స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ లెట్స్ మూవ్. సో 2010లో ఆవరి దాన్ని మొదలుపెట్టారు. అండ్ దీని ద్వారా పిల్లలకి ఫుడ్ హ్యాబిట్స్ గురించి, యాక్టివ్ లైఫ్ స్టైల్ గురించి, ఫిజికల్ యాక్టివిటీ గురించి అర్థమయ్యేలాగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అని చెప్పి మొదట దీన్ని స్టార్ట్ చేశారు. అండ్ అలానే అమెరికాలో 2010 నుంచి కూడా దీన్ని కండక్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, పేరెంట్స్కి కూడా అర్థమయ్యేలాగా ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మదర్స్ ఎడ్యుకేట్ అయితేనే కదా అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. మరి ఇలా ఇద్దరికీ అవగాహన ఉంటేనే ఫ్యామిలీ అంతా హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుని చైల్డ్హుడ్ డయాబెటీస్, ఒబెసిటీ అండ్ ఇంకా ఒబెసిటీ వల్ల తర్వాత లైఫ్లో వచ్చే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ కూడా దూరంగా ఉండొచ్చు. పిల్లలంటే ముద్దే, కానీ ఆ ముద్దు హద్దు దాటకుండా ఉంటేనే ఆరోగ్యం ఇంకా వాళ్ళకి అనారోగ్యం దూరం. సో ఎస్ ఫ్రెండ్స్, అందరూ కూడా వీటిని పాటిస్తారు, ఎస్పెషల్లీ 5210ని మర్చిపోరు అని ఆశిస్తూ ఇది మరి ఈనాటి కృష్ణాతీరం, మరి ఒక లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి కృష్ణాతీరంకి టట విప్ప చెప్పేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: ద్రోహి, చీటర్. కమ్ ఆన్ గైస్.
1: నన్ను దత్తా తీసుకోండి సార్.
2: నా తీసుకెళ్ళిపోయారు.

0: అడ్డు కదా స్కూల్ నుంచి వచ్చారు. వే యు గోయింగ్?
1: మేం పిటి సార్ దగ్గరికి వెళ్తున్నాం. విల్ ప్లే ఫర్ సమ్ టైం మమ్మీ.
0: అరే కాసేపు చదువుకోండి.
2: నేను తర్వాత చదువుకుంటాను మమ్మీ.
0: పొన్నే ఒక 5 మినిట్స్ నాతో మాట్లాడండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. దేశ సమగ్రత ఐక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అని, ముఖర్జీ చేసిన విశేష కృషి బలిదానం ప్రతి భారతీయుడికి చిరస్మరణీయమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి పాల్గొని ముఖర్జీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు రైల్వే జంక్షన్ను 27,13,00,000 రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించినట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. రాష్ట హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని నేలపాడు హైకోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తం కుమార్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. కేడర్ సంఖ్య నిర్ధారించడం, అమలు మార్గదర్శకాలపై ఉత్తర్వులను వెలువరించింది. ప్రస్తుత ఉద్యోగుల లోకల్ కేడర్ను వివిధ విభాగాధిపతులు నిర్ధారణ చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 26 జిల్లాలకు లోకల్ కేడర్ నిర్ధారణ అవుతుంది. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 8వ తేదీ నుండి సదరం స్లాట్ బుకింగ్, 13వ తేదీ నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో పారదర్శకత, సులభతరం, వేగవంతమైన సేవలు అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూపొందించిన ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ అవగాహన పోస్టర్ను విజయనగరం కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈ రోజు ఆవిష్కరించారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమే ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: సమయం 7:05 వస్తుంది. ఇప్పుడు వింటారు తెలుగులో వార్త ప్రసారం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుంచి రిలే. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్ స్పెయిన్ జట్లు అమెరికా బెల్జియం తలపడతాయి. సంస్కరణలు, డిజిటలైజేషన్, ప్రొఫెషనల్ నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా చెప్పారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు.
1: సహకారిత మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఏ 9 క్షేత్రో మే సహకారిత మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: 9 ప్రత్యేక రంగాలను గుర్తించి దానిలో సహకార సంఘాలను సమన్వయం చేస్తున్నామని ఆయన చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన పెంచాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకార ద్వారా సమృద్ది అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖ అమిత్ షా అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 850,000 కంటే ఎక్కువ సహకార సంస్థలకు, సహకార రంగంతో ముడిపడి ఉన్న 30 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు ఎంతో శుభదినమని ఆయన అన్నారు. ఇదే రోజున ప్రభుత్వంలో స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని అమిత్ షా గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడిన వ్యవస్థగా మార్చే దిశగా అనేక పనులు జరిగాయని కూడా మంత్రి వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం సహకార సంస్థల కోసం ర్యాంకింగ్ విధానాన్ని ప్రారంభించిందని, దీని ద్వారా ప్రతి రంగంలోనూ అద్భుతంగా రణిస్తున్న 1వ సహకార సంఘాలను గుర్తించి వాటికి ర్యాంకులు ఇస్తామని, వాటి విశేషమైన పనితీరును ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలిచేలాగా ప్రముఖంగా ప్రచారం చేస్తామని అమిత్ షా తెలియజేశారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు ఒక శాశ్వత ఉదాహరణగా మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి ఇందుకు సంబంధించిన ఒక వ్యాసాన్ని పేర్కొంటూ, భారత్ అఖండంగా ఉండాలనే దృఢ సంకల్పమే డాక్టర్ ముఖర్జీ ప్రజాజీవితాన్ని నిర్వచించిందన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలో చూడడంలో డాక్టర్ ముఖర్జీ పట్టుదలతో నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ సమస్య కోసం తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారని మోదీ చెప్పారు.
2: आज देश की धरती, पश्चिम बंगाल की धरती अपने एक महान सपूत, एक महान देशभक्त, भारत की अखंडता के लिए समर्पित एक युगद्रष्टा को श्रद्धा पूर्वक स्मरण कर रही है.

0: डॉक्टर मुखर्जी की 125वीं जन्म जयंती के अवसर पर उन्हें नमन करता हूं, अपनी श्रद्धांजलि अर्पित करता हूं।
1: 2019లో 370 అధికరణం 35 ఏళ్లను రద్దు చేయడం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానానికి లభించిన అత్యంత సరైన నివాళి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు జరిపారని, విద్యా పరిశోధన విద్యార్థుల సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని ప్రధానమంత్రి చెప్పారు. స్వతంత్ర భారత్ మొదటి పరిశ్రమలు సరఫరా శాఖ మంత్రిగా డాక్టర్ ముఖర్జీ పోషించిన పాత్రను కూడా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. 1943 నాటి బెంగాల్ కరువు సమయంలో డాక్టర్ ముఖర్జీ చేసిన మానవతా సేవలను కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జంతువులు మానవుల మధ్య సంక్రమించే వ్యాధులు జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ వ్యాధులు ప్రజారోగ్యానికి, జంతువుల ఆరోగ్యానికి, ప్రపంచ ఆరోగ్య భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి స్పందిస్తూ, వన్ హెల్త్ విధానం భారత ప్రజారోగ్య వ్యూహంలో ఒక ముఖ్యమైన స్తంభంగా ఉద్భవించిందని పేర్కొన్నారు. సమగ్రమైన నివారణ ఆరోగ్య సంరక్షణపై ప్రధానమంత్రికి ఉన్న విజన్ ఆధారంగా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే ఆరోగ్య వ్యవస్థ నిర్మించడం కోసం భారత్ మానవ జంతు పర్యావరణ ఆరోగ్య రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోందని నడ్డా చెప్పారు. మానవులు, జంతువులు, మొక్కలు, పర్యావరణం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తిస్తూ వన్ హెల్త్ విధానం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిధిలోని సెంటర్ ఫర్ వన్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తోందని కూడా నడ్డా ఈ సందర్భంగా చెప్పారు. మొజాంబిక్, నికరాగువా, సురీనామ్, గబాన్ రిపబ్లిక్, మంగోలియా, బహమాస్ దేశాల రాయబారి నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రెడెన్షియల్స్ స్వీకరించారు. మొజాంబిక్ హైకమిషనర్ ఆర్మాండో పెడ్రో మొదలైన వారు తమ క్రెడెన్షియల్స్ అంటే దౌత్యపత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా సమర్పించారు. జాతీయ రహదారుల లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ సమీక్షా సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా అభివృద్ది చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్లు, వే సైడ్ అమెనిటీస్ మొదలైన ప్రాజెక్టుల స్థాయి పురోగతిని ఆయన అంచనా వేశారు. భవిష్య అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర రవాణా వ్యవస్థ నిర్మించడంలో ఈ పరివర్తనాత్మక కార్యక్రమాల వ్యూహాత్మక ప్రాధాన్యతను మంత్రి సమావేశంలో చెప్పారు. ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని, కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తాయని, సమతుల్యంతో కూడుకున్న ప్రాంతీయ అభివృద్దిని ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా బైలింగ్యువల్ మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అలాగే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తుందని కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఉదయ్పూర్లో కొత్తగా ప్రారంభించిన ఒక కోర్సు ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ఆన్లైన్ ద్విభాషా బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం అని, ఇది సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలో మేనేజ్మెంట్ విద్యను అందించడం ద్వారా విస్తృతంగా ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈ నెల 8వ తేదీన యోగ్యకర్తాలోని చారిత్రాత్మక ప్రాంబనన్ ఆలయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సందర్శిస్తారు. భారత్ ఇండోనేషియా మధ్య 1000 సంవత్సరాలకు పైగా ఉన్న సాంస్కృతిక నాగరికత సంబంధాలకు ప్రతీకగా ఈ పర్యటన జరుగుతుంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ప్రాంబనన్ ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఈ సముదాయంలో మొదట బ్రహ్మ విష్ణు శివుడికి అంకితం చేసిన 240 పెద్ద చిన్న దేవాలయాలుండేవి. ఇది భారత్ వెలుపల భారతీయ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయంలో రాతి శిల్పాలు, రామాయణ ఘట్టాలను కూడా వర్తిస్తాయి. శతాబ్దాలుగా సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వతం పేలుళ్లు కాలక్రమేణా అనేక దేవాలయాలు దెబ్బతినేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం ప్రాంబనన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అమెరికాలోని ఆర్లింగ్టన్లో జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్, స్పెయిన్ జట్లు తలపడతాయి. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో అమెరికా రేపు ఉదయం సియాటల్లో బెల్జియంను ఎదుర్కొంటుంది. కాగా ఇంగ్లాండ్, నార్వే, మొరాకో, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే

0: క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లింది. మరొక మ్యాచ్లో అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో బ్రెజిల్ను 2-1 తేడాతో ఓడించి నార్వే క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ద్విభాష మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్ స్పెయిన్, అమెరికా బెల్జియం తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వ్యవసాయ వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నంద. అండ్ మనమున్నాము మనసున మనసై ప్రోగ్రాంలో. సో ఎస్, మరి మనసున మనసై ప్రోగ్రాంలో ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మరి మీ మనసులోని భావాలు షేర్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా? సో ఆల్రెడీ అయితే ఇక్కడ 4-5 మెసేజెస్ వచ్చేసాయి మీరు సిద్ధమని నాకైతే అర్థమైపోయింది. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎలాంటి సందర్భాల్లో చాలా కోపం వస్తుంది అవతల వ్యక్తి మీద, మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది? అంటే జస్ట్ ఒక 1 మినిట్లో అబ్బా అనవసరంగా ఇంత కోపం చూపించాను వీళ్ళ మీద అని అనిపిస్తుంది. సో అవి ఎలాంటి సందర్భాలు, ఎలాంటి సందర్భాల్లో చాలా కోపం వస్తుంది బట్ మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది? సో మరి మీ ఆన్సర్స్ నాకైతే పంపించేసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే, ఇప్పుడు నాకు ఇక్కడైతే చాలా మెసేజెస్ వచ్చేసి ఇక్కడ మెసేజెస్ జామ్ అయిపోతాయని తెలుసు. సో ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్ మీకోసం చదివి వినిపించేస్తాను. ప్రసాద్ గారు మెసేజ్ చేశారు తెనాలి నుంచి. హాయ్ అల్క్నింద గారు అన్నారు, హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. ఓకే, 5210 ఫార్ములా చిన్న పిల్లలకి మాత్రమే కాదు అండ్ ఓకే పెద్దవాళ్ళకి కూడా అన్నట్టుగా పెట్టారు. అండ్ గంగోత్రిలో సాంగ్ సూపర్ అంటూ మెసేజ్ పంపించారండి. ఇంకా చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, హలో బంగారం, నిన్న రాలేదు కదా, ఎందుకు నీ వాయిస్ వినగానే నాకు చెప్పలేనంత సంతోషం వస్తుంది. నిన్న రాలేదు, ఇవాళ వచ్చేసాను. మరి ఈరోజు 11 o'clock వరకు బోల్డ్ కవర్లతోటి. మరి ఇంతకీ నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేసేయండి అందరూ. సో అడుగుతున్నాను కదా, అడిగాను ఆల్రెడీ, ఇక్కడ టైపింగ్ అని పడుతూ ఉంది కొంతమంది. ఎలాంటి సందర్భంలో చాలా కోపం వస్తుంది, మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది? సో మీ ఆన్సర్స్ నాకైతే పంపించేసేయండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ ది రాజా సాబ్. స్టే ట్యూన్డ్.

మన మన్సుడ్ మన్సే ప్రోగ్రామ్లో వెన్ యస్, మరి నేను అడిగేశాను ఎలాంటి సందర్భాల్లో చాలా కోపం వచ్చేస్తుంది కానీ మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది, అంటే కోపడాల్సినంత పెద్ద విషయం లేదులే అని చెప్పి మళ్ళీ మనమే కూల్ అయిపోతాం. సో అవి ఎలాంటి సందర్భాల్లో అని చెప్పి. అండ్ దెన్ హిమంత్ కుమార్ గారు, అల్క్నందాజీ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్, బట్ ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే అనంతపురం నుండి అనురాధ గారు, ఏదో వర్క్లో బిజీగా ఉండి మనం చెప్పిన మాట పట్టించుకున్నప్పుడు. ఓకే, సో వాళ్ళు మన మాట విన్నప్పుడు వచ్చి ఏంటి వీళ్ళు అనిపిస్తుంది, కానీ మళ్ళీ అరే పాపం వర్క్లో ఉన్నారు కదా అని కోపం తగ్గిపోతుంది అంటున్నారప్ప. సో వెనలాంటి మనసు అండి మీది, అందుకే అలా కోపం తగ్గిపోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ గాయత్రి రవరాజ్ ఫ్రమ్ జగద్గిరి గుట్ట, అంటే మీరు కరెక్టే పంపించారా, నేను అది యాదగిరి గుట్ట జగద్గిరి గుట్ట జగద్గిరి గుట్ట ఉందా అండి, కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఇందుకి గాయత్రి గారు ఏమంటున్నారంటే, కొత్తగా స్కూల్కి వెళ్ళే పిల్లలు హోంవర్క్ చేపించేటప్పుడు, సో ఓకే బీపీ, అసలు కోపం కూడా కాదు బీపీఏ హై లో అయిపోతుంది ఇమీడియట్లీ, అంటే చి ఏంటి వీళ్ళు అసలు చేయరు అని కోపం వస్తుందంట పాపం. తర్వాత మళ్ళీ సర్లే పాపం కొత్తగా వెళ్తున్నారు కదా కొంచెం ఓపిగ్గా చెప్దాం అని అనిపిస్తుందంట, అంతే కదా. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ బాగున్నారా అంటున్నారు. ఎస్ నేనైతే సూపర్గా ఉన్నానండి. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు అంటూ జవాబు వచ్చి, మా శ్రీమతి ఏదైనా ఒక పని చెప్పినప్పుడు వెంటనే కాకపోయినా ఎంతసేపటికి చేయకపోతే కోపం వస్తుంది, కసురుతాను, ఆమె బాధపడుతుంది, మళ్ళీ వెంటనే మాట్లాడతాను, అంతే మామలైపోతుంది. సో ఎస్, గొడవలు పడకపోతే అసలు వైఫ్ అండ్ హస్బెండ్ అని ఎందుకంటాం చెప్పండి. అండ్ హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్, అబద్ధం చెప్పినప్పుడు మళ్ళీ అబద్ధాన్ని నిజం అని వాదించినప్పుడు అంటున్నారు చిరంజీవి గారు తిరుపతి నుంచి. ఓకే, సో బాగుందండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంకా నేను అడిగిన క్వశ్చన్కి ఎవరు ఆన్సర్స్ పంపిస్తారో 5 మినిట్స్ అంటే ఒక పాట వినిపించలో పంపించేసేయండి, సో దట్ సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఎలాంటి సందర్భాల్లో కోపం వస్తుంది చాలా బట్ మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది. సో మీ ఆన్సర్స్ నాకు పంపించాల్సిన నెంబర్ 8662488114. సో కొత్తగా ట్యూన్ చేసిన వాళ్ళు క్వశ్చన్ అడిగావు ఎక్కడికి పంపాలి అని వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు. సో మీకోసమే 8662488114 866-24-888-14. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అని పంపించేసేయండి. ఇప్పుడైతే మీ అందరి కోసం వచ్చేస్తుంది రాకాస ఫిలిం నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్. వై బ్యూటిఫుల్ అంటే డాన్స్ రాని వాళ్ళందరి కోసం ఈ పాట అన్నమాట. సో ఎస్ ఫ్రెండ్స్, ఈ పాట తర్వాత ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

ఇట్స్ అ స్నేక్ స్నేక్ స్నేక్ డాన్స్. అర్థమైంది కదా, అందరూ కలిసి హ్యాపీగా, అంటే వచ్చినా రాకపోయినా చేసే డాన్స్ అనమాట. అండ్ ఐ థింక్ ఈవెన్ తీన్మార్ కదా. అండ్ ఎస్, మరి నేను అడిగాను ఏమని అంటే ఎలాంటి సందర్భాల్లో కోపం వస్తుంది మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది అని చెప్పి. సో చూద్దాం మరి మన లిజనర్స్ ఏమంటున్నారో. సో నమస్తే అండి అంటూ మంగళగిరి నుంచి దామల్ల చిన్న మస్తానరావు గారు, పెద్ద మస్తానరావు గారు పంపించారు. అబ్బా ఇంత ముచ్చటగా పంపించారు నమస్తే అని, ఆన్సర్ కూడా పంపించేయచ్చు కదా. అండ్ ఇంకా ఎన్ హిమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్తే కోపం వస్తుంది అంటున్నారు. ఈ చెప్పిందే చెప్పడంలో కొంతమంది గొప్పలు చెప్పుకుంటారండి, అప్పుడు ఇంకా కోపం వస్తుంది మళ్ళీ సర్లే అని. అది కూడా ఎలానో తెలుసా, మా అమ్మాయి తెలుసా అసలు అలా చేస్తుంది ఇలా చేస్తుంది, మా అమ్మాయి అసలు చిటికేస్తే 10 మంది పనోళ్ళు ఉంటారు, అసలు మా అల్లుడు గారు అట్లా ఇలా అని చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చేస్తూ ఉంటారు. కానీ ఏం చేస్తాం, కాకిపిల్ల కాకికి ముందు కదా, నాకు కూడా కోపం వస్తుంది మళ్ళీ. అంతేలే వాళ్ళ పిల్లల గురించి, కాకపోతే నన్ను పొగుడతారా ఏంటి అని అనిపిస్తుంది. సో ఎస్, హిమంత్ కుమార్ గారు బాగుందండి. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, ఓకే అల్క్నందా మీద అంటూ ఉన్నారు. అల్క్నందా మీద అని ఎందుకు పంపించారు నాకైతే అర్థం అవ్వట్లేదు. ఓకే సో నెక్స్ట్ ఎవరు అంటే చంద్రశేఖర్ గారు కొల్హాపూర్ నుంచి, ఇతరులు మన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు కోపం వస్తుంది అంటూ మెసేజ్ పంపించారు. సో ఎస్ ఫ్రెండ్స్, ఇంకా మెసేజెస్ అయితే వస్తున్నాయి, బట్ ఇంకొక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. సో ఎస్, ఇప్పుడు మీకోసం ఉస్తాద్ భగత్ సింగ్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్, స్టే ట్యూన్డ్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజల్ పింద మన మన్సూర్ మన్సై ప్రోగ్రాంలో. ఎలాంటి సందర్భాల్లో కోపం వస్తుంది, మళ్ళీ వెన్న తగ్గిపోతుంది అని అయితే నేను అడిగేశాను. సో రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి గుడ్ ఈవినింగ్ గల్నంద గారు అంటున్నారు. ఓకే, సో మీరు మేడమ్ అని పంపిస్తే అల్నంద మే ద అని చదివాను అనమాట. సో ఇందుకే మీకు ఎందుకు కోపం వస్తుందో పంపించలేదు. అండ్ ఇంకా హాయ్ అల్నందాజీ అంటూ ఆన్సర్ వచ్చి అంటున్నారు సివి శ్రీనివాస రెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుంచి. మా శ్రీమతితో నేను మటన్ తెస్తా అంటే వద్దు చికెన్ తీసుకురా అన్నప్పుడు బాగా కోపం వస్తుంది, ఎందుకంటే నాకు మటన్ అంటే ఇష్టం. ఓకే, మటన్ తెస్తా అంటాను అప్పుడు నవ్వి దానికి నన్ను అడగడం ఎందుకు అంటుంది. ఓకే, సో అంతే కదండి. సో అలా మొత్తానికైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఆ చిన్న చిన్న గొడవలు ఉండాలి ఏమంటారు. సో ఎస్, మరి సెకండ్ క్వశ్చన్.

ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడైతే సిన్సియర్గా ఆన్సర్ పంపించండి, అంటే రైట్ ఆన్సర్ పంపించండి. ఏదో నేను అడిగాను కదా అని చెప్పి తప్పు పంపించద్దు. ఇంతకీ ఏంటబ్బా తప్పు రైట్ ముందు క్వశ్చన్ అడిగేసే అంటున్నారా? సో ఫోన్ ఉపయోగించకుండా ఆర్ ఫోన్ పట్టుకోకుండా మీరు ఎన్ని గంటలు ఆర్ ఎన్ని రోజులు ఉండగలరు? అంటే అసలు ఫోన్ మొత్తం ఆఫ్ చేయడం ఆర్ ఫోన్ సైలెంట్లో పెట్టి పక్కన పడేసి మీరు ఎన్ని గంటలు ఉండగలరు ఆర్ ఎన్ని రోజులు ఉండగలరు? సో మీ ఆన్సర్స్ మాకు పంపించేసేయండి అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488144 86684881814. సో మీ ఆన్సర్స్ నాకైతే పంపించేసేయండి అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం కోట్ ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎంత సేస్ యువర్ అజయల్ క్రింద అండ్ మనమున్న మన్సిన్ మన్సే ప్రోగ్రాంలో. అండ్ ఎస్, మరి కోర్టులో వీలు పాడుకున్నట్టు కథలెన్నో చెప్తాము అంటూ వీళ్ళైతే నాకు తెలిసి ఫోన్ లేకుండా అస్సలు ఉండలేరు, బికాజ్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి కదా. ఇక్కడ ఇప్పుడే ఒక చీమ పక్క నుంచి వెళ్ళింది, పైన ఒక పావుర ఎగురుకుంటూ వెళ్ళింది. వాళ్ళైతే చెప్పుకోవడానికి చాలా కథలు ఉంటాయి, బట్ మనం చాలా పనులున్న మనం ఎంతసేపు ఫోన్ లేకుండా ఉండగలవం? సో ఫోన్ ఉపయోగించుకున్న మీరు ఎన్ని గంటలు ఆర్ ఎన్ని రోజులు ఉండగలరు అని చెప్పి నేనైతే క్వశ్చన్ అడిగేశాను. సో చూద్దాం మరి మన లిజనర్స్ ఏమంటున్నారో. రాజోలు నుంచి జయన గారు, నిమిషాలు కూడా ఉండలేరు అంటున్నారు. అబ్బా బాబా, సూపర్ అండి, ఎంత సిన్సియర్గా చెప్పారు. అండ్ ఇంకా ఉమ్మడే నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఓకే అండి. సో మీరు ఫస్టే ఒక మెసేజ్ పంపారు కదా, సో అందుకని మిస్ అయి ఉంటుంది. అందుకే అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, గుడ్ ఈవినింగ్ అని ఒకసారి, నమస్కారం అని ఒకసారి, ఆన్సర్ ఒకసారి కాకుండా క్వశ్చన్ విని మొత్తం ఆన్సర్ అంతా ఒకటే మెసేజ్గా పంపించండి. అండ్ ఇంతకీ ఏమంటున్నారంటే మొహమ్మద్ జైనుద్దీన్, స్మార్ట్ ఫోన్లో మేము అనేక రేడియో కార్యక్రమాలు యాప్లో వింటాం, ఒకసారి యాప్లో మేము వింటున్న కార్యక్రమం సిగ్నల్ పోతే చాలా కోపం వస్తుంది. ఓకే, సో మళ్ళీ ప్రోగ్రామ్ రాగానే ఆ కోపం తగ్గిపోతుంది, అంతేనా? ఓకే, అది ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి అనమాట వాళ్ళు ఆన్సర్ పంపించారు. సో ఇప్పుడు నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఫోన్ ఉపయోగించుకున్న మీరు ఎన్ని గంటలు ఆర్ రోజులు ఉండగలరు? చిరంజీవి తిరుపతి నుంచి, హాయ్ మ్యామ్, అస్సలు ఉండలేము, ఎందుకంటే మొబైల్ లేకపోతే రేడియో వినలేము కదా. సో ఎస్, రేడియో కోసం అయితే ఓకే అండి, బట్ మిగిలిన సోషల్ మీడియా యాప్లు అవి ఇవి వాటి కోసం మాత్రం ఫోన్ పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే ఇందాక విన్నారు కదా 2 అవర్స్ కన్నా ఎక్కువ ఫోన్ వాడకూడదు. అండ్ వేటిపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ, ఒక్క పూట కూడా కుదరదు, మహా అయితే రోజులో ఒక 5-6 గంటలు మాత్రమే, నిత్యావసర వస్తువు అయిపోయింది కదా ఫోన్ అంటున్నారు. అంటే మనమే అలా చేసేసాము, బట్ అలా కాకుండా రెస్ట్రిక్టెడ్గా పెట్టుకుంటే మేబీ మళ్ళీ ఆ పాత రోజులు వస్తే బాగుండేమో అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే సివి శ్రీనివాస రెడ్డి గారు, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప నుంచి, మ్యామ్ నా నేటివ్ విలేజ్ వచ్చి, ఓకే, విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ సిగ్నల్ ఉండదు, అక్కడ ఉన్నన్ని రోజులు అట్లీస్ట్ 3 డేస్ మినిమం నో ఫోన్. ఇంకా మా విలేజ్లో గండికోట ప్రాజెక్ట్లో మునిగిపోయింది, సో 5 ఇయర్స్ బ్యాక్ ఫోన్, ఇప్పటికీ ఇంకా ఎక్కువ టైం వాడుతున్నది మీ రేడియో ప్రోగ్రామ్స్కి ఓన్లీ. దట్స్ సో స్వీట్, అసలు మీరు అందరూ ఫోన్ ఓన్లీ రేడియో ప్రోగ్రామ్స్ కోసమే వాడుతున్నారు అంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఎస్, అఫ్ కోర్స్, రేడియో ఈజ్ లైక్ యువర్ ఫ్రెండ్, రేడియో వింటూ మీ పనులు మీరు చేసుకోవచ్చు, అండ్ ఇది ఒక తోడులాగా నిజంగా. సో నేను కూడా ఎప్పుడైనా ఇంట్లో అందరూ బయటకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఒకలాంటి, అంటే ఒక్కళ్ళే ఉన్నామన్న భయం ఉంటుంది కదా, అప్పుడు రేడియో పెట్టుకుంటే ఐ ఫీల్ ఎవరో మనతోటే ఉన్నారు అని చెప్పి. అండ్ ఎస్పెషల్లీ మా ఆర్జేసి ఇలా ముచ్చటిస్తూ ఉంటాం మీతో కాబట్టి, అందుకే అయిపోయాం మనం అందరం ఫ్రెండ్స్. అండ్ ఇంకా రాధాగారు మంగళగిరి నుంచి, ఓకే, అల్కనంద గారు వచ్చినప్పుడు 1 గంట చాలు మేడం అంటున్నారు. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ రాధా గారు. అండ్ ఇంకా, హాయ్ అక్క, మై నేమ్ ఈజ్ జాగృతి. అబ్బా, ఎంత అద్భుతమైన పేరు పెట్టారో నీకు. సో జాగృతి ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఉప్పుగుండూరు. నేను ఇన్ని రోజులు ఉండమన్నా ఉంటాను, ఎందుకంటే ఓకే, జనవరిలో తీసుకుని వచ్చారు నా ఫోన్ని. ఓకే, జనవరిలో తీసుకొచ్చిన అంటే ఓకే, సో జనవరి ముందు వరకు ఉన్నాను, ఇప్పుడు ఉండలేనా ఏంటి అంటున్నావు, అంతేనా? ఓకే, బట్ ఎస్, దేనైనా వాడాలి, కానీ మనం దానికి బానిసలా అయిపోకూడదు. అంటే లైక్ నోటిఫికేషన్ రాగానే ఫోన్ తీయడం అట్లా కాదు, ఆ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసి పెట్టుకోండి, ఓన్లీ మీకు టైం ఉన్నప్పుడే ఓపెన్ చేయండి, అది నేను చెప్పేది. బట్ అవి ఎప్పుడు మీ మీ రొటీన్ని ఇంటరప్ట్ చేయకూడదు, అది నేను చెప్పదలుచుకుంది. అండ్ హాయ్ అల్కనంద గారు, శుభ సాయంత్రం అంటున్నారు. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, మీ ఆర్జెస్తో చాట్ చేస్తున్నప్పుడు మీ నుండి రిప్లై రాకపోతే చాలా కోపం వస్తుంది, ఆ తర్వాత చాలా వరకు తగ్గిపోతుంది, అండ్ మీ వాయిస్లో స్పష్టత చాలా నైస్ అంటూ ఉన్నారు. ఓకే, మేము రిప్లై పంపడం కాదు, మేము ఆర్డర్లో పంపిస్తాం, అంటే అందరికీ సమన్యాయం చేయాలి అని చెప్పి. ఈలోపేమో ఏంటి నా మెసేజ్ చదవాలా, ఏంటి నా మెసేజ్ చదవాలా అని మీరు అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్
అందరూ ఈక్వల్ మాకు. సో ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి, బట్ రైట్ నౌ మీ అందరికోసం ఒక సూపర్ డూపర్ హిట్ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం పెద్ది. మళ్ళీ పుడతామా ఏంటి? సో ముందైతే ఈ పాట వినేద్దాం అందుకని. సో ఎస్ ఫ్రెండ్స్, లవ్లీ ట్రాక్, స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నందా. సో ఎస్, మన్సూన్ మన్సేలో నేనైతే అడిగాను మరి ఫోన్ ఉపయోగించకుండా ఎన్ని గంటలు రోజులు ఉండగలరు అని చెప్పి. సో ఎస్, ఇంకా చాలా మెసేజెస్ వచ్చేసాయి. అనంతపురం నుంచి అనురాధ, కొంచెం కష్టమే మేడం, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ కొన్ని వర్క్స్ ఉంటాయి కదా. సో అయితే ఒక 6-7 అవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండగలను అంటున్నారు. ఓకే. అండ్ అక్క, శుభ సాయంత్రం, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను చరవాణి లేకుండా 5 రోజులు ఉండగలను అంటున్నారు సంధ్య. బా, ఎంత చక్కగా తెలుగులో పంపించావు. అండ్ అలానే శుభ సాయంత్రం, శుభరాత్రి అంటుంది. అండ్ ఇంకా కానూ నుంచి తాతారావు గారు, నిన్న సాయంత్రం జయశ్రీ గారి ప్రోగ్రామ్, ఈరోజు సాయంత్రం మీ ప్రోగ్రామ్ వినడం వల్ల నాకు డబుల్ ఆనందం అంటూ పంపించారు. అది ఇక్కడ డబ్బులు అని పడింది. ఓకే, అంత కాస్ట్లీ ఆనందం ఏంటా అనుకున్నా ఇప్పుడు అర్థమైంది, డబుల్ ఆనందం అని చెప్పి. సో ఇందుకీ ఫోన్ లేకుండా ఎంతసేపు ఉండగలరు? అది మాత్రం పంపించలేదు తాతారావు గారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, సెల్ ఫోన్ లేకపోతే ఒక గంట కూడా ఉండలేం, ఎందుకంటే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది, ఫోన్ అలా ఆకట్టుకుంటుంది అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మమ్మ జైనుదీన్, స్నేహభాను జైనుదీన్. ఓకే, సో ఆకట్టుకుంటే ఓకే, బట్ దానికి బానిస మాత్రం అయిపోకండి. అండ్ దెన్ హిమంత్ కుమార్ విజయవాడ, లైఫ్ లాంగ్ ఉండొచ్చు కానీ ఉండలేము, ఫోన్ వచ్చి 10 ఇయర్స్ అయింది, ఇవాళ ఫోన్ ఓకే శరీరంలో ఒక భాగం అయిపోయింది. అప్ప, ఉండొచ్చు కానీ ఉండలేము, ఇదైతే నిజం. బట్ అందుకనే కొంచెం రెస్ట్రిక్టెడ్గా అయితే ఉండండి, బికాస్ దానివల్ల వచ్చే నష్టాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ, 12 గంటల కన్నా కష్టం అంటున్నారు ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు. ఓకే, అబ్బా 12 అవర్స్ అంటే అసలు చాలా పెద్ద టైం అండి. బట్ అలా అని చెప్పి రాత్రి 10 నుంచి పొద్దున 10 వరకు అని చెప్పకండి సుమా, అంటే పడుకున్నప్పుడు మాత్రం ఉండగలను అని చెప్పి, మేల్కురున్నప్పుడు టైం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎస్ రాఘవేంద్ర, కాకినాడ నుంచి, చాలా కొంచెం సమయం ఉండొచ్చు. ఓకే, పక్షిరాజు వచ్చి ఆకాశంలోకి ఫోన్తో ఎగిరిపోతే మనిషి రోజులు, ఓకే రోజుల తరబడి వేచి చూడాల్సిందే అంటున్నారు. ఓకే, సో ఎస్ పక్షిరాజు, నిజంగానే అన్ని ఫోన్లు తీసుకెళ్ళిపోతే మళ్ళీ పాత టైంలాగా ఈ ఉత్తరాలు అండ్ ఇంకా మామూలు ఫోన్స్ వచ్చేస్తాయి, అంటే ల్యాండ్లైన్స్ వస్తాయి కదా, అసలు ల్యాండ్లైన్స్ చాలు నన్ను అడిగితే. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి మెసేజెస్ ఇంకా చాలా వస్తున్నాయి. అండ్ అప్పారావు గారు సుబ్బయ్యగూడ నుంచి, ఫోన్ లేకుండా నైట్ తప్ప ఉండలేను అంటూ ఉన్నారు. ఎస్, సో ఫోన్ నిజంగానే పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. బట్ ఒక్కటే చెప్తా, ఏదన్నా మన కంట్రోల్లో ఉండాలి, అంటే మనం ఫోన్ వాడాలి అనుకుంటే వాడచ్చు, ఆర్ అంత బిజీ పనులున్నా సరే ఆల్టర్నేట్ నెంబర్ ఇవ్వడం, ఏదన్నా మన లైఫ్ మన కంట్రోల్లో ఉండాలి.

ఎన్ఎస్ మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పేస్తూ, ఇది మరి ఈనాటి మనసున మనసై ప్రోగ్రామ్. సో స్టూడియోలో టైం అయితే 8:00 అవ్వొస్తుంది. మీకోసం వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలలో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వారా ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం మరియు రక్షణ రంగాలను బలోపేతం చేయనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహించారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని, ముఖర్జీ చేసిన విశేష కృషి, బలిదానం ప్రతి భారతీయుడికి చిరస్మరణీయమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి పాల్గొని ముఖర్జీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యామా ప్రసాద్ అధికారులను ఆదేశించారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైడ్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ సంస్థ షూ ఆల్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ సీఈఓ లీ చియాంగ్ గెన్తో ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సీఓల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షూ ఆల్స్ సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఎంఓయూ మేరకు ఆంధ్రప్రదేశ్లో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగంగా ప్రారంభించాల్సిందన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని ఈరోజు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 8వ తేదీ నుండి సదరం స్లాట్ బుకింగ్, 13వ తేదీ నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ రాజల్ కింద అండ్ స్టూడియోలో సమయం 8:10 అండ్ బ్యూటిఫుల్ డ్యూయట్స్ అన్నీ కూడా మీకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు మెసేజ్, అందుకే పాపం ఇంత లేట్గా వచ్చిందనమాట. సో ఎగ్జాక్ట్లీ 8కి పంపించారు. సో ఫోన్ లేకుండా 2 అవర్స్ మాత్రమే ఉండగలను అంటూ ఎంతో సిన్సియర్గా పంపించారండి. ఎస్, దాన్ని కొంచెం అంటే రోజుకు 1 గంట పెంచుకుంటూ మొత్తానికి ఒక 4 అవర్స్ వరకు మనమైతే ఫోన్ లేకుండా ఉండేలా చూసుకుందాం. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకోసం లవ్లీ డ్యూయట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మరి వినడానికి మీరు సిద్ధమా? స్టూడియో ఉండు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వీణ వేణువైన సరిగమ విన్నావా?
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో డ్యూయెట్ డ్యూయెట్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ అన్ని కూడా వింటూ ఉన్నారు కదా. సో ఎస్, డ్యూయెట్ డ్యూయెట్ కంటిన్యూ చేద్దాం. బట్ అందుకనే ముందు సమయం 8:30 వస్తుంది. ఇప్పుడు వింటారు ముందుగా తెలుగులో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాల ఇండో పసిఫిక్ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. జకార్తా విమానాశ్రయంలో నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక ఇండోనేషియా ప్రజలు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ భారతీయ ఇండోనేషియా సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికారు. 2018లో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరిన తర్వాత భారత ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి. అలాగే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియాలో తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపి భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించనున్నారు. సాంస్కృతిక చారిత్రక నగరమైన యోగ్యకార్తాలో కూడా పర్యటించి అక్కడి ప్రంబనాన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. జకార్తాలో నరేంద్ర మోదీ ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ప్రముఖ విద్యావేత్త, దార్శనికుడు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకి ఈరోజు నివాళులు అర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక విశిష్ట విద్యావేత్త, దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాత అని, భారతదేశ విద్య రాజకీయ ప్రజాస్వామ్య ప్రస్థానంలో చెరగని ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడని, దేశానికి అంకితమైన దూరదృష్టిగల నాయకుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆధునిక భారతదేశానికి దిశానిర్దేశం చేయడంలో ఆయన ఆలోచన విధానం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: ఆజ్ కే ఇస్ అవసర్ పర్ మై బంగాల్ కే పూరే దేశ్ కే మేరే యువా సాథియో సే కహూంగా డాక్టర్ ముఖర్జీ నే ఏక్ భారత్ కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా. హమ్ సబ్కో శ్రేష్ఠ భారత్ కే లియే జీనా హై. హమే మిల్కర్ వికసిత్ భారత్ కా సంకల్ప సిద్ధ కర్నా హై. హమే దేశ్ కో ఆత్మనిర్భర్ బనానా హై. ఇసి ఆహ్వాన్ కే సాథ్ ఏక్ బార్ ఫిర్ సే మే డాక్టర్ ముఖర్జీ కో నమన్ కర్తా హూం.
0: శ్యామాప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ ఐక్యతను పరిరక్షించడానికి, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి, జాతీయ సమైక్యత సాధనకు అంకితం చేశారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమ పోస్టులో వివరించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ధి అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన సహకార మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు. ఈ రంగంతో అనుసంధానమైన 30 కోట్ల మంది ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్న 850,000 పైగా సహకార సంస్థలకు ఈరోజు ఎంతో శుభప్రదమైనదని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: 30 క్షేత్రోకి 8,58,000 సహకారీ సమిత్యా ఔర్ 32 కరోడ్ సదస్య ఏక్ సాథ్ ఏక్ డేటా బేస్ కే అందర్ ఆజ్ ఉపలబ్ధ హై ఔర్ ఇస్మే సభీ కోఆపరేటివ్స్ కా ఆడిట్ కా స్టేటస్, సభీ కోఆపరేటివ్ కా టర్నోవర్ ఔర్ ABC గ్రేడేషన్ భీ ఉపలబ్ధ. ఆజ్ 50,000 ప్యాక్స్ యహీ కార్యక్రమ్ మే ఈ ప్యాక్స్ కే రూప్ మే ఘోషిత్ హో గయే హై జిన్కా పురా కారోబార్ ఎలక్ట్రానిక్ తరీకే సే చల్.
0: భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాల ప్రాముఖ్యత ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి దేశవ్యాప్త

0: అభివృద్ధి చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్ వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్ల పురోగతిని ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తూ కొత్త ఆర్థిక అవకాశాలను అందిస్తాయని, అలాగే సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు దేశీయంగా లాజిస్టిక్స్లో పోటీతత్వాన్ని పెంచుతాయని చెప్పారు. ప్రాజెక్టుల అమలును ప్రభావితం చేస్తున్న పలు కీలక సవాళ్లను సమీక్షించిన ఆయన, సంబంధిత భాగస్వాములందరూ అడ్డంకులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఈ ఏడాది ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర కోసం 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు సజావుగా అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించనున్నామని చెప్పారు. పూరీ రైల్వే స్టేషన్లో 30,000 మంది ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: రైల్వే హమేషా లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సవారీ హై, ఇసిలియే బహుత్ ధ్యాన్ దియా గయా హై కి హమారే అఫోర్డబుల్ సర్వీసెస్ జ్యాదా సే జ్యాదా బడే. ఔర్ అబ్ ఆగామీ సమయ మే పూరీ మే మహాప్రభు జగన్నాథ్ జీ కా రథ యాత్ర కా పావన్ పర్వ హై, ఉస్మే 300 సే అధిక స్పెషల్ ట్రైన్స్ చలాయి గయి. ఔర్ ఆనే వాలే సమయ మే టు మై ఫ్రెండ్స్ ఇన్ కేరళా ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యు దట్ వి విల్ బి రన్నింగ్ మోర్ దెన్ 100 స్పెషల్ ట్రైన్స్ డ్యూరింగ్ ది ఓనం ఫెస్టివల్.
0: బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం గౌహాటీలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నిర్వహిస్తున్న ఈ 2 రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గర్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ, ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్లు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దులు దాటి పనిచేస్తున్నాయని, అందువల్ల మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీఫండ్ కోసం బ్యాంకు ఖాతా వివరాలను అందజేసే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ రేపటి వరకు పొడిగించింది. ఖాతా వివరాలను ధృవీకరించిన అభ్యర్థులకు ఇప్పటికే రీఫండ్ ప్రక్రియ ప్రారంభమైందని ఎన్టీఏ తెలిపింది. ఇప్పటివరకు కేవలం 8,29,510 మంది అభ్యర్థులు మాత్రమే తమ బ్యాంకు వివరాలను అప్డేట్ చేయడం జరిగిందని పేర్కొంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల కోసం నిర్వహించిన 17వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2024-25 బహుమతి ప్రదానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బహుమతులను అందజేస్తారు. ఈ పోటీలో కాశ్మీర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రథమ స్థానాన్ని సాధించారు. పార్లమెంటరీ విధానాలు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంత్రిత్వ శాఖ గత 29 ఏళ్లుగా యువ పార్లమెంటు పోటీలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 51 విశ్వవిద్యాలయాలు, కళాశాలల భాగస్వామ్యంతో 17వ జాతీయ యువ పార్లమెంటు పోటీ జరిగింది. వాతావరణం. రానున్న 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆచార్య అల్కంద. మరి మనము జ్యువెట్ జ్యువెట్ ప్రోగ్రాంలో లవ్లీ డ్యూయట్స్ అన్నీ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి మీకోసం మరికొన్ని డ్యూయట్స్ అయితే ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వినిపించేస్తున్నాను. సో ఇప్పుడైతే ముందుగా మీకోసం జల్ మోహన్ రంగ ఫిలిం నుంచి ఈ లవ్లీ డ్యూయట్. స్టే ట్యూన్డ్.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పద ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?

0: హైన్ అనే ఫిలిం నుంచి బ్యూటిఫుల్ డ్యూయట్. డ్యూయట్ కన్నా కూడా ఈ పాటలో ముగ్గురు ఉంటారు అని చెప్పచ్చు. సో అయితే డ్యూయట్ అనగానే ఓన్లీ హీరో హీరోయిన్ అలా స్లో మోషన్లో వచ్చి పాడుకునే పాట అన్న అపోహలో ఉంటాం కదా. బట్ యాక్చువల్లీ ఇఫ్ టూ సింగర్స్ ఆర్ గోయింగ్ టు సింగ్ ఎ సాంగ్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డ్యూయట్. సో ఏ ఇద్దరు పాడినా దాన్ని డ్యూయట్ అని అంటాం. సో మరి ఈ పార్టీ మోడ్లోంచి కాంట్రాస్ట్లో అంటే ఆన్ అన్ అదర్ సైడ్ ఒక బ్యూటిఫుల్ వైబ్ ఉన్న పాటతోటి ఈనాటి డ్యూయట్ డ్యూయట్ అయితే మనం ముగించిపోతున్నాం. సో ఎస్, మరి మీకోసం అయితే వినిపిస్తున్నాను అఖండ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
2: వీణ వేణువైన సరిగమ విన్నావా?
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
5: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
3: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.

0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కనందా, అండ్ మనం ఎంజాయ్ అయిపోయాం మధుర స్వరాలు కార్యక్రమంలోకి. మరి డే అంతా కూడా బిజీ బిజీగా స్పెండ్ చేసి ఇలా రాత్రి 9 గంటలు అయ్యేసరికి మనకిష్టమైన వాళ్ళతోటి డే అంతా ఎలా గడిచింది ఆర్ ఏమి మనల్ని డిసప్పాయింట్ చేశాయి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటే అబ్బా ఇది చాలు జీవితానికి. అంటే మనకి తోడుగా మనతో పాటు ఉండేవాళ్ళు ఒక్కళ్ళున్నా చాలు, దిస్ ఈజ్ లైఫ్ అని అనిపిస్తుంది కదా. మరి ఆ ఫీలింగ్కి తోడుగా మా మధుర స్వరాలు కూడా మీకు మరి కాస్త ఆ అప్లెజెంట్నెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక లవ్లీ ట్రాక్ తోటి ముందుగా అయితే మధుర స్వరాలు కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం. మరి ఆ తర్వాత ఈరోజు స్పెషల్ ఏంటి అన్నది మీతో షేర్ చేసేస్తాను. సో ఎస్, ముందుగా అయితే యువరాజు ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ తోటి మన షో స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కనందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము మధుర స్వరాలు కార్యక్రమంలో. అండ్ నేను మీ అల్క్నంద. టాలీవుడ్లో సింగర్గా ఛాన్స్ రావాలి అంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, టాలెంట్తో పాటు లక్ టైము కూడా కలిసి రావాలి అని అంటాను. మరి అలా టాలీవుడ్లో ఎన్నో వండర్ఫుల్ సాంగ్స్ పాడి అలరిస్తున్న సింగర్ మాల్విక. మరి ఈరోజు తన బర్త్డే సందర్భంగా ఈనాటి మధురస్వరాలు కార్యక్రమంలో తను పాడిన కొన్ని పాటలు వింటూ తన ఫిల్మ్ జర్నీ గురించి తెలుసుకుందాం. అండ్ ముందుగా విషింగ్ మాల్విక అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. సో యస్ ఫ్రెండ్స్, మరి తను పాడిన పాట ఫ్రమ్ ద ఫిల్మ్ ఏక్ నిరంజన్. సో ఇప్పుడైతే మీ అందరి కోసం మీ లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్చే అల్క్నందా.

రిథమ్ ఫిలిం నుంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్లో లవ్లీ ట్రాక్ విన్నారు కదా. సో ఎస్, నిజంగా ఆ అలల సవ్వడి నుంచి కూడా ఆ రిథమ్ అంటే ఆ మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉందో, అండ్ ఈ పాటని అంతే అందంగా రాశారు వేటూరి గారు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో సింగర్ మాల్విక గురించి మాట్లాడుకుంటున్నాం. 1988 జులై 6 వైజాగ్లో పుట్టిన మాల్విక అమ్మ దగ్గరే తొలి సంగీత పాఠాలు నేర్చుకుంది. అంటే వాళ్ళ మదర్ కూడా మ్యూజిక్ టీచర్. సో ఆ స్కూల్లోనే తను ఫస్ట్ మ్యూజిక్ లెసన్స్ అన్నీ కూడా అంటే ఓనమాలు వాళ్ళ అమ్మ దగ్గరే నేర్చుకున్నారు. ఆ తర్వాత శ్రీమతి మందపాక శారద గారి వద్ద తన తర్వాత మ్యూజిక్ కెరీర్ అంటే ఆ మ్యూజిక్ క్లాసెస్ అన్నీ కూడా నేర్చుకుని, ఆ తర్వాత ఒక టాలెంట్ షోలో విజేతగా నిలిచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రశంసలు పొందారు మాల్విక. అలా ఫస్ట్ టైం ఒక అవకాశం చేజిక్కించుకున్నారు. అండ్ వెండి తెరపైన తన పాట మనకి వినిపించింది గంగోత్రి చిత్రం ద్వారా. సో ఇప్పుడైతే గంగోత్రి ఫిలిం నుంచి మాల్విక పాడిన ఆ లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం. ఆ తర్వాత మరి ఇంకా తెలుసుకుందాం మన సింగర్ అండ్ బర్డీ గర్ల్ మాల్విక గురించి. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 ఎంత సీస్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎంథసిస్. యువర్ అర్జెంట్ నంద అండ్ మనమున్నాము మధురస్వరాలు కార్యక్రమంలో. మరి ఈరోజు సింగర్ మాల్విక గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి అలా గంగోత్రి చిత్రం ద్వారా మనకి పరిచయం అయ్యారు మాల్విక. అండ్ ఎస్, అప్పుడైతే వైజాగ్లో ఉండేవాళ్ళు అండ్ వరుసగా ఆపర్చునిటీస్ రావడంతో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి, అంటే తన కెరీర్కి ఎక్కడా కూడా ఆ ఆటంకాలు లేకుండా చూసుకోవడానికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. అండ్ గంగోత్రితో మొదలై తమిళ్, మలయాళం, కన్నడ ఇలా సౌత్ ఇండియన్ ఫిలిమ్స్తో పాటు ఇంకా బాలీవుడ్లో కూడా కొన్ని ఫిలిమ్స్కి తన వాయిస్ అందించారు. అండ్ యునో వాట్, ఇంగ్లీష్లో కూడా రాక్ఫోర్డ్ అనే ఫిలింలో తన వాయిస్ అందించడం జరిగింది మన సింగర్ మాల్విక. అండ్ అలా అప్పటి నుంచి కూడా తన వాయిస్తో అలరిస్తూ ఇప్పటి వరకు 500కి పైగా సాంగ్స్ పాడిన మాల్విక రికార్డింగ్ టైంలో మ్యూజిక్ డైరెక్టర్స్తో అసలు ఏ మాత్రం, అంటే కొంచెం కూడా చిరాకు పడకుండా వాళ్ళు, అంటే లైక్ ఇక్కడ కొంచెం మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది, మళ్ళీ ఇంకో టేక్ తీసుకుందామా అన్న ఏమాత్రం చిరాకు పడకుండా ఓపికగా సరే అంటారు అని చెప్పి, అండ్ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు అని చెప్పి ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అప్రిషియేట్ చేస్తారు. మరి అంతే కదా, చేస్తున్న పనిని హ్యాపీగా ఆ స్మైల్ తోటి చేస్తే చేయించుకునే వాళ్ళకి కూడా ఇంకా ఆ ఎఫర్ట్స్ పెట్టాలి అని అనిపిస్తుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బెస్ట్ అవుట్పుట్ కోసమే కదా ఎవరు ఏం చేసినా సరే. సో ఆల్రెడీ ఎప్పుడు ఒక స్వీట్ స్మైల్తో ఉండే మాల్విక అలాంటి సిట్యుయేషన్స్లో కూడా దాన్ని క్యారీ చేయడం అనేది రియల్లీ నాట్ అన్ ఈజీ టాస్క్. అందుకే మరి అందరి మెప్పులు కూడా పొందుతున్నారు మాల్విక. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే శ్రీరామదాసు చిత్రం కోసం మాల్విక పాడిన ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత ఇంకా తెలుసుకుందాం మన సింగర్ మాల్విక గురించి. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 ఎంథసిస్. యువర్ ఆర్షే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం మధురస్వరాలు కార్యక్రమంలో. మరి ఈరోజు సింగర్ మాల్విక గురించి తెలుసుకుంటున్నాం. సో అలా 2003లో గంగోత్రి చిత్రంతో స్టార్ట్ అయిన తన కెరీర్,

సక్సెస్ఫుల్గా ఇన్ని భాషల్లో కొనసాగుతూ ఉంది. అయితే తెలుగులోనే కాదు, వేరియస్ లాంగ్వేజెస్లో కూడా పాడింది అని చెప్పాను కదా. సో కన్నడలో హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే చిత్రంలో, అండ్ ఇంకా ఇందాక చెప్పినట్టుగా ఇంగ్లీష్లో రాక్ఫుడ్ అనే ఫిలింకి కూడా అతను పాటలు పాడించింది. అండ్ ఇంకా మన తెలుగు విషయానికి వస్తే, సో గంగోత్రి, చార్మినార్, శ్రీరామదాసులో ఇప్పుడు విన్నారు కదా ఇందాక లవ్లీ ట్రాక్ హైలెస్, సో ఇంకా విక్రమార్కుడులో జోలాలి, ఇంకా బిల్లాలో అయితే బొమ్మాలి బొమ్మాలి నిన్ను వదలా వదలా వదలా బొమ్మాలి, ఈ పాట ఎవరు మర్చిపోతారు చెప్పండి. ధీరా ఏక్ నిరంజన్, జుమ్మంది నాదం, ఇంకా వరుడు, వరుడులో అయితే 3 సాంగ్స్ పాడారు. ఇంకా 5 రోజుల పెళ్ళిలో చాలామంది సింగర్స్ ఉంటారు కదా, సో వన్ అమాంగ్ ఈజ్ మాల్విక, ఇంకా కలేజ సరదాగా కాసేపు, మాయగాడు, డాన్జీను, సింహ, శుభప్రదం, శక్తి, రాజన్న, షిరిడి సాయి, ప్రేమ కథా చిత్రం, సో గడిచిన ఆయన, ఫిదాలో టైటిల్ ట్రాక్, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, సో ఇట్లా ఎన్నో వండర్ఫుల్ ఫిలిమ్స్లో అద్భుతమైన తన స్వరంతో మనకి ఎన్నో లవ్లీ ట్రాక్స్ అందించారు మాల్విక. సో ఇప్పుడైతే తను పాడిన ఇంకొక అద్భుతమైన పాట ప్రేమ కథా చిత్రం ఈ ఫిలిం నుంచి. సో ముందుగా అయితే ఈ పాట విన్న తర్వాత ఇంకా తెలుసుకుందాం మన మాల్విక గురించి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3, నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జీ అల్నంద. సో మనం నాము మధుర స్వరాలు కార్యక్రమంలో సింగర్ మాల్విక గురించి తెలుసుకుంటున్నాం. సో అయితే ఇక్కడైతే ఫ్యూ మెసేజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఫినిష్ చేసేద్దామా? ఎవరు అంటే అనూష మెసేజ్ పంపించారు, అండ్ ఇంకా అలానే సాయి కృష్ణ, అండ్ ఇంకా కేవి రమణమూర్తి గారు. సో వీళ్ళైతే మెసేజెస్ పంపిస్తున్నారు, అంటే లైక్ ఇట్స్ అన్ ఇండికేషన్ వీళ్ళు వింటున్నారు, ఫాలో అవుతున్నారు అని చెప్పి. ఎస్, వీళ్ళే కాదు ఎంతోమంది కూల్గా, సో లైక్ ఆఫ్టర్ అ హెక్టిక్ డే మా మధుర స్వరాలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు అని తెలుసు. సో అలానే ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ కేవి రమణమూర్తి గారు మీకు అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో ఏంటి అంటే, లైఫ్లో ఏదన్నా ఒకటి మాత్రమే మనం గోల్గా పెట్టుకోవాలి, ఆర్ ఓన్లీ వన్ థింగ్ కోసం మనం ఏం చేయాలి. మనకి సామెత ఉంది కదా, రెండు పడవల మీద కాలు పెట్టకూడదు అని చెప్పి. సో అలాగా ఏదైనా ముందు మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసుకుంటే ముందు దాన్ని అచీవ్ చేయొచ్చు హ్యాపీగా. సో ఎస్ ఫ్రెండ్స్, జస్ట్ లైక్ మన సింగర్ మాల్విక. సో చిన్న ఏజ్ నుంచి మ్యూజిక్ ఈజ్ హర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అని అర్థం చేసుకున్నారు, అండ్ దానిలోనే రాణిస్తూ ఉన్నారు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు శ్రీరామ్దాసు, బిల్లా, ఏక్ నిరంజన్, కలీజా, సింహ, శక్తి, ప్రేమ్ కథా చిత్రం, ఫిదా, ఇట్లా మన టాప్ స్టార్స్ అందరితో కూడా ఆవిడ వర్క్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఇలా ఎన్నో హిట్ ఫిల్మ్స్కి హిట్ సాంగ్స్ అందించారు మాల్విక. మరి 2011లో రాజన్న చిత్రంలో అమ్మ అవని, ఎంత అద్భుతమైన పాట కదా. మరి అందుకే ఆ పాటకి ఆ సంవత్సరం నంది అవార్డు అందుకున్నారు మాల్విక. అండ్ ఇంకా అలానే 2016లో సోగ్గాడే చిన్న నాయన చిత్రంలోని పాటకి సాక్షి ఎక్సలెన్స్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. మరి మాల్విక మరిన్ని విజయాలు అందుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మరి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమం.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జేల్ నంద అండ్ మనం ఎంటర్ పోయాం వినిపించని రాగాలే కార్యక్రమంలోకి. సో సాయి కృష్ణ ములకల్పల్లి నుంచి మద్రాస్ స్వరాలు నిజంగా చాలా బాగుంటుంది, మంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారు. మరి దానికి మించి ఇప్పుడు వినిపించని రాగాలే ఉండబోతున్నాయి, ఎందుకంటే అవి అలనాటి పాటలు గనుక. మరి ఈరోజు వినిపించని రాగాలే కార్యక్రమంలో అలనాటి మధురమైన గీతాలు వినిపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మరి అందులోన ఈరోజు ఒక స్పెషల్ ఉంది. ఏంటది? మరి ఎవరి గురించి ఈరోజు వినిపించని రాగాల్లో తెలుసుకోబోతున్నాం? ఇవన్నీ తెలియాలంటే ముందైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా. సో ఎస్, మరి గులేబా కావాలి కదా చిత్రంలోని ఈ అద్భుతమైన పాటతోటి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం ప్రారంభించేద్దాం. స్ట్రీట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మరి రెండు అద్భుతమైన పాటలు విన్నారు కదా, మరి గులేబా కావాలి కదా, అలానే ఉయ్యాల జంపాల చిత్రంలో ఉంది. అయితే మరి ఈరోజు అసలు పరిచయమే అవసరం లేని ఒక సింగర్, ఆయన్ని సింగర్ అనాలా లేదా ఒక మల్టీ ఇన్స్ట్రుమెంటలిస్ట్, అంటే ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఆయన ప్లే చేస్తారు, ప్లేబ్యాక్ సింగర్, కంపోజర్ అండ్ ఇంకా అలానే కొన్ని చిత్రాల్లో మనకి అలా తెరపైన కనిపించి కనువిందు కూడా చేశారు. మరి ఆయనే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. మరి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన సినీ జర్నీ, ఎందుకంటే ఆయన సంగీత జర్నీ, అంటే ఆయన సంగీత ప్రపంచం గురించి చెప్పడానికి ఒక గంట ఏం సరిపోతుంది చెప్పండి. అయితే ఆయన మన టాలీవుడ్లో ఎన్నో అద్భుతమైన పాటల్ని పాడారు అండ్ అలానే కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. మరి ఈరాజు వినిపించని రాగాలే కార్యక్రమంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడిన కొన్ని పాటలు వింటూ మరి ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. మరి ముందుగా అయితే నర్తనశాల చిత్రం కోసం ఆయన పాడిన ఈ అద్భుతమైన పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

వింటున్నారు వివిధ భారతి FM 101.3.

సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ స

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జయాల్కనంద. ఇంకా మనమన్నాం వినిపించని రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీరు విన్న పాట రాము చిత్రంలోది. మరి అంతకన్నా ముందు భక్త ప్రహ్లాద చిత్రం.

కారణ తూర్పుగోదావరి జిల్లా రాజోల్ తాలూకా శంకరగుప్తంలో మంగళంపల్లి పట్టాభిరామయ్య సూర్యకాంతమ్మ దంపతులకి జన్మించారు బాలమురళీకృష్ణ గారు. అమ్మగారు నాన్నగారు ఇద్దరూ కూడా సంగీతంతో పరిచయం ఉన్నవాళ్ళు అవడంతో ఆయనకి అంటే స్వతహాగా ఆ జీన్స్ అంటారు కదా, అలానే సగం ఆ జీన్స్లోనే ఆ సంగీతం అనేది ఉంది అని అనొచ్చు. ఇక దానికి తోడు అంటే మనకి ఇంగ్లీష్లో అంటారు ఎలా అంటే నేచర్ అండ్ నర్చర్ అని, అంటే స్వతహాగా మనకున్నదానికి ఇంకా ఎవరైనా గురుముఖంగా నేర్పిస్తే అది ఇంకా వందరెట్లు అవుతుంది అని చెప్పి, మరి అదే జరిగింది అని చెప్పాలి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి విషయంలో. సో అమ్మమ్మ గారి ఊరైన గుడిమెల్లంకల్లో ఆయన తండ్రి అంటే చిన్నప్పుడే అమ్మగారు కాలం చేయడంతో అక్కడే ఉండేవారు, అక్కడే ఆయన సంగీత ప్రతిభని గుర్తించి ఆయన తండ్రి గారు పారుపల్లి రామకృష్ణ పంతులు గారి దగ్గర శిష్యరికానికి పంపించారు. మరి అక్కడే ఆయన సంగీతం అంతా నేర్చుకోవడం అనేది జరిగింది. ఇంకా 1938 జూలైలో అంటే 8 ప్రాయంలో విజయవాడలో తన గురువు పారుపల్లి రామకృష్ణయ్య గారు, ఇంకా అతని గురువు సుసర్ల దక్షిణామూర్తి గారు వీళ్ళందరూ ఆరాధనోత్సవాలు ఏర్పాటు చేశారు. అండ్ అక్కడే ఆయన తొలిసారిగా కచేరీ చేయడం జరిగింది. అయితే ఆ కార్యక్రమంలో మన బాలమురళీకృష్ణ గారి గాత్రం విన్న హరికథ విద్వాంసురు ముస్నూరి సత్యనారాయణరావు గారు విని మంత్రముగ్ధులై అంటారు కదా, అలా విని అసలు అప్పటికి ఆయన పేరు మురళీకృష్ణ కానీ అంటే ఆ చిరుప్రాయంలోనే ఆయన అంత అద్భుతంగా ఆ కచేరీ చేయడం విని ఆయన పేరు ముందు బాల అని చెప్పి చేర్చడం జరిగింది. మరి అలా 1938 నుంచి కూడా బాలమురళీకృష్ణ గారిగా మనందరికీ ఆయన అలా పరిచయం అయ్యారు. మరి ఇంకా తెలుసుకుందాం. అందుకన్నా ముందు దొరికితే దొంగలు చిత్రం నుంచి బాలమురళీకృష్ణ గారు ఆలపించిన ఈ అద్భుతమైన గాత్రం

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మరి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమంలో మురళీకృష్ణ గారు, అదే అండి మన బాలమురళీకృష్ణ గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి అలా 8 ఏళ్ల చిరుప్రాయంలోనే కచేరీలు మొదలుపెట్టారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. మరి అలా మొదలైన ఆ కచేరీనే ఆయన వృత్తిగా, అంటే ఆయన జీవితంలో ఎక్కువ శాతం కచేరీలు ఇస్తూనే వివిధ దేశాల్లో పర్యటించారు. మొత్తం 25,000 కచేరీలు చేశారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఇంకా తనదైన స్టైల్లో, అంటే అటు సింగింగ్ అండ్ ఇంకా కంపోజింగ్లో కూడా ఒక డిఫరెంట్ స్టైల్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి సొంతం. అందుకే ఆయన్ని అత్యున్నత శిఖరాలకి చేరేలాగా చేసింది. అయితే ఇంకా మన ఇండియా, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో జుగల్బందీ తరహా కచేరీలకి రూపకల్పన చేసింది మొట్టమొదటిగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారే. ఈ తరహా కచేరీ మొట్టమొదటిగా పండిట్ భీమ్సేన్ జోషితో కలిసి ముంబైలో నిర్వహించారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఇంకా అలానే పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిషోర్ అమోన్కర్ మొదలగు వారితో కూడా జుగల్బందీ కచేరీలు చేశారు. ఈ కచేరీలు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి దేశం మొత్తంలోనే ప్రజాదరణ తీసుకురావడమే కాక సంగీతంలోనే ఆయన్ని ఒక శిఖరానికి తీసుకెళ్ళాయి అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మరి ఇంకా ఆయనకి కేవలం ఈ మ్యూజిక్లోనే కాదు, వయలిన్, వీణ, మృదంగం ఇట్లా అన్ని సంగీత వాయిద్యాల్లో కూడా ప్రావీణ్యం ఉండడం వల్ల ఆయనకి జుగల్బందీ కానివ్వండి, కచేరీలు కానివ్వండి, ఏవైనా సరే అంత అలవోకగా ఉండేవి. ఇంకా ఎలాంటి స్టైల్ క్రియేట్ చేయాలి అన్నా అన్నిటి పట్ల ఈయనకి పట్టు ఉండడం వల్ల ఎంతో ఈజీగా అవన్నీ చేసేవారు. మరి ఇంకా తెలుసుకుందాం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురించి. బట్ అంతకన్నా ముందు కరుణ చిత్రం కోసం ఆయన పాడిన ఈ అద్భుతమైన పాట విందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం వినిపించండి రాగాలే కార్యక్రమంలో మీరు విన్న అద్భుతమైన పాట బడిపంతులు చిత్రం నుంచి. మరి ఈనాటి వినిపించండి రాగాలే కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి 1957 జనవరి 12 విడుదలైన సతీ సావిత్రి చిత్రం ద్వారా గాయకునిగా అలానే సంగీత దర్శకునిగా చిత్రరంగానికి పరిచయం అయ్యారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. అయితే ఆ తర్వాత ఆయన గాత్రానికి తగిన చిత్రాల్లోనే ఆయన పాడాలని అలానే డైరెక్టర్స్ కూడా దానికే ఎక్కువ మగ్గు చూపారు. అండ్ ఇంకా 1967 రోజారమణి గారు ప్రహ్లాదుడిగా ఇంకా ఎస్వి రంగారావు గారు హిరణ్యకశిపుడిగా నటించిన భక్త ప్రహ్లాద చిత్రంలో కూడా 2-3 పాటలు పాడారు. ఆల్రెడీ ఇందాకైతే ఒక అద్భుతమైన పాట విన్నాం కదా చిత్రంలోది. అంతేకాకుండా మనం ఇందాక అనుకున్నట్టుగా కొన్ని చిత్రాల్లో ఆయన అలా మనకి తెరపైన కనిపించి కూడా కనువిందు చేశారు అని చెప్పాను కదా, ఆ చిత్రమే భక్త ప్రహ్లాద. మరి భక్త ప్రహ్లాదలో ఆయన నారదుడిగా మనకి తెరపైన కనిపించారు. ఇంకా అదే సినిమాలో ఇందాక నేను చెప్పినట్టుగా నారద సున్నత నారాయణ ఇంకా ఆదియు నీవే అనే పాటలు పాడారు. ఇంకా అలానే నర్తనశాల చిత్రంలో కూడా ఆయన పాడిన అద్భుతమైన పాట, ఇందాక మనం వినడానికి ప్రయత్నించిన పాట, సలలిత రాగ సుధారస సారం అనే పాట. ఇంకా శ్రీరామాంజనేయ యుద్ధం, ముత్యాల ముగ్గు, గుప్పెడ మనసు, మేఘ సందేశం ఇట్లా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో ఆయన పాటలు అందించారు. ఇంకా కేవలం తెలుగు మాత్రమే కాదు, కన్నడ ఇంకా తమిళ చిత్రాల్లో కూడా ఆయన స్వరాన్ని ఆయన అందించారు. ఇంకా కన్నడ సినిమా మధ్వాచార్యకు అతనికి అంటే బాలమురళీకృష్ణ గారికి ఆయన అందించిన సంగీతానికి గాను ఉత్తమ సంగీత దర్శకునిగా అవార్డు కూడా అందుకున్నారు. ఇంకా అవార్డ్స్ విషయానికి వస్తే ఆ లిస్టే ఎంతో పెద్దది, మరైతే అవి కూడా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఉయ్యాల జంపాల చిత్రానికి గాను బాలమురళీకృష్ణ గారు ఆలపించిన మరొక అద్భుతమైన పాట ఇప్పుడు మీ అందరి కోసం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అల్క్నందా.

భక్త ప్రహ్లాద చిత్రం నుంచి అద్భుతమైన పాట విన్నారు కదా. మరి ఈరోజు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన ఆలపించిన అద్భుతమైన పాటలు వింటూ మనమున్న వినిపించని రాగాలే కార్యక్రమంలో మరి ఆయనకి వచ్చిన పురస్కారాలు, అందుకున్న బిరుదులు ఒక పెద్ద లిస్ట్ అవుతుంది అని చెప్పాను కదా. మరి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, మరి ఈ మూడు జాతీయ పురస్కారాలతోటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని సత్కరించారు. ఇంకా ఎన్నో యూనివర్సిటీస్ ఆయనకి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఇంకా అలానే నేషనల్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. అండ్ ఇందాక చెప్పినట్టుగా కన్నడ, తమిళ్, ఇట్లా కేరళ స్టేట్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. అండ్ ఇంకా నేషనల్ ఫిలిం అవార్డ్స్ విషయానికి వస్తే కన్నడ ఫిలిం అయిన హంసగీతే అనే చిత్రానికి గాను బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా ఆయన 1975లో ఆ అవార్డు అందుకున్నారు. అండ్ ఇంకా 1986లో మాధవాచార్య అనే చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ అందించి, కన్నడలో మ్యూజిక్ డైరెక్షన్ అందించి ఆ చిత్రానికి గాను నేషనల్ ఫిలిం అవార్డు కూడా అందుకున్నారు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఇంకా అలానే ఆయన, ఇందాక చెప్పాను ఇది కేవలం ఆయన సినీ ప్రస్థానం మాత్రమే అని చెప్పి, ఇంకా ఆయన మ్యూజిక్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక గంట ఏం సరిపోతుంది చెప్పండి. ఇంకా సంగీతంలో ఆయనకి సంగీత కళానిధి, కళాభూషణ, గానగంధర్వ, జ్ఞానశిఖామణి ఇట్లా ఎన్నో బిరుదులు ఇచ్చి ఆయన సత్కరించారు. ఇంకా సుముఖం, సర్వశ్రీ ఇట్లా కొన్ని రాగాల్ని ఆయన ఆవిష్కరించడం కూడా జరిగింది. మరి ఇంత అద్భుతమైన సంగీతాన్ని మనకి అందించిన శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని మరొక్కసారి స్మరించుకుంటూ ఇది ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం. మరి వింటున్న శ్రోతలందరికీ కూడా మరొక్కసారి, అలానే మెసేజెస్ పంపిస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందాల రాముడు చిత్రంలో ఆయన ఆలపించిన ఈ అద్భుతమైన గీతంతో ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం ముగిద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు పునః ప్రారంభం. అంతవరకు సెలవు. దిస్ ఈస్ యువర్ యాజ్యువల్ క్రింద సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. జై హింద్.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఆర్కే శ్రీకంఠన్ గారి గానం వింటున్నారు. సహకార గానం శ్రీ రుద్రపట్నం ఎస్ రమాకాంత్, వాద్య సహకారం శ్రీ ఎస్ జగన్మోహన్ రావు, వయలిన్ శ్రీ వి ప్రవీణ్, మృదంగం. చివరిగా నీరే నీకరే తారే బేహాగ్రాగం ఆదితాళం పురంధరదాసు రచన వింటారు.